శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ఎఫ్ఎం ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 7వ రోజు, అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 29వ తేదీ, శనివారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 10 సెకండ్లు. శ్రోతలందరికీ

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: of which India has been a full member since the year 2017. The death toll from the devastating flash floods in Nepal and Tibet has risen to 579, with 1,924 people still missing, according to the data released by the Nepal's National Disaster Risk Reduction and Management Authority. 579 bodies have been recovered so far, while 101 injured people are undergoing treatment in hospitals. The missing figure of 1,924 includes people from hydropower projects, foreign nationals, civilians and security and government personnel. As many as 933 people from hydroelectric projects are reported missing, while 517 foreign nationals remain unaccounted for. Meanwhile, India has stepped up humanitarian assistance to Nepal affected by flash floods, as the third flight carrying 10 tons of humanitarian assistance has departed for Kathmandu last evening. External Affairs Minister Dr. S. Jaishankar informed this in a social media post that the assistance includes portable generator sets, dignity kits, food packets and water purification tablets. Dr. Jaishankar said that an 11-member team of doctors, paramedics and recce team for tunnel rescue operations is also on board. The government has said that there is no shortage of sugar in the country and all necessary measures will be taken for adequate availability of sugar at reasonable prices. Consumer Affairs Ministry said that ex-mill sugar prices have declined by around 20% in recent days, while retail sugar prices have also started coming down. The ministry said it has taken a series of proactive measures to ensure adequate availability of sugar and prevent artificial tightening of supplies in the domestic market. The results of the UGC National Eligibility Test, NET, for 84 subjects have been announced, with more than 4,000 candidates qualifying for the Junior Research Fellowship. The National Testing Agency, NTA, had ordered fresh examinations for candidates who appeared for the English, Commerce and Sociology papers in June this year, after an expert committee found factual, typographical, translation and language-related errors in the question papers. The re-examinations are scheduled for September 9 and 10, for which candidates will not be required to pay additional fees. India's Velavan Senthilkumar won the PSA Budapest Squash Open title in Hungary after defeating home favourites Bals Farkas 3-0 in the final. He had an impressive run to the title, beating world number 18 and Asian Games gold medalist Yan Moning 3-0. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:10. భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. వినే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఇప్పుడు విందాం ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం.

శ్రీవేంకటేశ చరణం శరణం ప్రపద్యే పాథాయత సదృశ సారథినా త్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ

ఆర్మూరు మండలం దేగాం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
4: ఇప్పుడు విందాం మరో భక్తి గీతం.

0: ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. సూక్తిసుధ, ఈనాటి సూక్తిసుధను మనకు వినిపిస్తారు డాక్టర్ డి పార్వతీదేవి గారు.
1: ఉన్నప్పుడు మానవుడిలో ఎలాంటి రాగద్వేషాది వికార భావాలు ఉండవు. క్రమంగా పెరిగి పెద్దవారయ్యేసరికి వయస్సుతో పాటు మనుషుల్లో కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు చోటు చేసుకుంటాయి. అరిషడ్ వర్గాలుగా పిలువబడే ఈ అంత శత్రువుల్లో కోపం ఒకటి. మానవుడికి అతి సులువుగా వచ్చేది, అత్యంత ప్రమాదకారి అయిన దుర్గుణం కోపం. ఎంతటి ఉత్తములనైనా బలహీనతకు గురి చేస్తుంది కోపం. అంతేకాదు, ఎంతోమంది శత్రువులను సంపాదించి పెడుతుంది, ఎన్నో అమూల్యమైన అవకాశాలను కూడా చేజారుస్తుంది. క్రోధాద్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇంద్రియ వాంఛల వల్ల మానవుడికి ఏదో పొందాలన్న కోరిక, కోరిక తీరకపోతే క్రోధం, క్రోధం వల్ల మనస్సు చెలించి అవివేకం, అవివేకం వల్ల మరపు, మరపు వల్ల బుద్ధినాశం. ఇలా మనిషి కోపం వల్ల అధపాతాళానికి పడిపోతాడు. కాబట్టి కోరికలు నిగ్రహించుకోవడం శ్రేయోదాయకం అంటాడు గీతాకారుడు. దుర్యోధనుడు రోషమయమూర్తి. తన కోపం చేత తాను చెడ్డమే కాదు కౌరవ వంశ వినాశానికే కారకుడయ్యాడన్న సత్యం మరవదగింది కాదు. అందుకే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి అని సుమతి శతకారుడు ఒక్కాణించాడు. ఆత్మనిగ్రహం గల హనుమంతుడే ఒకానొకసారి కోపానికి లోనయ్యాడు. రావణుడి మీద కోపంతో లంకానగరానికంతా తన తోకతో నిప్పంటించాడు. తీరా తగలబడుతున్నప్పుడు ఆలోచించాడు, ఈ లంకలోనే కదా సీతామాత ఉన్నది, ఆ తల్లి కూడా మంటల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది కదా, అయ్యో ఎంత ఘోరమైన తప్పు చేశాను, తన కోపం వల్లే కదా ఇదంతా జరిగింది అని కలవరపడ్డాడు, దుఃఖపోయాడు. కోపం మహా చెడ్డదంటూ అంగలార్చాడు. కోపులు గురువధ కోడరు, కోపులు పరనింద సేయగొంకరు, కోపం బాపదలకెల్ల మూలము, కోపము పాపంబు పొత్తు కోపానలమున్. కోపము పాపానికి పొత్తు, అది మనల్ని నిప్పులా దహించి వేస్తుంది సుమా. కోపిష్టి ఎంతటి దారుణాలకైనా ఒడిగడతాడు అని ఎంతగానో పశ్చాత్తాపడ్డాడు. నిజమే, కోపం యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని నశింపచేస్తుంది, ప్రతిష్టను దిగజారుస్తుంది, అపహాస్యం పాలు చేస్తుంది. పూర్వం విశ్వామిత్రుడు కోప స్వభావం వల్లే తన కఠోర సాధన వల్ల లభించిన తపశ్శక్తినంతా వృధా చేసుకుంటాడు. దూర్వాస మహాముని అంబరీషుడి మీద ఆగ్రహించి చివరకు అంబరీషుడి భక్తి శ్రేష్టత ముందు నిలవలేకపోయాడు, అపహాస్యం పాలయ్యాడు. అశ్వత్థామ కోపావేశానికి లోనై ఉప పాండవులను చంపి ద్రౌపదికి మాతృశోకం కలిగించాడు, తానూ భంగపడ్డాడు. ఇలా గొప్పవారే కోపానికి లోబడి ఎన్నో అనర్థాలు కొని తెచ్చుకున్నారు. ఇక సామాన్యుల పరిస్థితి చెప్పనక్కరే లేదు. అర్ధ అంగ బంధుబలగాలు కానీ, తీవ్రమైన అనారోగ్యం, దుర్భర దారిద్ర్యం కానీ కోపాన్ని ప్రేరేపిస్తాయి, మనిషికి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఏదైతే మిమ్మల్ని శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బలహీనపరుస్తుందో దాన్ని విషంలాగా పారేయండి, అందులో జీవం లేదు అంటాడు పరమాత్మతత్వాన్ని గ్రహించిన స్వామి వివేకానందుడు. కనుక కోపాన్ని విడిచిపెడదాం. కొద్దిపాటి సహనం, సర్దుబాటు, సదవగాహన, సానుకూల ఆలోచన, వైఖరి, ఆత్మవిశ్వాసం తదితర అంశాలు అలవర్చుకుంటే కోపమనే బలహీనతను అధిగమించవచ్చు. ఇది ధ్యానం, భగవదారాధన, ప్రేమతత్వం ద్వారా సాధ్యమవుతుంది. అన్నిటికంటే శ్రేష్టమైనది కోపాన్ని ఎదుర్కోగల ఒకే ఒక్క ఆయుధం ప్రేమ. ప్రేమ భగవస్వరూపం కూడా. ఆ ప్రేమతో కోపానికి అడ్డుకట్ట వేద్దాం, హాయిగా సాగుదాం. సర్వే జనా సుఖినో భవంతు.
0: మీరింతవరకు సూక్తిసుధ కార్యక్రమంలో డాక్టర్ డి పార్వతీదేవి గారు అందించిన హితోక్తులు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్టంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటిని వచ్చే నెల 2వ తేదీకి అనకాపల్లి వరకు తీసుకువెళ్లి జలహారతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది విశాఖపట్నం వరకు గోదావరి జలాలు తరలిస్తామని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై స్పందిస్తూ, బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడం ఒక చట్టపరమైన రక్షణగా పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే ప్రజల నుంచి సహజంగానే సానుకూల స్పందన వస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట

0: మా తాలూకా నమ్మకం ఏంటంటే ప్రజలు మాతో ఉన్నారన్నది బలమైనటువంటి నమ్మకం మాకుంది కాబట్టి ఏ స్పీడ్ తోనైతే 2 సంవత్సరాల్లో కార్యక్రమాలు చేశామో ఆ స్పీడ్ ని మరింత పెంచుకుంటూ ముందుకు వెళ్లి రాష్ట్రాన్ని 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది మా లక్ష్యం. అది చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మేము చేసుకుని ముందుకెళ్తాం.
1: రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్ట్రంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖలపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయితీ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని అన్నారు. తక్కువ ధరతో నాణ్యమైన యంత్రాలు, పరికరాలు పంపిణీ చేసే కంపెనీల జాబితాను రూపొందించాలని సూచించారు. అనంతరం యాంత్రీకరణ పథకంలో సరసమైన ధరలకు ఇచ్చే పరికరాలను ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 31న మార్కాపురం జిల్లా వెలిగొండలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామితో కలిసి నిన్న పరిశీలించారు. మార్కాపురం జిల్లాలోని గంటావాణిపల్లి వద్ద క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి జలహారతి సమర్పించే ప్రాంతం, పైలాన్ వద్ద చేపడుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ
2: కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 40 రోజుల్లో 680 కోట్ల రూపాయలు, మొదటి విడతగా 318 కోట్ల రూపాయలు, రెండవ విడతగా 200 కోట్ల రూపాయలు, మూడవ విడతగా 250 కోట్ల రూపాయలు, ఈ రకంగా 3 విడతలు నిర్వాసితులకి అందజేసిందేంటి కూటమి ప్రభుత్వం. ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ ప్రాజెక్టు కి త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి అంతే ముఖ్యమనే ఉద్దేశం. 11 ముంపు గ్రామాలు
1: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నగర శివారు ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ఇతర అధికారులతో కేంద్ర మంత్రి నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాలను ప్రాధాన్యతా క్రమంలో గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. డంపింగ్ యార్డు రహిత మున్సిపాలిటీల రూపకల్పనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఈ అంశంపై మంత్రి నిన్న సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా 6 వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి మున్సిపాలిటీల్లో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను తప్పనిసరిగా సంబంధిత వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లకు తరలించాలని మంత్రి స్పష్టం చేశారు. తెలుగు భాషను పరిరక్షించి ఆ భాష గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేసే ఉద్దేశంతో ఈరోజు తెలుగు భాష దినోత్సవం నిర్వహిస్తున్నారు. తెలుగు వ్యవహారిక భాషోద్యమకర్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. వాడుక భాషకు పట్టం కట్టిన గిడుగు రామమూర్తి పంతులు శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం పర్వతాలపేటలో 1863వ సంవత్సరం ఆగస్టు 29వ తేదీన జన్మించారు. గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారిక భాషలో ఉన్న చక్కదనాన్ని, సౌలభ్యాన్ని తెలియచెప్పారు. బహుభాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు 1940వ సంవత్సరం జనవరి 22వ తేదీన తన 76వ ఏట తుదిశ్వాస విడిచారు. ఉత్తరాంధ్రకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చే పోలవరం ఎడమ కాలువ ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. పాయకారావుపేటలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పోలవరం ఎడమ కాలువను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే నెల 2వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో

0: జలహారతి కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా తీరాలపై ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్ట్రంలో యాంత్రీకరణకు ఉతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. 10 టన్నమితం మానవీయ సహాయ్యేన సహ తృతీయం విమానయానం కాఠ్మాండునగరం ప్రతి ప్రస్థితం. ఆకస్మిక్ జలాప్లావనేన ప్రభావితస్య నేపాలదేశస్య కృతే భారతం మానవీయ సహాయం ప్రవర్తితమస్తి. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః సామాజికాంతర్జాలీయ పటలె ఏతత్ సూచితవాన్. మంత్రి అవదత్ యత్ సహాయార్థం పోర్టబుల్ జనరేటర్ సెట్, డిగ్నిటీ కిట్స్, భోజ్య పదార్థాః, జలశుద్ధీకరణాయ ఔషధయశ్చ సంతి. డాక్టర్ జయశంకరః అవదత్ యత్ టనల ఉద్ధార కార్యార్థం చికిత్సకానాం పరాచికిత్సకానాం దళస్య చ 11 సదస్యాః అపి సంతి. సహ నేపాలస్య వర్తమాన సహాయోద్ధార కార్యయోః చ ప్రయత్నానాం కృతే భారతస్య సమర్థనం పునః ప్రతిపాదితవాన్. అత్రాంతరే నేపాల తిబ్బతయోః వినాశకారి ఆకస్మిక్ జలాప్లావనేన మృతకానాం సంఖ్య 57.5% యావత్ వర్ధితా. ప్రాయః 1.5 సహస్రం యావత్ జనాః అధునాపి లుప్తాః సంతి. ఉద్ధారదళాని నదీతీరేషు జీవితానాం కృతే పృథక్ పృథక్ నివాసస్థానాని అధః ప్రవహితాని శవాని చ అన్వేషయంతి. దక్షిణ పశ్చిమ చీనదేశే 1.5 తీవ్రతాయుక్తస్య భూకంపస్యానంతరం అధికారిణః 800+ జనాన్ ప్రభావితమండలేభ్యః నిష్కాసయన్ నూతనాః సంచేతనాః చ దత్తవంతః, యేన ఇతోపి జలాప్లావనస్య ఆశంకా వర్ధితా. భారతేన ప్రముఖం ఉద్ధారకార్యం ఉపశమనకార్యం చ సమారబ్ధం. విదేశమంత్రాలయః అవదత్ యత్ బుధవాసరే ఆకస్మిక్ జలాప్లావన దుర్ఘటనాయాః అనంతరం 20+ యావత్ భారతీయాః నాగరికాః సంపర్కహీనాః సంతి అథవా లుప్తాః సంతి ఇతి కథ్యతే. విదేశమంత్రాలయస్య ప్రవక్తా రణధీర జయసవాలః అవదత్ యత్ అన్యరాష్ట్రాణాం భారతీయమూలనివాసినః ప్రాయః 100 యావజ్జనాః అపి సంపర్కరహితరూపేణ ఏవ తిష్ఠంతి. ह्यः नवदिल्ल्यां प्रसारमाध्यमान् सम्बोधयन् श्रीजायसवालः अवदत् यत् त्रिशूली वन जलविद्युत् परियोजनायां कार्यं कुर्वन्तः 63 भारतीयाः नागरिकाः प्रभावितक्षेत्रात् रक्षिताः। श्रीजायसवालः प्रसारमाध्यमैः सूचितवान् यत् जलाप्लावितक्षेत्रात् काठमाण्डुनगरं प्राप्तवन्तः तमिलनाडुराज्यात् 21 भारतीयाः नागरिकाः ह्यः नवदिल्ल्याम् आगतवन्तः। विदेशमन्त्री डॉ एस जयशंकरः नवदिल्ल्यां नेपालदेशात् विमोचितान् तमिलनाडुराज्यस्य 21 तीर्थयात्रिभिः सह मिलितवान्। पश्चात् प्रसारमाध्यमैः सह वार्तालापं कुर्वन् सः नेपाल सर्वकारस्य तस्य सेनायाः च उद्धार प्रयासानां कृते धन्यवादं प्रदत्तवान्। प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य आरभ्य द्विदिवसीय उज्बेकिस्तान देशस्य यात्रायां भविष्यति। प्रधानमन्त्री उज्बेकिस्तानस्य राष्ट्रपतेः शवकत मिर्जियोयेव इत्यस्य आमन्त्रणे ताशकन्द नगरं गमिष्यति। यात्रावधौ प्रधानमन्त्री मोदी राष्ट्रपतिना मिर्जियोयेव इत्यनेन सह प्रतिनिधिमण्डलस्तरीयां वार्तां करिष्यति। अस्याः वार्तायाः उद्देश्यं द्वयोः देशयोः रणनीतिक सहमतिम् इतोपि सुदृढीकरणम् अस्ति। उपराष्ट्रपतिः सीपी राधाकृष्णनवर्यः अद्य आरभ्य तमिलनाडु कर्णाटक केरल लक्षद्वीपराज्यानां त्रिदिवसीयायां यात्रायां भविष्यति। भ्रमणावधौ उपराष्ट्रपतिः शिक्षा जनसेवा सांस्कृतिक परम्परा उद्योग शैक्षणिक सहयोग मत्स्य पालनादि प्रमुख सार्वजनिक उत्सवेषु भागं ग्रहीष्यति। राधाकृष्णनवर्यः अद्य तमिलनाडुराज्यस्य इरोडनगरे कोंगु विल्लालर इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी ट्रस्ट इत्यस्य संस्थापक दिवसस्य समारोहे भागं ग्रहीष्यति। पश्चात् दिने उपराष्ट्रपतिः बेंगलुरुनगरं गमिष्यति, यत्र सः विधानसौधे कर्णाटकस्य पूर्व मुख्यमन्त्रिणः रामकृष्ण हेगडे वर्यस्य शतवार्षिक समारोहे भागं ग्रहीष्यति। भारतस्य वेलावन सेंथिल कुमारः गतरात्रौ निर्णायक स्पर्धायां वलाज्स फार्कस इत्यमुं 3-0 इत्यंकैः पराजित्य बुडापेस्ट ओपन कॉपर टूर इति उपाधिम् अवाप्नोत् इति वार्ताः।
0: आकाशवाणी निजामाबाद केंद्रम समयं 7:00।
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసార వివరాలు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఏఆర్ మొబైల్ యాప్లో ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో, 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు అందించే వివరాలు, అనంతరం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు అందించే వివరాలు, ఇంకా కొన్ని సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం ఆర్మూర్ మండలం దేగాం గ్రామంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ విశేషాలు వింటారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం ఎర్రం రాజు మరియు ఎం శశిరేఖ గారు, నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎర్రం రాజు గారు. ఇక 9:00 to 10:00 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 వివిధ

తిథులు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 12:10 12:40 తిరిగి 1:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు, 5:45 సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 రంగస్థలి కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం, 7:45 సినీ గీతాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు వింటారు. ఇక రాత్రి 10:00 నుండి 11:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు. నేపాల్ టిబెట్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579కి పెరిగింది. 1924 మంది గల్లంతయ్యారు. దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు తగినంతగా లభించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్లో పర్యటించడం ఇది 4వ సారి. తన 2 రోజుల పర్యటనలో భాగంగా భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మోదీ అధ్యక్షుడు మిర్జియోవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె G20 ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొనడంతో పాటు పెట్టుబడి అవకాశాలపై చర్చించేందుకు సీఈఓలు, వ్యాపార నాయకులతో సంప్రదింపులు జరుపుతారు. కెనడాలో జరిగిన తొలి భారత్ కెనడా ఆర్థిక ద్రవ్య చర్చల్లో పాల్గొన్న 3 రోజుల పర్యటన అనంతరం సీతారామన్ గురువారం చికాగోకు చేరుకున్నారు. చికాగోలో మంత్రి ప్రముఖ పెట్టుబడిదారుతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రైవేట్ రంగంలోని ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో సమావేశమవుతారు. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యం బలోపేతం చేసే అంశాలపై ఈ చర్చలు కేంద్రీకృతం కానున్నాయి. బుధవారం జరిగిన ఆకస్మిక వరదల వల్ల 320 మంది భారత పౌరులు ఇప్పటికీ ఆచూక లేకపోవడం లేదా గల్లంత కావడం జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, ఇతర దేశాల పౌరసత్వం కలిగిన భారత సంతతికి చెందిన సుమారు 100 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియట్లేదని చెప్పారు. త్రిశీలి 1 జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారత పౌరులను నేపాల్ సైనికులు రక్షించినట్లు ఆయన తెలిపారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారత పౌరులు భూమార్గం ద్వారా సురక్షితంగా నేపాల్ చేరుకున్నారని, వారిని స్వదేశాన్ని రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జైస్వాల్ చెప్పారు.
1: 21 Indian nationals who had yesterday arrived in Kathmandu from the area that was affected by this flood, they have today landed in Delhi. These 21 Indian nationals, they are from Tamil Nadu and they arrived by Indigo flight which just landed in Delhi. Yesterday our ambassador had met them in Kathmandu and inquired about their well-being.
0: Kaga 10 tannula manavata sahayamto 3rd vimanam Kathmandu ku bayalderindi. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ విషయాన్ని ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలియజేశారు. ఈ సహాయంలో పోర్టబుల్ జనరేటర్ సెట్లు, డిగ్నిటీ కిట్లు, ఆహార ప్యాకెట్లు, నీటి శుద్ధి మాత్రలు ఉన్నాయని తెలిపారు. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రెస్క్యూ ప్రయత్నాలకు భారత్ తన మద్దతు కొనసాగిస్తుందని డాక్టర్ జయశంకర్ పునరుద్ఘాటించారు. అంతకుముందు భారత్ 2 విమానాల్లో 48 టన్నులకు పైగా అత్యవసర సహాయ సామాగ్రిని పంపింది. ఇదిలా ఉండగా నేపాల్ నుంచి క్షేమంగా దేశానికి చేరిన తమిళనాడుకు చెందిన 21 మంది యాత్రికుల బృందాన్ని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రక్షణ చర్యలకు గాను నేపాల్ ప్రభుత్వానికి, దాని సైన్యానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
2: Thankful particularly to the Nepal army which made this great effort to get them out of that very difficult place where they were. So right now our effort is on supporting Nepal in the relief, in the rescue of people. So even today I spoke in the morning to the Nepal foreign minister. We have given them range of support offers.
0: China vaipu chikkukunna sumaru 400 mandi భారత పౌరులు సురక్షితంగా ఉన్నారని, వారి కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నారని జైస్వాల్ తెలిపారు. వారిని మన దేశానికి రప్పించడానికి బీజింగ్లోని భారత రాయభార కార్యాలయం, స్థానిక అధికారులు ఆ బృందాలకు నేతృత్వం వహిస్తున్నారు, ట్రావెల్ ఏజెంట్లతో సమన్వయం చేస్తున్నారని తెలిపారు. నేపాల్ అభ్యర్థుల మేరకు భారత్ ఒక టన్నెల్ రెస్క్యూ బృందాన్ని పంపిస్తోందని జైస్వాల్ తెలిపారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రభుత్వం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిందని, అది నిరంతరం పనిచేస్తోందని జైస్వాల్ తెలిపారు. కాట్మండ్, బీజింగ్లోని భారత రాయబార కార్యాలయాలు కూడా 24/7 హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశాయని జైస్వాల్ అన్నారు.
1: Chinese side, we have 400 Indian nationals. They are safe. They have been in touch with their family because phones, etc., I'm told, is working on that side. Our embassy has been in touch with several of them, in fact, with their team leaders and their travel agent. Many of their family members also contacted us through the helpline numbers that our embassy is running right now in Beijing.
0: కాగా నేపాల్ టిబెట్ లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579 పెరిగింది. ఇంకా 1924 మంది గల్లంతయ్యారు. సహాయక బృందాలు నదీ తీరాల్లో, శివారు నివాస ప్రాంతాల్లో ప్రాణాలతో ఉన్న వారి కోసం, వరదల్లో కొట్టుకుపోయిన మృతదేశాల కోసం గాలిస్తున్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ఏఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వేడీని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఒకే నెలలో పోగొట్టుకున్న లేదా అపహరణ గురైన మొబైల్ హ్యాండ్సెట్లను రికవర్ చేసి చరిత్ర సృష్టించిన సంచార సాతి కార్యక్రమాన్ని కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా నిన్న కొనియాడారు. జూలై నెలలో 77692 మొబైల్ హ్యాండ్సెట్లను రికవర్ చేయడానికి సంచార సాతి కార్యక్రమం సహాయపడిందని ఆయన ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆగస్టు 21తో ముగిసిన వారాంతానికి దేశ విదేశీ మార్క నిల్వలు $12.4 బిలియన్ పెరిగి $ పెరిగి రికార్డు స్థాయిలో $729.3 బిలియన్ చేరుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఈ నిల్వల్లో అతిపెద్ద భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు ఈ వారంలో $9.4 బిలియన్ పెరిగి $591.3 బిలియన్ చేరుకోగా బంగారు నిల్వలు $2.8 బిలియన్ పెరిగి $114.2 బిలియన్కి చేరుకున్నాయి. దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు చక్కెర తగినంతగా లభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. ఈ మధ్యకాలంలో ఎక్స్ మిల్ చక్కెర ధరలు సుమారు 20% తగ్గాయని, రిటైల్ చక్కెర ధరలు కూడా తగ్గడం ప్రారంభించాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. చక్కెర లభ్యత తగినంతగా ఉండటానికి దేశీయ మార్కెట్లో కృత్రిమ సరఫరా కొరతను నివారించడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, రవాణాను ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. చక్కెర సకాలంలో మార్కెట్కు చేరేలా చూసేందుకు ప్రస్తుతం ఉన్న నెలవారీ కోటా విధానం స్థాయిలో వచ్చే నెల నుంచి 15 రోజులకు ఒకసారి చక్కెర కేటాయింపు విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈరోజు ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, గంగానదీ తీర పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమ తెలుగు అనువాదాన్ని వినవచ్చు. భవిష్యత్తులో చేపట్టే బంగారు గనుల తవ్వకం ప్రాజెక్టుల కోసం కర్ణాటక చెందిన హట్టి గోల్డ్ మైన్స్తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు ఉండే అవకాశాలను పరిశీలించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో తన పర్యటనలో భాగంగా 2వ రోజు కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఉన్న హట్టి యూటీఐ బంగారు గన్లను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ సూచనలు చేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు. నేపాల్ టిబెట్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579 పెరిగింది. 1924 మంది గల్లంతయ్యారు. దేశంలో చక్కెర కొలత లేదని, సరసమైన ధరలకు తగినందుగా లభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో 7:30 ఫ్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు అందించే వివరాలు, అనంతరం 8:00 ఫ్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు అందించే వివరాలు, ఇంకా కొన్ని సినీ గీతాలు వింటారు. మరి కార్యక్రమంలో ముందుగా తెలుసుకుందాం ఈరోజు ప్రత్యేకతలు. ఈరోజు 8 ఆగస్టు ఈరోజు తెలుగు భాషా దినోత్సవం. ఆధునిక తెలుగు భాషా పితామహుడు, సామాజిక సంస్కర్త గిడుగు వెంకటరామమూర్తి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈరోజు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగును సామాన్యులకు అర్థమయ్యే వ్యవహారిక భాషలోకి తీసుకురావడానికి ఈయన ఎనలేని కృషి చేశారు. అలాగే ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం కూడా. భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా ఈరోజును దేశవ్యాప్తంగా జాతీయ క్రీడా దినోత్సవం.

ఉత్సవంగా నిర్వహిస్తారు. అలాగే ఈరోజు ఉత్తమ క్రీడాకారులకు, శిక్షకులకు భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారాలైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న, అర్జున అవార్డులను ఇచ్చి గౌరవిస్తారు. ఇప్పుడు విందాం ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
6: మాతృత్వం ఒక మధురమైన వరం.
7: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
6: సంప్రదించండి
7: డాక్టర్ బండారి సుజాత,
6: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
7: ఖలీల్ వాడి, నిజామాబాద్.
8: ఫోన్ 0846225-3344.
9: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
7: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
9: సెల్ 9444000-4837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల,
10: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
9: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ
10: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
9: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
10: ద్వారకా నగర్, నిజామాబాద్.
9: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
7: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
9: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
7: 24 గంటలు అత్యవసర సేవలు.
9: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
7: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
11: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
9: దరమాండ్ షాప్,
11: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
9: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్,
11: ఏకైక కంపెనీ షోరూమ్
9: దరమాండ్ షాప్,
11: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం ప్రభాతలహరి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఓ సినీ భక్తి గీతం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:30. ఇప్పుడు విందాం ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు అందించే వివరాలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్ కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
2: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు.
1: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
2: ప్రూడెన్స్ హాస్పిటల్.
1: మీరు సంప్రదించాల్సిన చిరునామా
2: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
3: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సుధీర్ బాబు, న్యూరో ఫిజిషియన్ నిజామాబాద్ అండి. ఇవాళ మనము పక్షవాతం గురించి తెలుసుకుందాం. అంటే పక్షవాతం అనేది ఏంటిది, అది ఏ వయసులో కామను, వచ్చినప్పుడు ఏం చేయాలి, మీరు మీ సైడ్ నుంచి ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం అండి. మామూలుగా ఇప్పుడు పక్షవాతం అనేది ఏంటిది అంటే మీరు చూస్తూనే ఉంటారు, కొందరికి ఒక చెయ్యి, ఒక కాలు అనేది బలం తక్కువైపోయి పడిపోతుంది. సో వాళ్ళు ఇంకా జీవితాంతం, దాదాపుగా జీవితాంతం అదే పరిస్థితితో కుంటుకుంటూ నడుస్తుంటారు. ఇది ఏంటిదంటే, ఇది మామూలుగా మనకి ఇప్పుడు నరాలకు అనేది రక్తం పోవడం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలం తీసుకున్నాం అనుకోండి, ఆ పొలంకి నీళ్ళు ఎంత ఇంపార్టెంటో మన నరాలకి రక్త సరఫరా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ రక్త సరఫరా అనేది జరగక బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు నీళ్లు పోకపోతే పొలం ఎండిపోయి పంట చనిపోతుంది కదా. అదే రకంగా నరాలకు రక్తం అనేది పోయలేదు అనుకోండి, నరం పనిచేయడం ఆఫ్ అయిపోతుంది, స్టాప్ అయిపోతుందండి. సో అంటే నరం అనేది చనిపోతుంది, ఆ చనిపోయినప్పుడు

0: దాని వల్లనే మనకు ఇప్పుడు ఒక సైడ్ చెయ్యి కానీ లేదంటే కాలు కానీ మూతి వంకర పోవడం కానీ ఇవన్నీ చాలా కామన్. ఇవి జనరల్గా ఏంటిదంటే మనకు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మోస్ట్ కామన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది జనరలీ షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, తర్వాత 50 ఏండ్లు 40 ఏండ్లు పైన వాళ్ళకే జనరల్గా చూస్తుంటాం. కానీ ఇది ఈవెన్ చిన్న వయసులో కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే 20 ఏండ్ల వాళ్ళకి, 30 ఏండ్ల వాళ్ళకి కూడా రావడానికి అనేది ఆస్కారం ఉంది. వాళ్ళకి మాత్రం సపరేట్గా వేరే కారణాలు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఫ్యామిలీ పర్సన్స్కి ఎవరికైనా ఉండడం కానీ, అట్లా హెరిడిటరీ అంటాం మనం జనరల్గా, అంటే తదనంతర, అంటే పెద్దవాళ్ళకి ఎవరికన్నా, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకు ఉంటే మళ్ళీ చిన్నపిల్లలకు రావడం వంశపారపరం. సో వంశపారపరకంగా అది మనకు వచ్చడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో కానీ ఎవరిలో ఎక్కువ కామన్ అంటే పెద్దవాళ్ళలో, 40 పైన ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అది కూడా షుగర్ ఉండి, బీపీ ఉండి, కొలెస్ట్రాల్ ఉండి, తర్వాత వ్యసనాలు అంటే స్మోకింగ్ చేయడం కానీ, అదే సిగరెట్ కాల్చే వాళ్ళకి, బీడీ కాల్చే వాళ్ళకి, లేదంటే మత్తు పదార్థాలు మందు తాగే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకే ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో అలాంటప్పుడు మీరేం చేయాలి? సపోజ్ మీరు ఎప్పుడన్నా మీ వాళ్ళు నైట్ పడుకొని ఉంటారు, పొద్దున్న లేసేసరికి వాళ్ళకి ఒక చెయ్యి కానీ ఒక కాలు కానీ పనిచేయదు. అలాంటి టైంలో మీరు ఏం చేయాలి అంటే, టైం వేస్ట్ చేయకుండా విత్ఇన్, అంటే మీరు చూసినప్పటి నుంచి ఆయనకు, అంటే ఒకరు చూశారు వాళ్ళకి పక్షవాతం జరిగింది, చెయ్యి కాలు అనేది లేవడం లేదు, సో అక్కడ నుంచి 4.5 గంటల లోపల మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అమృత ఘడియలు అంటే అందరికి తెలుసుంటుంది, అదే ఘడియలు వీటికి. 4.5 గంటల లోపల కనుక మీరు దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే అక్కడున్న డాక్టర్ చూసి ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉంటుంది. ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటిదంటే, తీసుకెళ్ళిన తర్వాత స్కాన్ చేస్తాము, స్కాన్ చూసి అన్నీ చూసే చెప్తాం, కానీ కొందరికి ఈ ఇంజెక్షన్ ఇచ్చే పరిస్థితులు ఉండొచ్చు. అది 4.5 గంటల లోపలనే మనం ఒక ఇంజెక్షన్ ఇవ్వగలుగుతాం అట్లా మీరు హాస్పిటల్కి వెళ్తే, దగ్గరలో ఉన్న హాస్పిటల్. అలాంటప్పుడు ఎందుకు ఇంజెక్షన్ అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానంటే, ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళకు జీవితాంతము ఆ పక్షవాతంతో, అంటే బలం, ఒకసారి పక్షవాతం జరిగింది అంటే కొందరికి జీవితాంతం అలా ఆ చెయ్యి కాలు అలానే పడిపోయి అలా కుంటుకుంటూ నడచడం అనేది చాలా కామన్. కానీ మనం ఈ 4.5 గంటల్లో కనుక మీరు కనుక తీసుకొస్తే ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఇమీడియట్గా కాకపోయినా వాళ్ళకి కనీసం ఒక వారం రోజుల్లో, ఒక 3 రోజులు వారం రోజుల్లో మళ్ళీ చెయ్యి కాలు అనేది ఇంప్రూవ్మెంట్ రావడానికి, ఎక్కువ ఇంప్రూవ్మెంట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. సో అందుకే నేను 4.5 గంట అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఇది అన్ని అంటే ఏజ్ని బట్టి, వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళ లోపల నరం ఎంత బ్లాక్ అయిందని బట్టి, అంటే స్కాన్ చేసి చూసిన తర్వాత ఇవన్నీ చూసుకొని మేము ఇచ్చే ఇంజెక్షన్ అది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి కనుక ఆ గడియలు దాటిపోయినాయి అంటే ఆ తర్వాత ఆ ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉండదు. తర్వాత ఏం చేసినా కూడా మాత్రలు పెట్టి, గోళీలు పెట్టి చూడాల్సింది ఉంటుంది. గోళీలతో కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కాకపోతే మనకు ఇంజెక్షన్తో అయినంత ఇంప్రూవ్మెంట్ గోళీలతో రాకపోవచ్చు. సో ఎందుకంటే ఆ గోళీలు అనేవి మళ్ళీ జీవితాంతం వేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఇంకా ఆ వచ్చే ఇంప్రూవ్మెంట్ కూడా మీరు 70% వచ్చే ఇంప్రూవ్మెంట్ కూడా రాకపోవచ్చు, ఇంకా ఏ 30% 40% వస్తుంది అంతే. ఈవెన్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా గోళీలు ఇస్తాం, కానీ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు కనుక ఎవరికన్నా అతి వయసులో, లైక్ 40 నుంచి 60 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళని ఎక్కడన్నా చూసినా ఇమీడియట్గా 4.5 గంటలలోపు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకొకటి, ఈ పక్షవాతం వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు. జనరల్గా పక్షవాతం వచ్చే వాళ్ళకి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఉంటాయి, వాళ్ళకి జనరల్గా ఇవన్నీ కంట్రోల్లో ఉండవు. సో ఇది రాకుండా చూసుకోవడానికి మీరు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, అంటే గోళీలు కరెక్ట్గా సమయానికి వేసుకోవాలి, తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి షుగర్ చెక్ చేయించుకోవడము, తర్వాత కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవడము. బీపీ అనేది కూడా ఎక్కువ ఫ్లక్చువేషన్ ఎక్కువ ఉండకూడదు, అంటే మీకు 40 ఏళ్ళు దాటిన తర్వాత బీపీ 130/80 లేదా 140/90 ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి బీపీ గోళీలు అనేది కరెక్ట్గా వాడాలి. తర్వాత రోజు మీరు వ్యాయామాలు చేయాలి, రోజు నడచడం కానీ లేదంటే బయటికి వెళ్ళి వాకింగ్ చేసుకోవడం, వాకింగ్ కూడా ఒక 45 నిమిషాలు కరెక్ట్గా వాకింగ్ చేసుకోవడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే చెడ కొలెస్ట్రాల్ అనేది ఒకటి ఉంటుంది, మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో ఉంటుంది. ఇట్లా వ్యాయామం చేయడం వల్ల రెగ్యులర్గా 45 మినిట్స్ వ్యాయామం చేయడం వల్ల మీకు చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది బాడీలో. తగ్గిపోవడం వల్ల మనకు ఈ స్ట్రోక్ అంటే అదే పక్షవాతం రావడం అనేది తక్కువ ఛాన్సెస్. సో ఇలాంటివి అంటే వ్యాయామము, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ కొద్దిగా చూసుకుంటూ ఉండాలి. ఇంకొకటి మెయిన్ చూస్తున్న వాటిలో ఇవి ఏమీ ఉండవు, కొందరికి షుగర్ ఉండదు, బీపీ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, కానీ వాళ్ళు పక్షవాతంతో వస్తూ ఉంటారు. వాళ్ళలో చూసింది ఏంటిది అంటే వాళ్ళు వ్యసనాలకు అలవాటు పడి ఉంటారు. ఒకటి సిగరెట్ కాల్చడం కానీ, బీడీలు కాల్చడం కానీ, రోజుకు ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లు చొప్పున కాలుస్తూ ఉన్నారు, మేము చూసిన వాళ్ళలో కాలుస్తున్నారు. అవి తగ్గించాలి, అవి తగ్గించడం కాదు పూర్తిగా స్టాప్ చేసేసేయాలి. ఈవెన్ మందు ఆల్కహాల్ తీసుకోవడం కూడా తీసుకోకూడదు, దాని వల్ల కూడా పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వ్యసనాలను కూడా బంద్ చేయాలి, స్టాప్ చేసేసుకోవాలి. ఈ వ్యసనాలు అనేవి మనకు కేవలం నరాల బలహీనతగా కాకుండా అదే పక్షవాతమే కాకుండా ఈవెన్ గుండెకు కూడా రిస్క్ ఉంటుంది, గుండెకు రిస్క్ ఉంటుంది, లివర్కి రిస్క్ ఉంటుంది, అవన్నీ కూడా చెడిపోవడానికి ఆస్కారం ఉంది. సో ఈ వ్యసన ఉన్న వాళ్ళకి దయచేసి కనీసం మీరు తగ్గించుకొని మెల్లమెల్లగా తగ్గించుకొని స్టాప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ పక్షవాతం అనేది మీరు కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఒక పేషెంట్ని 4.5 గంటల లోపల తీసుకురావాలంటే మీరు గుర్తించడం అనేది, ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా చూసిన వాళ్ళు గుర్తించడం చాలా ఇంపార్టెంట్. జనరల్గా పక్షవాతం జరిగిందంటే ఎవరికైనా మూత అనేది వంకర పోతుంది, ఒక సైడ్కి వెళ్ళిపోతుంది, ఇంకొక సైడ్ చెయ్యి కాలు అనేది పడిపోతుంది అనమాట. అంటే వాళ్ళు ముందు రోజు కానీ అంత ముందు రోజు ఉన్నంత బలం ఉండదు, చేతుల్లో కలదిస్తూ ఉండొచ్చు కానీ బలం అనేది అంటే ఒక సైడ్ మాత్రమే, కుడివైపు అయి ఉండొచ్చు లేదంటే ఎడమ వైపు అయి ఉండొచ్చు, ఏదో ఒక సైడ్ మాత్రమే మీకు బలహీనత అనేది తెలుస్తుంది. ఇంకొక సైడ్తో చూస్తే అంత స్పష్టతగా ఉండదు, బలం అనేది అంత ఎక్కువ ఉండదు, అంత తక్కువ అయిపోతుంది. అది ఒకటి లక్షణం. ఇంకొకటి కొందరికి మాట వంకర పోతుంది. మీరు వాళ్ళని గమనించే వస్తుంటే ముందు రోజు చూసినప్పుడు కానీ లేదంటే ఒక గంట ముందు చూసినప్పుడు కానీ అప్పటికి కానీ మాట అనేది వ్యత్యాసం, తుత్తర తుత్తరగా అంటారు, స్పష్టంగా ఉండదు, తుత్తర తుత్తరగా వస్తుంది అనమాట. అది కూడా పక్షవాతం అనే లక్షణం. ఇంకొకటి కొందరికి అధికమైన వామిటింగ్స్ రావడము, నడిచేటప్పుడు ఒక బ్యాలెన్స్ తప్పిపోయి ఒక సైడ్కి వెళ్ళిపోవడము, సెకండ్స్ అంటే సడన్గా జరిగిపోతుందండి. ఏది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అదే నడిచేవాళ్ళు ఒక సైడ్కి ఎడమవైపుకి కానీ కుడివైపు కానీ బ్యాలెన్స్ అనేది పోవడము ఎప్పుడో సంవత్సరాల నుంచి ఉంది అంటే అది పక్షవాతం కాదు. సెకండ్స్లో అంటే మీరు ఒక గంట ముందు చూస్తుంటారు, ఇప్పుడు గంట తర్వాత ఆయన ఒక సైడ్కి వెళ్ళిపోతున్నాడు, కుడివైపుకి కానీ ఎడమవైపు కానీ అట్లా వెళ్ళిపోవడం అనేది కూడా ఒక రకమైన లక్షణమే, పక్షవాత లక్షణం. ఏదైనా సడన్గా జరుగుతుంది అనమాట, మీరు ఒక గంట కానీ అర్ధ గంట కానీ ముందు చూసినప్పుడు ఇప్పటికీ ఆయనకి ఇది వచ్చేసింది అంటే అది చాలా చాలా ఛాన్సెస్ వాళ్ళకి ఉంటుంది అనమాట. పక్షవాతం జరగడానికి వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ జరిగిందని పక్షవాతం జరిగిపోయిండొచ్చు కూడా. అది వాళ్ళని మాత్రం వెంటనే పట్టుకొని వచ్చి మీరు హాస్పిటల్కి తీసుకురావాల్సింది ఉంటుంది. దాంతోపాటు ఇవి కాకుండా లైక్ కొందరైతే స్పృహ తప్పి కింద పడిపోతారు, పూర్తిగా స్పృహ పోతుంది. కొందరికి మాత్రం ఫిట్స్ రావడానికి ఉంటుంది, అంటే రెండు చేతులు కాళ్ళు కొట్టుకొని స్పృహ దగ్గర కింద పడిపోయి నాలుగు కొరుక్కుంటారు. సో కొందరికి మాత్రం ఫిట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటివన్నీ మనకు గమనించాలి. ఇలాంటివి గమనించి వాళ్ళకు వెంటనే హాస్పిటల్కి తీసుకురాగలిగితే ఏమైనా చేయడానికి మాకు కానీ మీకు కానీ ఆస్కారం ఉంటుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి గమనించుకోండి. టైం వేస్ట్ చేయకూడదు, ఇలాంటివి చూసిన వెంటనే మీరు తీసుకురావాలి, ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. టైం అనేది 4.5 గంట అనేది చాలా అమృత గడియాలండి. అవి తీసుకొని వస్తే ఏమైనా చేయడానికి ఆయనకు ఉపయోగపడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్లు ఈ పక్షవాతం అనేది దానికి మనకు కారణాలు ఎక్కువ మందిలో చూసేది షుగర్. సో ఇప్పుడు మనం షుగర్ని కంట్రోల్ చేయాలి అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మీరు కనీసం రోజుకి 45 నిమిషాలు వాకింగ్ చేయాలి, కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్సర్సైజెస్ అవి కూడా చేసుకోవాలి. దీంతోపాటు షుగర్ అనేది గోళీలు వేసుకోవాలి, గోళీలు ఉంటే గోళీలు, కొందరికి కంట్రోల్ అవ్వకపోతే ఇన్సులిన్ తీసుకుంటారు, అది కూడా వేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా వేసుకోవాలి. షుగర్ కంట్రోల్ చేయడానికి చాలా మార్గాలు ఉంటాయి, అంటే మీ సైడ్ నుంచి ఏం చేయాలి అనేది. ఇప్పుడు మీ సైడ్ నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక రోజులో 3 పూట్ల తింటారు, కానీ అదే 3 పూట్ల తిండి మీరు 5 పూట్ల తినచ్చు కొద్ది కొద్దిగా. ఇప్పుడు 7 గంటలకు తిన్నారు కొద్దిగా, తర్వాత 11 గంటలకు, తర్వాత 2 గంటలకు, తర్వాత 7 గంటలకు, మళ్ళీ నైట్ 9 గంటలకు అట్లా. సో తినేది 5 పూట్ల తినచ్చు కానీ కొద్ది కొద్దిగా తినాలి. ప్లస్ దీంతో పాటు అంటే తిన్న వెంటనే పడుకోవడం కానీ ఎక్కువ రెస్ట్ తీసుకోవడం కానీ తగ్గించుకోవాలి. మెయిన్ ఏంటంటే షుగర్ ఎక్కువ అవడానికి కారణం ఏంటిదంటే, ఒకటి వయసు. వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోవడం వల్ల షుగర్ పెరుగుతూ ఉంటుంది. దానికి తోడు మనకు లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళకి, అంటే రోజులో కనీసం వ్యాయామం లేదు, మనం కష్టపెట్టట్లేదు, మన శరీరానికి కొంచెం కష్టపెట్టాలి రోజుకి. అది కూడా మినిమం లేని వాళ్ళలో ఎక్కువ ఈ షుగర్ అనేది, లేదంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అనేది జమ అవుతూ ఉంటుంది. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ బాడీలో చేరడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటివి తగ్గించుకోగలిగితే మనకి ఇప్పుడు ఈ స్ట్రోక్, అంటే నరాల బలహీనత కానీ, లేదంటే గుండెకి స్ట్రోక్ అంటారు కూడా, అది కూడా తగ్గుతుంది. ఇప్పుడు స్ట్రోక్ అనేది ఎక్కడైనా జరగచ్చు, బ్రెయిన్కి జరిగితే మనం పక్షవాతం అంటున్నాం, గుండెకి జరిగితే హార్ట్ అటాక్ అంటాం. సో అలాంటి వాటిని తగ్గించుకోవాలంటే రోజుకి మినిమం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, దాంతోపాటు షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి. ఇంకోటి బీపీ. బీపీని కంట్రోల్ చేసుకోవడానికి ఒకటి గోళీలు అందరు వేసుకుంటారు, కానీ మీ సైడ్ నుంచి ఏం చేయాలి అంటే ఉప్పు అనేది ఎక్కువ తినకూడదండి. ఒక రోజుకి జనరల్గా 2 grams అనేది అలౌడ్, బట్ కానీ ఈ బీపీ ఉన్న వాళ్ళకి ఉప్పు అనేది పూర్తిగా స్టాప్ చేయాలి. 2 tablespoons ఉప్పు, మినిమం 2 tablespoons ఉప్పు అనేది ప్రతిరోజు ఒకరు తింటారు, ఒక మనిషికి అనేది అవసరం. కానీ ఈ బీపీ ఉన్నవాళ్ళు అది కూడా తినకూడదు. తర్వాత ఉప్పు అనేది ఏ రకంగా, లైక్ అంటే మీరు పచ్చళ్ళలో వాడుతుంటారు, లేదంటే అప్పడాల్లో కూడా ఉప్పు ఉంటుంది కొందరికి, వాటిలో తక్కువ చేసుకోవాలి. తక్కువ చేసుకొని వాడుకుంటే చాలా మేలు ఉంటుంది, బీపీ అనేది ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు. ఇంకొకటి, కొందరికి కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు, సో అప్పుడప్పుడు ఆ కిడ్నీకి సంబంధించిన పరీక్షలు, కిడ్నీకి సంబంధించినవి కూడా చేసుకుంటూ ఉండాలి. అలాంటివి చేసుకుంటూ ఉంటే ప్లస్ వ్యాయామం చేయడం వల్ల, నడచడం వల్ల ఈవెన్ బీపీ కూడా తగ్గుతుంది. సో ఇలాంటివి రోజు చేసుకోవడం వల్ల, ప్లస్ టాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకుంటే మీ షుగర్ కానీ, లేదంటే కొలెస్ట్రాల్ కానీ, లేదంటే బీపీ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటే, అటువంటి వాళ్ళకి మనకు స్ట్రోక్ రావడం, అంటే పక్షవాతం రావడం అనేది చాలా అరుదు, తక్కువ. వాళ్ళకి అసలు మ్యాక్సిమం రాకపోవచ్చు కూడా, ఈవెన్ బ్రెయిన్ స్ట్రోకే కాదు, ఈవెన్ హార్ట్ స్ట్రోక్, అంటే హార్ట్ అటాక్ కూడా రాదు. సో ఇలాంటివి మీ సైడ్ నుంచి చేసుకోవాలి. దాంతోపాటు మేము ఇచ్చిన టాబ్లెట్స్ కరెక్ట్గా రెగ్యులర్గా వాడితే సరిపోదు. సో నేను చెప్పినటువన్నీ కొద్దిగా తప్పకుండా పాటించి, ప్లస్ ఎవరికి హెల్త్ ఇష్యూస్ రాకుండా మీ హెల్త్ మీరు కాపాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
1: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన 7 years వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు, యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D echo పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. మీరు ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు అందించిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. LIC యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు Form 6, అభ్యంతరాలకు Form 7, సవరణలకు Form 8 ద్వారా August 15 నుంచి September 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా, లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
7: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకా.

అన్నారు. శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం ప్రభాతలారి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నీకు నేను నాకు నువ్వు చిత్రం నుండి ఈ పాట.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-450-66. ట్యూన్ చేయండి FM 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.

0: మీరు విన్న ఆ పాట సంబరం చిత్రంలోనిది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు విందాం ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు అందించే వివరాలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్ కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు, మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
2: డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, మీరు నిజామాబాద్ లో గుండె వ్యాధుల వైద్య నిపుణులుగా పనిచేస్తున్నారు. సహజంగా గుండెకు వచ్చే వ్యాధులకి రక్తపోటు కూడా ఒక కారణం అని చెబుతారు. అంటే ఆరోగ్యవంతుడు ఆరోగ్యంగా ఉన్నంతకాలం గుండె కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. మనుషులో రక్తపోటు పెరిగినప్పుడు గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నమాట. అసలు ఈ రక్తపోటు ఎందుకు వస్తుంది? ఏ వయసులో వస్తుంది? ఏం చేస్తే వస్తుంది? ఏం చేయకపోతే వస్తుంది? ఇది రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది?
3: రక్తపోటు అనేది మనకు సర్వసాధారణమైన జబ్బు. ఆల్మోస్ట్ 100లో కనీసం 30-40% మందికి ఉండే జబ్బు ఒక వయసు వచ్చిన తర్వాత. సో రక్తపోటు, మీరు అన్నట్టుగానే రక్తపోటు అనేది ఏంటంటే ఏజ్లో ఉన్న మొదలు కావచ్చు. ఖచ్చితంగా 50 ఏళ్లలోనే రక్తపోటు వస్తుంది, 20 ఏళ్లలోకి ఉండకపోవచ్చు, 25 ఏళ్ల వాళ్ళకు ఉండకపోవచ్చు అన్నట్టుగా లేదు. సో ఈ రక్తపోట్లో కూడా రకాలు ఉంటాయి. అందులో ఏంటంటే మెయిన్గా ప్రైమరీ హైపర్టెన్షన్ అంటాం. అంటే ఇది ఏ కారణం లేకుండా మనకు కొన్ని జన్యు రకమైన కారణాలు లేకపోతే వయసు రీత్యానో ఓవర్ టైం వస్తుంది అన్నట్టు. అంటే వేరే ఏ ఆర్గాన్ అనేది వేరే ఏ అవయవాలు డ్యామేజ్ కాకుండా వచ్చే రక్తపోటు అన్నట్టు. రెండో రకం ఏంటంటే సెకండరీ హైపర్టెన్షన్ అంటాం. దీనికి పలు కారణాలు ఉంటాయి. సెకండరీ హైపర్టెన్షన్ అంటే మనం శరీరంలో జరిగే కొన్ని మార్పుల వల్ల వాళ్ళు కొన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ బీపీ రావడం అనేది. అందులో ప్రధానమైనది ఏంటంటే కిడ్నీల డ్యామేజ్ వల్ల. మనం చాలామందికి చూస్తుంటాము కిడ్నీ సమస్య మొదలు కాకుండా ముందు, కొన్ని సంవత్సరాల ముందు, కొన్ని నెలల ముందు అలా ఫస్ట్ బీపీ డిటెక్ట్ అవ్వడము, మళ్ళీ మనం టెస్టులు చేసుకుంటుంటే కిడ్నీ సమస్య ఉండున్నట్టు బయటపడడం, ఇది కిడ్నీల వల్ల వచ్చే బీపీ. అందులో కూడా ఏంటంటే కిడ్నీలో ప్యారెంకైమ అంటే కిడ్నీ మెయిన్ భాగము, దానికి సప్లై చేసే రక్తనాళము, ఈ రెండిట్లలో ఏవైనా అబ్నార్మాలిటీ ఉన్నా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది.
2: అంటే కిడ్నీ ఫెయిల్ అంటే కిడ్నీ చెడిపోవడం మూలంగా బీపీ వచ్చే అవకాశం
3: ఖచ్చితంగా ఉంటుంది. మనం అందుకే కిడ్నీలో జబ్బు ఉన్న చాలా మందిలో ఆల్మోస్ట్ 100-90% మందిలో బీపీ చూస్తాం అన్నట్టు. అలాగే అది కాకుండా ఇంకోటి ఏంటంటే హార్మోనల్ బీపీస్ అని అంటాం. అంటే శరీరంలో కొన్ని రకమైన హార్మోన్లు సెక్రేట్ చేసే కొన్ని రకమైన గడ్డలున్నా కూడా కొంతమందికి బీపీ ఉండే అవకాశం ఉంటుంది. సో అదన్నట్టు. ఇది కాకుండా ఇంకా వయసు రీత్యా వచ్చే బీపీని జనరల్ గా ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటే, మనం జనరల్ హైపర్ టెన్షన్ అనేది దాన్ని అన్నట్టు. ఇది ఏ వయసు నుంచి స్టార్ట్ కావచ్చు అన్నట్టు, అంటే ఏ వయసు నుంచి అన్నా స్టార్ట్ కావచ్చు. ఆల్మోస్ట్ 30లో 30లో 40లో కూడా స్టార్ట్ కావచ్చు. సో బీపీ ఏంటంటే ఇది చాలా సైలెంట్ జబ్బు. మనం రెగ్యులర్ గా బీపీ చెక్ చేసుకోకపోతే మనకు బీపీ ఉన్నట్టుగా చాలా మందికి తెలియకపోవచ్చు. అంటే మరి చాలా రావడమే బాగా 200-180 బీపీ వస్తే వాళ్ళకి ఏదైనా లక్షణాలు ఉండి వాళ్ళకి బీపీ డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కాన్స్టెంట్ గా 140, 150, 160 ఈ లోపల బీపీ మెయింటైన్ చేసే వాళ్ళను జనరల్గా వాళ్ళు రెగ్యులర్ చెకప్ చేస్తే తప్ప ఈ లక్షణాలతోటి బీపీ వస్తుంది, ఈ లక్షణాలు ఉంటేనే బీపీ ఉంటుంది అన్నట్టు ఏముండదు. అంటే బీపీ ఏ లక్షణం లేని జబ్బు. కొంతమందిలో మాత్రమే కొంచెం తల తిప్పినట్టుగా అనిపించడము, హెడ్ఏక్ లాగా ఉండడము, ఇట్లా కొంతమందిలోనే ఉండే అవకాశం ఉంటుంది. చాలా మందిలో సింప్టమ్స్ ఏమి లేకుండానే ఉంటుంది. సో బీపీ అనేది ఒక సైలెంట్ కిల్లర్. దాన్ని మనం ఎంత ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి, ఎంత ప్రాపర్గా ట్రీట్ చేసి, ఎంత ప్రొలాంగ్డ్గా మనం బీపీ అనేది నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేసుకుంటే బీపీ తాలూకా జరిగే డ్యామేజ్ను మనం అంతవరకు
2: అరికట్టవచ్చు. ఆహార నియమాలు ప్రభావితం చేస్తాయా బీపీని?
3: ఖచ్చితంగా. మన బీపీలో ఏంటంటే ఆహార నియమాలు ప్లస్ మన లైఫ్ స్టైల్ కూడా ఖచ్చితంగా బీపీకి కారణాలు అయి ఉండే అవకాశం ఉంటుంది. ఆహార నియమాలు ఏంటంటే మనము మన ఇండియన్ డైట్స్లో జనరల్గా ఉప్పు, సాల్ట్ అనేది బాగా ఎక్కువగా వాడుతుంటాం. సాల్ట్ ఒక మోతాదుకు మించి వాడడం అనేది కొంచెం బీపీకి, ఇది దీనివల్లనే బీపీ వస్తుందని కాదు, కానీ బీపీ పెరగడానికి ఇది ఒక కారణమే. అలాగే కొంచెము మనం అన్హెల్దీ డైట్, రెడ్ మీట్ అనేది ఎక్కువ తీసుకోవడము, దీనివల్ల కూడా కొంచెం బీపీ అనేది దీనివల్ల ఒక 5-10 అలా పెరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీనివల్లనే బీపీ వస్తుందని కనుక ఇది కూడా ఒక అడిటివ్ ఫ్యాక్టర్ అన్నట్టు, ఇది కూడా ఒక కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో అట్లనే మన లైఫ్ స్టైల్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్స్, స్ట్రెస్ఫుల్ జాబు, మోర్ రిస్కీ జాబు, లాంగ్ నైట్ షిఫ్ట్స్, ఇట్లాంటి కారణాల వల్ల కూడా కొంతమందికి బీపీ ఉండే అవకాశం ఉంటుంది అన్నట్టు.
2: ఈ బీపీలో రకాలు ఏమైనా ఉంటాయా?
3: అదే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు బీపీలో రెండు రకాలు ఉంటాయి అన్నట్టు, అది ప్రైమరీ అనేది, సెకండరీ హైపర్ టెన్షన్ అని ఉంటుంది. సో బీపీలో స్టేజెస్ ఉంటాయి మళ్ళా, ఏంటంటే 140 to 160 మనం స్టేజ్ 1 అని, ఎబో 160 ఉంటే స్టేజ్ 2 అని ఇట్లా డివైడ్ చేస్తాం జనరల్ గా. ఆ స్టేజెస్ తో పెద్దగా సంబంధం లేదు. దానికి ఏంటంటే ఏ రకమైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, ఎన్ని రకాల గోళీలతోటి మొదలు పెట్టాలి బీపీ ట్రీట్మెంట్ అనే దానికి ఈ స్టేజెస్ అనేది ఇంపార్టెంట్. జనరల్ గా మనకు 140-160 లోపల ఉంటే సింగిల్ టాబ్లెట్ తోటి స్టార్ట్ చేస్తాం, స్టార్ట్ చేయడం. 160 ఎబోనే వస్తుంది ఫస్ట్ టైం డిటెక్ట్ అయినప్పుడు, ఆర్ కాన్స్టెంట్ గా 170-180 ఉంటుంది అంటే రెండు రకాల గోళీలు, అంటే రెండు వివిధ రకాలుగా బీపీ తగ్గించే గోళీల కాంబినేషన్ తో స్టార్ట్ చేస్తాము. రెండు స్టార్ట్ చేసినా కూడా కొంతమందికి రెండు గోళీల పైన కూడా 160-180 ఉండే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకు అప్పుడప్పుడు 3 గోళీలు పెట్టాల్సిన అవకాశం ఉండొచ్చు. అట్లా పెట్టుకుని ఈ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా వేరే కారణాలతో ఏమన్నా బీపీ వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. సో ఈ బీపీ అనేది ఏంటంటే మనం ఎప్పుడు హాస్పిటల్ కి వచ్చి బీపీ చెక్ చేసుకున్నా కొంచెం ఎక్కువనే వస్తుంది. ఎందుకంటే అది
2: దాన్ని
3: దాని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే హాస్పిటల్ ఉన్నప్పుడు వచ్చి కొంచెం ఎక్కువ బీపీ రికార్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ స్ట్రెస్ యాంగ్జైటీ వల్ల. సో అందుకే మనం ఎప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత ఇంటికాడ రెగ్యులర్ గా బీపీ చెక్ చేసుకోవడం అనేది మోర్ ఇంపార్టెంట్. మనకి ఇంటికాడ మనం రిలాక్స్డ్ గా ఉన్నప్పుడు చెక్ చేసే బీపీ అవర్ ఒరిజినల్ బీపీ, అది మన నిజమైన బీపీ అన్నట్టు. సో ఆ బీపీ కూడా ఎక్కువ వస్తుందంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి, దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టుగా మందులు పెట్టుకోవడం మంచిది అన్నట్టు.
2: ఒకవేళ బీపీని కనుక మనం అరికట్టకపోతే, నియంత్రించుకోకపోతే శరీరంలో జరిగే మార్పులు ఏముంటాయి?
3: బీపీ అనేది ఏంటంటే ఇది చాలా జబ్బులకి ఒక రిస్క్ ఫ్యాక్టర్. అందులో ప్రధానమైనది ఏంటంటే గుండె స్ట్రోక్, హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్, దాన్ని సివి అని అంటాం అన్నట్టు. బ్రెయిన్ స్ట్రోక్ పారాలసిస్ కానీ, కొన్ని రకాల బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ లో బ్లీడ్ అయ్యి వచ్చే స్ట్రోక్స్కి, ప్లస్ కిడ్నీల జబ్బులకి, ప్లస్ ఏంటంటే మనకు రెటినోపతి అని అంటాం, హైపర్టెన్సివ్ రెటినోపతి, అంటే కళ్ళల్లో లోపల రెటినాలో ఉండే చిన్న చిన్న రక్తనాళాల్లో ఈ బీపీ ఎక్కువడం వల్ల వచ్చే మార్పులు, ఇవన్నీ బీపీ వల్ల జరిగే అనర్థాలు పరిణామాలు. సో వీటిని ఏంటంటే మనము బీపీని ప్రాపర్ గా మనము 140 కింద మెయింటైన్ చేస్తే, సిస్టోలిక్ ని డయాస్టోలిక్ అనే బీపీ ఉంటుంది 90 కింద మెయింటైన్ చేస్తే ఈ జరిగే డ్యామేజ్లను మనం అరికట్టచ్చు.
2: డాక్టర్ గారు, ఈ బీపీ వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం ఏమన్నా ఉందా?
3: ఉంటుందండి, ఖచ్చితంగా ఒక 5-10% మందికి వాళ్ళకున్న జెనెటిక్ బిల్డప్ వల్ల, అంటే దాని జెనెటిక్ అంటే మన జెనెటిక్ వల్ల, డిఎన్ఏ వల్ల కొంతమంది వంశ పారంపర్యంగా బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి.
2: అంటే తల్లికి కానీ తండ్రికి కానీ ఉండే
3: అవకాశం ఉంటుంది. ఉంటుంది ఖచ్చితంగా,
2: అవకాశం.
3: కానీ అది ఒక 5-10% మందికి, అంటే 100 మందికి బీపీ ఉంటే 5-10% మందికి అట్లా వచ్చే అవకాశం ఉంటుంది.
2: అంటే ఒక మనిషి జీవిత కాలంలో బీపీ రాకుండా బ్రతకడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది?
3: అదే మన చేతులు ఉన్న జాగ్రత్తలు అయితే ఇవే అండి. మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దానితో పాటు ఏంటంటే ఈ స్ట్రెస్సెస్ అవాయిడ్ చేసుకోవడము, ఫుడ్ ఇవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే కొంతవరకు మనం అరికట్టే అవకాశం ఉంటుంది అన్నట్టు. స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేయాలి, ఈ హై సాల్టెడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, రెగ్యులర్గా వ్యాయామం చేసుకోవడము, ఫ్రూట్ కంటెంట్ అంటే మనము తినే ఆహారంలో తాజా పండ్లు ఉండేటట్టుగా చేసుకోవడం, ఇవన్నీ అనేది ఈక్వల్ ఇంపార్టెంట్ అన్నట్టు. బీపీ
2: సమతుల ఆహారం,
3: సమతుల ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. బ్యాలెన్స్డ్ డైట్ అంటాం
2: మనం,
3: బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు బీపీ అనేది రాకుండా వచ్చినా కంట్రోల్ ఉంచుకునేటట్టుగా చేయడం. ఈ బీపీ అనేది ఏంటంటే ఒకటే కారణంతో దీంతో బీపీ వస్తుందని చెప్పలేము, ఇది మల్టీ డైమెన్షన్ అన్నట్టు. వివిధ కారణాలు దాని నిష్పత్తుల్లో పనిచేయడం వల్ల బీపీ అనేది ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఆ వివిధ కారణాలను మనం ఐడెంటిఫై చేసుకుని వాటిని తగ్గించుకుంటే మనం బీపీని కంట్రోల్ ఉంచుకోవచ్చు, ఆ రాకుండా చేసుకోవచ్చు.
2: డాక్టర్ గారు, మరో విషయం ఏంటంటే ఒక కొద్ది మందికి కోపిస్టిగా ఉంటారు, ఏది మాట్లాడినా కొంచెం కోపంగానే మాట్లాడతారు, అంటే అది బీపీకి సంకేతమా లేదా సహజ సిద్ధమైనటువంటి అలవాటు ఆ వ్యక్తికి? అది
3: అట్లేం లేదండి, అంటే కోపంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళలో బీపీ ఎక్కువ ఉండాలని ఏం లేదు. కానీ ఆ ఏదైతే ఎమోషనల్ ఆర్ ఫిజికల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్ ఆర్ ఈ అరవడం కోపంగా ఉన్నప్పుడు కొంచెం జనరల్ గానే బీపీ పెరిగే అవకాశం ఉంటుంది.
2: అంటే ఆ క్షణంలో మాత్రం పెరిగే అవకాశం
3: పెరిగే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు స్ట్రెస్ గా తీసుకోవడం వల్లనో, ఆ స్ట్రెస్ ను బస్ట్ అవుట్ కావడానికి వాళ్ళు అరవడం అనేది అలా చేస్తుండొచ్చు. ఆ టైంలో కొంచెం బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అట్లున్న వాళ్ళందరిలో బీపీ ఉంటుందని కాదు, లేకపోతే అట్లా అరవడం వల్ల బీపీ ఎక్కువ అవుతుంది, అరవకపోవడం వల్ల బీపీ తక్కువ అవుతుంది అనేది కాదు. ఆ టైంలో బీపీ కొంచెం చేంజెస్ ఫ్లక్చువేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది,
2: అవకాశం ఉంటుంది.
3: అది కాకపోతే బీపీకి లక్షణం కాదు, అది లక్షణం కాదు, వాళ్ళు నార్మల్ కూడా ఉండొచ్చు బీపీ.
2: డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు, మీరు చెప్పినట్టుగా బీపీలో రెండు రకాలు అనుకుంటున్నాం, ఇందులో ఏది ప్రమాదకరమైంది, అంటే అతి ప్రమాదకరమైనటువంటి బీపీ ఏది, ఇది ఇందులో లో బీపీయా హై బీపీయా?
3: జనరల్గా మనము మాట్లాడుకునేది బీపీ అనేది ఏంటంటే హైపర్ టెన్షన్ అనేది అంటే ఏంటంటే హై బీపీ, అంటే మనకు అర్థమయ్యే టర్మ్స్ లో చెప్పాలంటే హై బీపీ.
2: హై బీపీ
3: హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువగా ఉండడం, 140/90 కంటే ఎక్కువ ఉండడాన్ని బీపీ అని అంటాం మనం జనరల్ టర్మ్స్ లో మాట్లాడుకోవడం, దాన్ని హై బీపీ అంటాం. యాక్చువల్ మెడికల్ టైంలో చెప్పాలంటే హైపర్ టెన్షన్. లో బీపీ అనేది యాక్చువల్గా ఏం జబ్బేం కాదండి, అది లో బీపీ అనేది అంటే సాధారణం కంటే బీపీ లో ఉంటుందంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి, అంతేగాని అది జబ్బులాగ్ కాదు. ఇప్పుడు అదే హైపర్ టెన్షన్, బీపీ అనేది అది రెగ్యులర్గా ఉంటుంది. ఇంకా ఒకసారి మొదలైందంటే జనరల్గా మనం వైళ్ళు హైపర్ టెన్సివ్, వీళ్ళకి బీపీ ఎక్కువ ఉంది అన్నట్టు అట్లా లేబుల్ చేస్తుంటాం. లో బీపీ అనేది ఆ రోజు కారణాలు, ఆ సిచ్యువేషన్ కారణాలు, లేకపోతే ఆ పరిస్థితుల కారణాల వల్లనే ఉండొచ్చు, కానీ అది ఒక జబ్బులాగా కాదు. లో బీపీ అనేది
2: తాత్కాలికమైంది,
3: తాత్కాలికమైంది. కొన్నిసార్లు ఏంటంటే మనకు కొన్ని ఆర్గాన్ డ్యామేజెస్ ఉన్నప్పుడు, కొన్ని రకాల కారణాలు ఉన్నప్పుడు, ఆర్ డిహైడ్రేషన్ అయినప్పుడు, లేదంటే ఏదన్నా హార్ట్ ఫెయిల్యూర్స్ లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళలో కొంచెం లో బీపీ ఉంటుంది. వాళ్ళలో కొంచెం లో బీపీ లోవర్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో బీపీ లోవర్ సైడ్ ఉంటే అప్పటికప్పుడు ఇన్స్టంటేనియస్ కారణాలు ఉండొచ్చు, కొన్ని వేరే కారణాలు ఉండొచ్చు. అట్లా లోగా కాన్స్టెంట్గా వస్తుందంటే ఖచ్చితంగా దగ్గరున్న డాక్టర్ని సంప్రదించి ఎందుకు బీపీ లో వస్తుందని చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నట్టు.
2: సాధారణంగా చూస్తుండగానే ఒక వ్యక్తి కూర్చున్న వ్యక్తికి అలా చెమట్లు పట్టడం, అతను మౌనంగా ఉండిపోవటం, ఒళ్ళంతా చెమట పట్టి నీళ్లు గారటం, ఇవన్నీ లో బీపీ లక్షణాలు అవుతాయా?
3: ఖచ్చితంగా అండి. అంటే బీపీ తగ్గినా, కొన్నిసార్లు షుగర్ తగ్గినా కూడా మన సిస్టమ్ ఏం చేస్తుందంటే దాన్ని కంపెన్సేట్ చేసుకోవడానికి సింపథెటిక్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అట్లా యాక్టివేట్ అయినప్పుడు ఇట్లా స్వెట్టింగ్ అనడము, ఇవన్నీ హార్ట్ రేట్ పెరగడం, ఇవన్నీ ఒక దానికి బీపీని పెంచుకోవడానికి శరీరం చేసే ప్రయత్నాలు అన్నట్టు. అట్లా అంటే సైలెంట్గా కూర్చున్న తను ఏం వర్క్ చేయకుండా ఫ్యాన్ కింద కూర్చున్నా కూడా స్వెట్టింగ్ వస్తుందంటే దానికి కొన్ని రకాల కారణాలు ఉంటాయి. అందులో ఈ బీపీ తగ్గడము, అరొకొకసారి పెరగడం కూడా కారణాలు అయి ఉండొచ్చు. సో అట్లా అనిపించినప్పుడు కంపల్సరీ దగ్గరున్న డాక్టర్ని సంప్రదించడం మంచిదండి. అంటే ఏ కారణంతో అట్లయింది, దానికి మనకు మళ్ళీ వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయి, ఏ కారణాలు ఏమైనా తెలిసే అవకాశాలు ఉన్నాయి, దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అది ఏమైనా ప్రమాదకరమైన కారణమై ఉండొచ్చు అని ఖచ్చితంగా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అన్నట్టు.
2: బాగుంది డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు. మరి ఈ పూట మీరు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి అసలు రక్తపోటు ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎందువల్ల వస్తుంది, రాకుండా మనం ఏం చేయొచ్చు, వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చే ప్రమాదం ఏమిటో చాలా చక్కగా తెలియజేశారు. మరి మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
3: థ్యాంక్ యూ అండి.
1: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
0: మీరు ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం ప్రభాతలహరి. కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

ఇంతటితో ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

శ్రోతలకు నమస్కారం. సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువులైన దేవాలయ విశేషాలను తెలిపే కార్యక్రమం మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం, శుభ స్వాగతం. శ్రీ మహావిష్ణువు దుష్టులను శిక్షించడానికి దశావతారాలను ఎత్తాడని పురాణాల ద్వారా మనం తెలుసుకున్నాం. ధర్మం క్షీణించి అధర్మం పెరిగినప్పుడల్లా విశ్వ క్రమాన్ని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వివిధ రూపాలలో అవతరిస్తాడని హిందూ ధర్మం చెబుతుంది. ఆ విష్ణువుకే ఎన్నో నామాలున్నాయి. దామోదరుడని, కేశవుడని, నారాయణుడని, మాధవుడని, గోవిందుడని, పురుషోత్తముడని, అచ్యుతుడని, ఇలా ఎన్నో పేర్లతో స్వామి పిలువబడుతున్నాడు. సర్వ జగత్తుకు మూలాధారమై సకల సృష్టిని పోషిస్తున్నాడు. ఆ స్వామి లీలలను కొనియాడడానికి ఎన్నో ఆలయాలు వెలిశాయి. అలా వెలిసిన శ్రీ లక్ష్మీనారాయణుల ఆలయం ఆర్మూర్ మండలం దేవుగాం గ్రామంలో నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాలను ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో తెలుసుకుందాం.

0: నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి 30 కిలోమీటర్లు, ఆర్మూర్ మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో దేగావ్ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయం దివ్యధామంలా విరాజిల్లుతోంది. శ్రీ లక్ష్మీదేవి సమేతంగా శ్రీ నారాయణ స్వామి వారు వెలసిన పవిత్ర ప్రాంతం దేవగ్రామంగా ప్రచారంలో ఉండేదని, నేటి కాలానికి ఇది దేగావ్గా మారిందని స్థానికులు చెబుతుంటారు.
1: శ్రీమన్నారాయణుడు సర్వ జగత్తుకు మూలాధారమై సకల సృష్టిని నడిపిస్తున్నాడు. మానవునికి మూలాధారమైన శారీరక శక్తిని, ఆధ్యాత్మిక దైవ సంబంధమైన శక్తిని ప్రసాదిస్తున్నాడు. శ్రీ లక్ష్మి ప్రకృతి శక్తిగా భాసిల్లుతోంది. ప్రకృతి రూపిణిగా, ప్రకృతే తానైన స్వరూపం, స్థితికారులైన లక్ష్మీనారాయణులు ప్రకృతి పురుషులుగా అఖిల జీవకోటిని పరిపాలిస్తున్నారు. సృష్టికి కావలసిన జాగృతిని, చైతన్యాన్ని అందిస్తూ ప్రకృతి మనుగడకు మూలమై వర్ధిల్లుతున్నారు. వైకుంఠంలో కొలువుదీరే లక్ష్మీనారాయణులు అర్చ్యావతార మూర్తులుగా ఎంతో అరుదుగా ప్రకటితమవుతున్నారు. ఆ పరంపరలు సాకారమైన దివ్యాలయం మన నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం దేవ్గామ్ గ్రామంలో అలరారుతోంది.

0: దూరం నుంచే ఈ ఆలయం శ్వేతవర్ణ సొబుగులతో వెలిగిపోతుంటుంది. చలవరాతి బండలతో పరచబడినటువంటి ఆలయ ప్రాంగణం భక్తులకు కావలసినంత ఆనందాన్ని ప్రోగు చేస్తుంటుంది. ఆలయ ప్రవేశ ద్వారం ప్రాకారాలపై శ్రీ లక్ష్మీనారాయణుల మూర్తులు దృశ్యమానమవుతాయి.
1: ఎంతో సుందరంగా నిర్మించిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయ గోపురం, రెండు సింహాల నడుమనున్న గరుడస్వామి, తదితర దేవతామూర్తులు నిలిచిన ఆలయ తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అనేక విశేషాలకు నిలయమైన దేవగాం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి క్షేత్రం ఎనలేని ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కలియుగ వైకుంఠంగా వెలుగొందుతున్న తిరుమల తిరుపతి మహాపుణ్యక్షేత్రంలో 1972 శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ పెదజీయర స్వామీజీ ఆధ్వర్యంలో వైభవోపేతంగా నిర్మించిన సహస్ర హోమగుండ యుక్తంగా విశేష పూజలందుకొని ప్రాణప్రతిష్ఠ గావించబడిన శ్రీ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణ స్వామివార్ల శ్రీమూర్తులను దేవుగాంకు తీసుకురావడం జరిగింది.
0: దేగావ్లోని ప్రస్తుత దేవాలయ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సహస్ర హోమగుండ పూజలు గావించి 1972 జూన్ 20 నుండి 1972 జూలై 7వ తేదీ వరకు 12 రోజుల పాటు విశేష పూజలు యజ్ఞాలను నిర్వహించి శ్రీ లక్ష్మీనారాయణులకు, ఇతర దేవతలకు, శ్రీమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు.
1: 1972 జూలై 12న సింహలగ్న శుభ పుష్కరాంశమున శ్రీ పెదజీయర స్వామివారి కరకమలాలచే విగ్రహ మూర్తులను అత్యంత పవిత్రంగా ప్రతిష్ఠించడం జరిగింది. కొంతకాలం తరువాత దేవగాం నివాసి అయిన గడ్డం గంగారెడ్డి గారు స్వయంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్లకు అతి సుందరంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. దేవగాం దివ్యధామంలో వేంచేసిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్లు నాటి నుంచి నేటి వరకు నిత్య పూజలు అందుకుంటున్నారు.

0: సకల సంపదల్ని, ఇష్టమనోభిష్టాల్ని, సుఖ సంతోషాల్ని అనుగ్రహించే దైవం లక్ష్మీదేవి నారాయణునితో కూడి గోచరమయ్యే ఆలయ దర్శనం ఇహపర సౌఖ్యదాయకం. ఈ ఆలయ గర్భాలయంలో కొలువైన శ్రీ దివ్యమంగళమూర్తులను భక్తులు కల్లార్పకుండా మనసంతా శ్రీ స్వామివారిపై పెట్టుకుని తిలకిస్తూ ఉంటారు.
1: దామోదర హరే లక్ష్మీనారాయణ పరాత్పర కళ్యాణ కల్పక సృషపాహి సర్వ ఫలప్రద. గర్భాలయంలో లక్ష్మీనారాయణులు మకర తోరణంలో పుష్పహారాల మధ్య కాంతులీనుతూ స్వర్ణ రజిత ఆభరణాలను ధరించి ఉంటారు. పాదభాగంలో ఉత్సవ మూర్తులు ఉంటాయి. స్వామి చతుర్భుజుడై శంకు, చక్ర, గద, పద్మం ధరించి ఉంటారు. అమ్మవారు స్వామివారి చెంత కమలం ధరించి ఉంటుంది.
0: ఆలయాలలో మూల విరాటుల ఎడమవైపున అమ్మవార్లు కొలువుదీరి ఉండటం చూస్తుంటాం. కాని దేగాంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారికి కుడివైపున శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత.
1: ఆ విధంగా జగత్తులో అమ్మవారు స్వామివారికి కుడివైపున కొలువుదీరిన ఆలయాలలో మొట్టమొదటిది బద్రీనాథ్ ఆలయం కాగా, రెండవది దేవ్గాంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం. ఈ రెండు ఆలయాలు వైకుంఠ ధామాలుగా అలరాడుతున్నాయని తెలియజేస్తూ ఈ ఆలయ విశిష్టతను కూడా చెబుతున్నారు ఈ ఆలయ పూజారి గారు.
2: శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్ద జీఆర్ స్వామివారి ప్రతిష్ఠించిన దేవాలయము. ఇది 1972లో నిర్మించబడినది. దీనికి గడ్డం గంగారెడ్డి గారు ఈ ఆలయము నిర్మించారు. దీనికి ఊరు అంతా కలిసి దీనిని ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నారు. మరియు ఇక్కడ స్వామివారి విశిష్టత ఏమిటంటే అమ్మవారి కుడిపక్కకు ఉండడము ఎంతో విశేషము. ఇలాంటి ఆలయము బద్రీలోనే ఉన్నది. ఇక్కడ మన నిజామాబాద్ జిల్లా దేగామ గ్రామంలోనే ఉంది. దీనికి భక్తులకు ఎంతో విశ్వాసం ఏమిటంటే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్టయితే అన్ని సౌభాగ్యాలు కలుగుతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి, విదేశాలకు వెళ్లే వారికి విదేశాలకు తొందరగా విజాలు వస్తాయి. అన్నిటికీ అన్ని మొక్కులు

0: అంతటి మహిమాన్విత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో కొలువుదేరిన స్వామి అమ్మవార్లు భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు.
1: దేవుగాం దివ్య ధామంలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణులు కోరిన కోరికలు తప్పక తీరుస్తారని భక్తులలో విశ్వాసం ఎక్కువగా ఉండడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివార్లను భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో దర్శించుకుని పూజలు చేస్తారు. గోత్ర నామాలతో ప్రత్యేక అర్చనలు కూడా చేయించుకుంటారు. అలాగే నవగ్రహ యమదోషాలు గండాల నివారణకై ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండ మండపంలో హోమాలను ఎంతో పవిత్రంగా జరిపిస్తుంటారు.
0: ఆలయంలో నేటికీ యజ్ఞ యాగాది క్రతువులు జరుపుతూనే ఉన్నారు. ఆలయ నిర్మాణకర్త అయిన గడ్డం గంగారెడ్డి, తరువాత ఆయన మనవడు గడ్డం వెంకటరమణారెడ్డి గారు ఆలయ ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. గుడి నిర్మితమైన అమృత ఘడియల నుంచి ఇప్పటి వరకు సుమారు 5 తరాలుగా పవిత్రాలయంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వార్లకు నిత్య పూజలు, అర్చనలు, హోమాలు, ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి.

0: ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. వారం రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు జాతర నిర్వహిస్తారు. అదే రోజు ఆలయానికి వచ్చిన భక్తుల కోసం అన్నదానం కూడా చేస్తారు.
1: భక్తుల కోసం హరికథ కార్యక్రమం కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తారు. భక్తులు స్వామివారి పాటలు పాడుతూ భజనలు చేస్తూ కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తారు.

0: ఇక ఇక్కడ ఎంతో వైభవంగా జరిగే రథోత్సవ కార్యక్రమాన్ని వీక్షించడానికి భక్తులు ఆనందోత్సాహాలతో ఆలయానికి చేరుకుంటారు. చూడముచ్చటగా రకరకాల పుష్పాలతో, మామిడి తోరణాలతో, అరటి పిలకలతో అందంగా అలంకరించిన తేరుపై శ్రీమూర్తులను ఆశీనులను గావించి కర్పూర హారతులను సమర్పించి శ్రీ లక్ష్మీనారాయణుల నామస్మరణ చేస్తూ ఊరేగింపు కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. శ్రీ స్వామివారి రథోత్సవంలో రథాన్ని లాగేందుకు యువకులు ఆనందోత్సాహంతో కనిపిస్తారు.
1: దేవ్గాం శ్రీ లక్ష్మీనారాయణ ఆలయ ప్రాంగణంలో శోభిల్లుతున్న ఉప ఆలయాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
0: దేవ్గాం శ్రీ లక్ష్మీనారాయణ ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన ఆంజనేయ స్వామివారిని భక్తులు దర్శించుకుని పూజలు చేస్తారు.

0: హనుమంత.
1: ఆంజనేయ స్వామికి కుడివైపున శ్రీకృష్ణ మందిరం ఉంది. ఆ మందిరాన్ని వేద స్తూపంగా వర్ణిస్తుంటారు. 1975లో ప్రతిష్ఠించిన ఈ వేద స్తూపాన్ని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ పెదజీయర్ స్వామి వారిచే ప్రతిష్ఠించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. శ్రీ పెదజీయర్ వారు ప్రతిష్ఠించిన 108 వేద స్తూపాలలో దేవుగాంలోని వేదస్తూపం 4వది కావడం విశేషం.

వేదస్తూపానికి ముందు భాగంలో పవిత్రమైన శ్రీరామ స్తూపాన్ని 1989 సంవత్సరంలో శ్రీ చినజీయర్ స్వామివారు ప్రత్యేక పూజలు నిర్వహించి

0: ఇక ఈ క్షేత్రంలో స్వామివారికి అమ్మవారికి జరిగే పూజా కార్యక్రమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1: శ్రీ లక్ష్మీ నారాయణుని దివ్యాలయంలో ప్రతిరోజు తెల్లవారుజామున 5:30 సుప్రభాత సేవతో పూజలు ప్రారంభమవుతాయి. రాత్రి 7 వరకు అర్చనలు అభిషేకాలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం సాయంత్రం 5:30 విష్ణు సహస్రనామ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణలు, కుంకుమార్చన జరుగుతుంది. పాల్గొన పౌర్ణమి రోజున లక్ష్మీదేవి జయంతిని, హోమాన్ని, కుంకుమ పూజలను భక్తి శ్రద్ధలతో చేస్తారు.
2: అది ఆర్మూర్ మండలం ఆలూరు నుంచి వచ్చిన నా పేరు సురేఖ. దేవా లక్ష్మీనారాయణ గుడికి వచ్చినాం మేము ఈరోజు. మేము 6 ఒకసారి, 3 ఒకసారి వస్తూనే ఉంటాం. ఇక్కడ ఏడాదికి ఒకసారి బ్రహ్మ ఉత్సవాల గురించి రథం తిరుగుతుందని ఏడాదికి ఒకసారి వస్తూ ఉంటాం. మాకు ఈ గుడిలో లక్ష్మీనారాయణ మూర్తులను చూస్తేనే లేని భక్తి భావం కలుగుతుంది. ఈ గుడి దగ్గర కృష్ణ గుడి, ఆంజనేయ గుడి కూడా చాలా బాగుంది. మేము ఈ లక్ష్మీనారాయణకు ఏం కోరికలు కోరినా కూడా అన్ని నెరవేరినాయి. ఈ దేవుడు అంటే మాకు బాగా నమ్మకం. మేము ఈ లక్ష్మీనారాయణ స్వామి గుడికి ప్రతి శ్రావణ మాసం, కార్తీక మాసం వస్తూ ఉంటాం.
3: ఈ ఆగమ శాస్త్ర యుక్తంగా ఇక్కడ హోమాలు, యాగాలతో పాటు స్వామివారి త్రికళ్యాణోత్సవము మరియు స్వామివారి త్రికళ్యాణ రథోత్సవం నిర్వహిస్తారు. మాఘపూర్ణం మొదలుకొని ఇక్కడ 5 స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా మా గ్రామ ప్రజల సమిష్టి కృషి ద్వారా, గ్రామ లో ఉండే భక్తుల ఆర్థిక సహకారంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరము ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది.
1: భూలోక వైకుంఠాన్ని తలపించే దేవుగాం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దివ్య క్షేత్ర సందర్శనం భక్తుల మదిలో చెరగని ముద్ర వేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఆ స్వామివారి అపార కరుణ మనందరిపై ప్రసరించాలని వేడుకుందాం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త శాంతిరస్తు.

ఇది ఈనాటి కార్యక్రమం. వచ్చే వారం మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అంతవరకు సెలవు. నమస్కారం.

మీరింతవరకు మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం ఆర్మూర్ మండలం దేవుగా గ్రామంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ విశేషాలు విన్నారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం ఎర్రం రాజుగారు మరియు ఎం శశిరేఖ గారు, నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎర్రం రాజుగారు.

హృదయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. మరి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీ వివరాలు, పాట, సినిమా పేరుతో మీరు వాట్సాప్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 8462245066.

మరి ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట అన్నమయ్య చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి, మరి వీరందరి కోరికపై అన్నమయ్య సినిమా నుండి ఈ పాట విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: మాతృత్వం ఒక మధురమైన వరం.
7: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
6: సంప్రదించండి
7: డాక్టర్ బండారి సుజాత,
6: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
7: ఖలీల్ వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 0846225-3344.
8: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
7: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
8: సెల్ 9444-0004-837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
9: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
8: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
9: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
8: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
9: ద్వారకా నగర్, నిజామాబాద్.
8: సెల్ 9032-3232-58. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
7: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
8: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
7: 24 గంటలు అత్యవసర సేవలు.
8: NABH గుర్తింపు.
7: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
8: డైరమాండ్ షాప్,
7: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
8: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
7: ఏకైక కంపెనీ షోరూమ్
8: డైరమాండ్ షాప్,
7: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి కేటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్. విరామానంతరం తిరిగి హృదయరాగలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఆకాశవాణి నిజామాబాద్ రేడియో స్టేషన్ డైరెక్టర్ సిబ్బంది గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు మన ఆలయాలు కార్యక్రమంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ విశేషాలను చక్కగా వివరించిన అనౌన్సర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రేడియో నాగేశ్వరరావు, ఎనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, అలాగే వేముల నరసింహరావు, గోదావరి, నిజామాబాద్ దుబ్బా విద్యానగర్ కాలనీ నుండి. మరి వీరు కోరుతున్న సినిమా పాట దొరబాబు చిత్రం నుండి.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 31వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనేస్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.
1: తాతయ్య ఇది ఏం మొక్క?
2: టాంజరీన్, చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
1: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
2: ఎందుకు?
1: ఇది SMS స్కామ్, క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
2: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
1: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. కియాటి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: మాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
5: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
6: హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాతి పాట శశిరేఖ పరిణయం చిత్రం నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ ఆటోనగర్ సీఎం రోడ్ నుండి షేక్ అబ్దుల్ ఆలీ, నగర్ పర్వీస్, ఉదయ్బాను, మీనా, సత్యం, శారద, సుధీర్, శోభ, శ్రీధర్, రవి, సునీత్ మరి వీరందరి కోరికపై ఈ పాట విందాం.

0: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9 వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. ఈ రోజు ఉదయం 8:30 ప్రసారం చేసిన మన ఆలయాలు కార్యక్రమంలో ఆర్మూర్ మండలం దేవగాం గ్రామం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ విశేషాలు చాలా చక్కగా, అలాగే భక్తుల మాటలు వినిపించినందుకు, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నావనంది నుండి శ్రీరామ్ హనుమాన్లు మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. అలాగే మరి వీరు కోరుతున్న పాట జానకిరాముడు చిత్రం నుండి.

0: ஜா பபலா
1: சை பால்
0: மறுவல காமரா
1: சை பால்
0: வரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
4: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
4: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 0846225334.

0: ప్రభాతలహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి.
1: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 31వ తేదీ సోమవారం ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు, మరి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీరు వాట్సాప్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 8462245066. ఈరోజు ఉదయం మన ఆలయాలు కార్యక్రమంలో ఆర్మూర్ మండలం దేవగాం గ్రామంలోని ఆలయ విశేషాలు, విశిష్టత, స్థల పురాణం గురించి చాలా చక్కగా వివరించినందుకు వారికి ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా మరియు వారి కుటుంబ సభ్యులు. మరి మా ప్రతి కార్యక్రమాలను ప్రతిరోజు వింటూ ఆదరిస్తున్నందుకు మా తరఫున కూడా శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నిర్ణయం చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినా, సుచిత్ర, మరి వీరి కోరికపై ఈ పాట విందాం.

0: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
1: శ్రోతలు మీరు వింటున్నారు హృదయరాగాలు. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కుడివైపున లక్ష్మీదేవి ఉండడం ప్రత్యేకత. ఈ ఆలయ విశేషాలతో కూడిన కార్యక్రమం మమ్మల్ని ఎంతగానో ఆకర్షించింది. అలాగే ఆలయ ప్రత్యేకతలను, స్థల పురాణాన్ని భక్తుల్లో మాటల్లో వినడం మాకు చాలా ఆనందంగా ఉంది అని వారి ఆనందాన్ని వాళ్ళు తెలియజేసిన ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచారి నగర్ నుండి జిందం నరహరి లక్ష్మి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలతో. మరి వారి కోరుతున్న పాట బాలభారతం చిత్రం నుండి ఈ పాటను విందాం.

0: దర్శన
1: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

మీరు విన్న ఆ పాట రౌడీ బాయ్స్ చిత్రంలోనిది. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు నిజామాబాద్ పులాంగ్ నుండి ఎంఏ వాహిద్ రుమాని, డాక్టర్ మొహమ్మద్ జమీర్, ఫసీ జునేద్ జుబీర్, నోమాన్ ముక్రమ్, ఫుర్ఖాన్ జాకిర్ ఫాజిల్. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. కార్యక్రమంలో తర్వాతి పాట దృశ్యం చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పొచ్చర గ్రామం నుండి కొట్టూరి లక్ష్మణ్, నవనీత, నిఖిత, నితిన్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోరికపై ఈ పాట విందాం.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 31వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండె వ్యాధులు, గుండె కవాటాలలో సమస్యల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపీ

కృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. ఈరోజు మన ఆలయాలు కార్యక్రమ విశేషాలు చాలా చక్కగా వినిపించిన ఎర్రం రాజు గారికి మరియు శశ్రీక మేడం గారికి, అలాగే మోహన్ దాస్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అని తెలియజేస్తూ, మా కోసం నువ్వే నువ్వే చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జక్రాన్పల్లి మండలం నుండి అరుణ, రాజేందర్ మరియు వారి కుటుంబ సభ్యులు, మరి వీరి కోరికపై నువ్వే నువ్వే చిత్రం నుండి ఈ పాట విందాం.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి హృదయ రాగాలు శ్రోతలు వాట్సప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతీయ తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మహిళా సాధికారతకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కాంగ్రెస్ ఇండియా కూటమి మహిళా వ్యతిరేక పార్టీలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. బీజేపీ మహిళా మోర్చా రక్షణబంధ వేడుకల్లో మాట్లాడిన ఆయన, ఉజ్వల మాతృవందన 33% మహిళా రిజర్వేషన్ చట్టం ద్వారా ప్రధాని మోదీ మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ దూరవిద్యా కోర్సుల దరఖాస్తు గడువును పొడిగించింది. 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీఏ బీఈడీ ప్రవేశ పరీక్షల అప్లికేషన్లకు సెప్టెంబర్ 21 వరకు, ఇతర యూజీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులకు అక్టోబర్ 10 వరకు గడువు పొడిగించినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ రజావుల్లా ఖాన్ తెలిపారు. పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించినందున ఏఐఎంఐఎం ఎమ్మెల్సీ రహమత్ బేగును పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి ఎస్ఏ హుసేన్ అన్వర్ తెలిపారు. పార్టీ అధినేత సూచనల మేరకు ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని ఆదేశించారు. విదేశాల్లో ఉన్నత విద్య కోసం మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద 2026-27 ఫాల్ సెషన్కు దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. సెప్టెంబర్ 1 నుండి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, మొత్తం 350 మంది అర్హులైన బీసీ ఈబీసీ విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 84 సబ్జెక్టుల ఫలితాలు విడుదలవగా 4,000 మందికి పైగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కు అర్హత సాధించారు. ప్రశ్నా పత్రాల్లో దొరికిన తప్పుల కారణంగా జూన్లో ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు ఎన్టీఏ తిరిగి నిర్వహించిన పరీక్షల ఫలితాలు కూడా ఇందులో ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30 ఉదయం 11 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. రాయదుర్గంలో భూమికి మరోసారి రికార్డు ధర వచ్చింది. టీజీఐఏసీ నిర్వహించిన వేలంలో ఎకరం 269 కోట్ల రూపాయలు పలికింది. రాయదుర్గం పాన్మక్తాలోని ఈ భూమిని టీజీఐఏసీ వేలం వేసింది. మొత్తం 5.38 ఎకరాలను బన్సీరామ్ బిల్డర్స్ దక్కించుకుంది. ఆగస్టు 21 ముగిసిన వారానికి భారత విదేశీ మారక నిల్వలు $12.4 బిలియన్ పెరిగి $729.3 బిలియన్ రికార్డు స్థాయికి చేరాయని ఆర్బీఐ తెలిపింది. విదేశీ కరెన్సీ ఆస్తులు $591.3 బిలియన్ పసిడి నిల్వలు $114.2 బిలియన్ పెరగటం ఈ వృద్ధికి ప్రధాన కారణమని ఆర్బీఐ వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ANDL@ARNews_HVDని ఫాలో అండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 10:04. వెల్కమ్ టు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం 95 నుంచి 2000 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్స్ విందాం. ముందుగా మీకోసం వచ్చేసింది బ్యూటిఫుల్ ట్రాక్.

0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా మీరు విన్నారు ముత్తు సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ సంగీతంలో మనో సుజాత పాడే పాటని భువనచంద్ర రచించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు ఆర్మూర్ చేనేత కాలనీ నుంచి జిందం నరహరి లక్ష్మి, నందిపేట నుంచి ఎం వెంకటేష్.
1: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై LIC, LIC సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ KYC.
3: LIC, ప్రతి క్షణం మీకు తోడుగా.

మీరు విన్న ఆ పాట నువ్వు వస్తావని సినిమా నుంచి శంకర్ మహాదేవన్ పాడింది. చంద్రబోస్ రచన, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు నెహ్రూ పార్క్ నుంచి అజీజ్ బాయ్, షేక్ చాంద్, రావూర్ నుంచి సీను, కొత్తగూడెం ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా, అనితారాజ్, ఓల్డ్ అల్వాల్ నుంచి లక్ష్మీ రమణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: మీరు విన్న ఆ పాట హిట్లర్ సినిమా నుంచి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడారు, వేటూరి రచన, కోటి సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు రాజన్న సిరిసిల్ల ఎల్లంతకుంట నుంచి గంగు మహేందర్ నాగలక్ష్మి, కాశీబుగ్గని వరంగల్ నుంచి నల్ల సుదర్శన్ సరిత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వింటున్నాం 95 నుంచి 2000

వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల్లోంచి హిట్ సాంగ్స్ వింటున్నాం. మీకు కూడా ఈ సంవత్సరాల్లో రిలీజ్ అయినటువంటి సినిమాలోంచి హిట్ సాంగ్ వినాలనుకుంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ఇప్పుడు వినేద్దాం మెరుపు కలలు సినిమా నుంచి చిత్ర ఉన్ని మీనన్ శ్రేయాన్ పాడిన పాట. వేటూరి రచన ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు గీతానగర్ నుంచి చోడవరపు నాగేశ్వర రమాదేవి, లంగర్హౌజ్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్, నిజామాబాద్ ఆటోనగర్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, అనంతపురం కొడిమి నుంచి అఖిల్ అరుణ.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు

ప్రేమలేఖ సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. గజ్వేల్ నుంచి శేర్ల వెంకటేష్, సుగుణ నిజామాబాద్ జనకంపేట నుంచి శ్యామ్లాల్, ఆదిలాబాద్ పొచ్చల్ల గ్రామం నుంచి లక్ష్మణ్ నవనీత. ఆర్ కృష్ణరాజ్ భువనచంద్ర పాడారి పాటని, భువనచంద్ర సంగీతం దేవ, భువనచంద్ర రచన దేవ సంగీతం అందించారు.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ప్రియురాలు పిలిచింది సినిమా నుంచి పాటనడుతున్నారు. గుడిమల్కాపు నుంచి భరత్, ఓల్డ్ మలకపేట నుంచి కిరణ్, జ్యోతి సుబ్రహ్మణ్యం, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి దేవన్, క్లింటన్ పాడారి పాటను ఏఎం రత్నం శివగణేష్ సంగీత రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఎగిరి పావురమ్మ సినిమా నుంచి పాట నెడుతున్నారు. హన్మకొండ నుంచి తరాలపల్లి నుంచి బుచ్చయ్య, నిజామాబాద్ జక్రంపల్లి నుంచి అరుణ రాజేందర్, నందిపేట నుంచి నందిని, నరేష్ స్నేహిత, మనో సునీత పాడారి పాటని, వేటూరి రచన, ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం అందించారు.
2: This is the rhythm of the life.

0: rhythm of the land.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాలని

ఇంకా అనంతపురం కృష్ణమరెడ్డిపల్లి నుంచి పోలేరయ్య సురేఖ, నెహ్రూ పార్క్ నుంచి వహీద్రుమాని జమీర్, ఈసీఎల్ నుంచి పవన్, లక్ష్మీ, విరాట్ వీళ్ళందరి కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. సిరివెన్నెల రచన సందీప్ చోత సంగీతం అందించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16

0: లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా విందాం. యువరాజు సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడింది. వేటూరి రచన, రమణ గోగుల సంగీతం అందించారు. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు ఇబ్రహీంపట్నం నుంచి అరుణ, పార్సీగుట్ట నుంచి నోముల భాగ్యమ్మ వెంకటేష్, పెద్దంబరపేట నుంచి గుండాంబ దాస్ లావణ్య, కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని, ఎద్దు మైలారు నుంచి బాలకృష్ణ శారద.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన కోసం టాస్కెట్ వెళ్లనున్నారు. మోదీకి ఇది 4వ ఉజ్బెకిస్తాన్ పర్యటన. ఈ పర్యటనలో 2 దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటు ధరల్లో చక్కెర లభించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె G20 ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొనడంతో పాటు పెట్టుబడి అవకాశాలపై చర్చించేందుకు సీఈఓలు వ్యాపార నాయకులతో సంప్రదింపులు జరుపుతారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం జరగనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమావేశం కానున్నారు. తాజా రాజకీయాలు, 22A సమస్యపై తలపెట్టనున్న దీక్షపై చర్చించనున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతు యాత్ర, విద్యార్థుల సమస్యలపై మాట్లాడనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. డిజిటల్ ప్రకటనలు, గేమింగ్, స్ట్రీమింగ్, ఏఐల వల్ల భారత మీడియా వినోద రంగ మార్కెట్ 2030 నాటికి $36.7 బిలియన్లకు చేరనుందని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. 2025-30 మధ్య నమోదయ్యే 7.4% వార్షిక వృద్ధి రేటు అంతర్జాతీయ అంచనాల కంటే దాదాపు రెట్టింపు అవుతుందని వెల్లడించింది. వినియోగదారులు పోగొట్టుకున్న 70,692 ఫోన్లను సంచార సాథి యాప్ ద్వారా గత జులై నెలలో గుర్తించినట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎక్స్లో ప్రకటించారు. ఒక నెలలో ఇంత పెద్ద ఎత్తున ఫోన్లను గుర్తించడం ఈ విధానం ప్రారంభించిన నాటి నుంచి ఇదే తొలిసారని వెల్లడించారు. హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ దూర విద్య కోర్సులు దరఖాస్తు గడువును పొడిగించింది. 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, బీఈడీ ప్రవేశ పరీక్షల అప్లికేషన్లకు 21వ తేదీ వరకు, ఇతర యూజీ, పీజీ, డిప్లొమా సర్టిఫికెట్ కోర్సులకు 10వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ రిజావుల్లా ఖాన్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఏటీఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వేడీని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:03. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. కొంతమంది గురించి చెప్పడానికి ఏమీ ఉండదు, కానీ కొంతమంది గురించి చెప్పడానికి ఎంత చెప్పినా తగ్గదు. ఆయన గురించి కూడా అంతే. చెప్పే కొద్దీ మాటలు మరిన్ని పుట్టుకొస్తాయి, రాసేందుకు అక్షరాలు చాలనుంటాయి. తెలుగు సాహిత్య చరిత్రలో అంత గొప్ప అధ్యాయం అయింది. కలం బలంతో కోట్లాది మందిని కట్టిపడేసిన ఘనత అయింది. ఎందుకే ఆయన ఎవరు, ఆ మాటల రచయిత ఎవరు, తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతర తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. సమయం 11:08. ఆధునిక తెలుగు సాహిత్యంలో అభ్యుదయానికి ఆద్యుడైన దశాబ్దాల క్రితం ముళ్లపూడి వెంకటరమణ అనే రచయిత అశేష సినీ అభిమానుల గుండెల్లోకి, సాహితీ ప్రియుల హృదయాల్లోకి ఝుమ్మని దూసుకుపోయి తిష్ట వేసుకుని కూర్చున్నారు. హాస్యం ఆయన వచన శైలి చేత మనోహర లాస్యం చేయించింది. అది సెటైర్ను ఒక ఆయుధంలా ప్రయోగించింది. కళాన్ని మంత్రదండంలా ఉపయోగించి మాటలతో గారడి చేశారు రమణ. ఈరోజు మనం మాట్లాడుకుందాం ముళ్లపూడి వెంకటరమణ గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. ఇక మాటల రచయిత ముళ్ళపూడి వారి గురించి తెలుసుకుంటున్నాం కదా. ముళ్ళపూడి వెంకటరమణ రచన పలు చిత్రాలను విజయవం బాట పట్టించింది. చిత్రసీమలో అడుగు పెట్టకముందే ముళ్ళపూడి కలం బలం తెలుగు పాఠక లోకానికి సుపరిచితమే. సినిమా రంగంలో అడుగు పెట్టాక ఆయనకి సుందర్లాల్ నహత, డూండి కాంపౌండ్లో చోటు దక్కింది. ఇక తమిళంలో విజయం సాధించిన పాసమలర్ చిత్రానికి తెలుగులో రీమేక్ రక్త సంబంధం. ఎన్టీఆర్ సావిత్రులతో రూపొందించారు ఈ సినిమాని. నిజానికి తెలుగు మాతృకలో లేని కొన్ని సన్నివేశాలను ముళ్ళపూడి వారి రూపొందించి నవ్వులు పూయించారు ఈ సినిమాలో. అలా తొలి చిత్రంతోనే తన సత్తా ఏంటో చాటుకున్నారు రమణ.

పొంగేను ఈ మనసైన వాణి మామా అనగానే పొంగేను ఇక వలపు దారిలో కలికి సేవలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: గుర్తుకొస్తున్నాయి
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి.

ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. దర్శకులు ఆదుర్తి సుబ్బారావు ముళ్ళపూడి వెంకటరమణ సత్తాన్ని కనిపెట్టేసి తన దగ్గర చేర్చుకుని మరింత సానపెట్టారు. ఆదుర్తి దర్శకత్వంలో రూపొందిన మూగ మనసులు, దాగుడుమూతలు, తేనె మనసులు, కన్నె మనసులు, పూలరంగడు ఇలా అనేక చిత్రాలకు ముళ్ళపూడి కథను సమకూర్చారు. మూగ మనసులకి ఆచార్య అత్రేయతో కలిసి కథా మాటలు అందించిన రమణ తొలిసారి సోలో కథకునిగా దాగుడుమూతలు రాశారు. అందిన చోట కథను అందిస్తూ, పొందిన చోట మాటలు పొందుపరుస్తూ, మొత్తానికి అందరినీ అలరిస్తూ సాగారు ముళ్ళపూడి.

ఇక మిత్రుడు బాపు దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం సాక్షికి సైతం ముళ్ళపొడి కలం భలేగా పనిచేసింది. సాక్షి పలు పసందైన పదాలను తెలుగువారి ముందు పరిచింది. బాపు చిత్రసీమలో అడుగుపెట్టాక ఆయన దర్శకత్వంలో రూపొందిన ప్రతి చిత్రానికి ముళ్ళపూడి రచన సాగింది. బాపు హిందీలో తెరకెక్కించిన చిత్రాలకు సైతం ఏదో ఒక రీతిని ముళ్ళపూడి చేయి చేసుకునేవారు. అలా బాపు రమణల మైత్రి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తూ బాపు రమణీయం సాగింది.

మొల్లపూడి రచనలో చిత్ర విచిత్రమైన పదాలు కొన్నిసార్లు తకధీమితాయి అంటూ ఆటాడాయి. తీత అంటే తీసేసిన తహసీల్దార్ అని, సెక్రటరీ అంటూ సెక్రటరీని మాండలికల్లోకి మార్చడమే అని, అమ్మాయిల మనసు అద్దం లాంటిదని, అబ్బాయిల మధ్య ఎప్పుడూ కోతి కొమ్మచ్చి ఆడుతూనే ఉంటుందని, ఇలా పలు విధాల ముళ్ళపూడి నవ్వించి కవ్వించారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. సమయం 11:47. అడవిలో ఉప్పమ్మితే లాభం, సముద్ర పొడ్డున చింతపండు అమ్మితే లాభం, అలాగే రెంటికి దూరంగా ఉన్న పట్టణాల్లో రెండింటినీ కలిపి ఊరగాయ అమ్మితే లాభం. ఇది మిస్టర్ పెళ్లంలో డైలాగ్. ఇలాంటివి ముళ్ళపూడి కళ నుంచి ఎన్నెన్నో పుట్టుకొచ్చి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. బాపురమణుల కలయికలో రూపొందిన బంగారు పిచ్చుక, బుద్ధిమంతుడు, బాలరాజు కథ, సంపూర్ణ రామాయణం, ముత్యాల ముగ్గు, గోరంత దీపం లాంటి సినిమాల్లోని మాటలు భలేగా అలరించాయి. ఈ చిత్రాల్లో కొన్ని హిట్స్ గాను, మరికొన్ని ఫట్స్ గాను, ఇంకొన్ని సూపర్ హిట్స్ గాను మిగిలాయి. అయితేనే ముళ్ళపూడి పలికించిన పదాలు మాత్రం తెలుగు ప్రేక్షకుల పెదవులపై లాస్యం చేశాయి.

తెలుగు సాహిత్యానికి ముళ్ళపూడి మొగటం లేని మహారాజు. ఆఖరి శ్వాస విడిచే వరకు క్రియేటివిటీని వదలలేదు ఆయన. నేను పుట్టినప్పుడు పూలవాన కురవలేదు అన్న ఆయన మనపైన మాత్రం సాహితీ సుమాల వాన కురిపించారు. అశేష అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తరిగిపోని కీర్తిని సంపాదించుకున్నారు.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ డాట్ జీఓవి డాట్ ఇన్ని సంప్రదించండి. మీకు

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12 గంటలకు వస్తోంది. వార్తా ముఖ్యాంశాలు.
1: శర్మ, प्रधानमंत्री नरेंद्र मोदी आज सुबह उज्बेकिस्तान और किर्गिज गणराज्य की 4 दिन की यात्रा पर रवाना हो गए. श्री मोदी ने रवाना होने से पहले कहा कि उनकी उज्बेकिस्तान और किर्गिज गणराज्य की यात्रा से मध्य एशिया में भारत की रणनीतिक साझेदारियां मजबूत होंगी और इस क्षेत्र के साथ सभ्यतागत जुड़ाव और गहरा होगा. प्रधानमंत्री ने कहा कि हाल के वर्षों में भारत उज्बेकिस्तान रणनीतिक साझेदारी में महत्वपूर्ण प्रगति हुई है. उन्होंने कहा कि वे उज्बेकिस्तान के राष्ट्रपति शफकत मिर्जियोयेव के साथ व्यापार और निवेश, डिजिटल संपर्क, रक्षा तथा ऊर्जा क्षेत्र में सहयोग और मजबूत करने के साथ साथ विकसित भारत और यांगी उज्बेकिस्तान के साझा दृष्टिकोण को आगे बढ़ाने पर चर्चा करेंगे. श्री मोदी ने कहा कि वे ताशकंद स्टेट यूनिवर्सिटी ऑफ ओरिएंटल स्टडीज में शास्त्री स्मारक और महात्मा गांधी केंद्र का भी दौरा करेंगे. ब्यौरा हमारे संवाददाता से.
2: इस यात्रा के दौरान दोनों नेता ताशकंद में द्विपक्षीय महत्व के सभी मुद्दों पर चर्चा करेंगे. भारत उज्बेकिस्तान के शीर्ष 10 व्यापारिक साझेदारों में से एक है, जिनके बीच द्विपक्षीय व्यापार लगभग $1 अरब का है. पिछले कुछ वर्षों में दोनों देशों के बीच कारोबार तेजी से बढ़ा है. चिकित्सा, खनन और रक्षा कुछ ऐसे महत्वपूर्ण क्षेत्र हैं जिनमें सहयोग की अपार संभावनाएं हैं. रक्षा क्षेत्र में भारत और उज्बेकिस्तान के बीच व्यापक सहयोग की शुरुआत हो चुकी है. सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, ताशकंद, उज्बेकिस्तान.
1: उज्बेकिस्तान में भारत की राजदूत स्मिता पंत ने आकाशवाणी समाचार के साथ विशेष साक्षात्कार में कहा कि उज्बेकिस्तान में प्राकृतिक संसाधनों का समृद्ध भंडार उपलब्ध है. उन्होंने कहा कि प्रधानमंत्री मोदी की ताशकंद यात्रा के दौरान निवेश और महत्वपूर्ण खनिजों के क्षेत्र में प्रौद्योगिकी हस्तांतरण पर भी चर्चा होने की संभावना है. नेपाल में विनाशकारी बाढ़ में मृतकों की संख्या 626 हो गई है, जबकि 2000 से अधिक लोग अब भी लापता हैं. प्रभावित क्षेत्रों में राहत और बचाव अभियान जारी है. बचाए गए लोगों को सुरक्षित स्थानों पर पहुंचाया जा रहा है. विदेश मंत्रालय ने बताया कि 320 भारतीय नागरिकों से अभी तक संपर्क नहीं हो पाया है. विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने नई दिल्ली में कहा कि भारतीय मूल के करीब 100 अन्य लोगों से भी संपर्क नहीं हो पाया है. श्री जायसवाल ने बताया कि त्रिशूली वन जल विद्युत परियोजना में कार्यरत 63 भारतीय नागरिकों को प्रभावित क्षेत्र से सुरक्षित निकाल लिया गया है. श्री जायसवाल ने कहा कि चीन की ओर करीब 400 भारतीय नागरिक सुरक्षित हैं और अपने परिवारों के संपर्क में हैं. उन्होंने बताया कि एक नियंत्रण कक्ष भी स्थापित किया गया है. सरकार ने चीनी की समयबद्ध उपलब्धता सुनिश्चित करने के लिए मौजूदा मासिक कोटा प्रणाली के स्थान पर अगले महीने से पखवाड़े के आधार पर चीनी आवंटन प्रणाली शुरू करने का निर्णय लिया है. इसके अंतर्गत चीनी मिलों को पहले सप्ताह में कम से कम 40% आवंटन और शेष मात्रा अगले सप्ताह में बेचनी होगी. इंद्रप्रस्थ गैस लिमिटेड IGL ने CNG की कीमत में 3.89 रुपए प्रति किलोग्राम की बढ़ोतरी की है. नई दरें आज से लागू हो गई हैं. कीमत बढ़ने के बाद राष्ट्रीय राजधानी दिल्ली में CNG अब 86.98 रुपए प्रति किलोग्राम मिलेगी. गुरुग्राम में CNG की कीमत 92.01 रुपए और गाजियाबाद तथा नोएडा में 95.59 रुपए प्रति किलोग्राम हो गई है. आज राष्ट्रीय खेल दिवस है. हर वर्ष 29 अगस्त को भारत के महान हॉकी खिलाड़ी मेजर ध्यानचंद की जयंती के उपलक्ष्य में यह दिवस मनाया जाता है. उपराष्ट्रपति CP राधाकृष्णन, प्रधानमंत्री नरेंद्र मोदी तथा युवा कार्यक्रम और खेल मंत्री ने हॉकी के जादूगर कहे जाने वाले मेजर ध्यानचंद को श्रद्धांजलि अर्पित की है. मौसम विभाग ने ओडिशा में अगले 2 से 3 दिनों के दौरान मूसलाधार बारिश का ऑरेंज अलर्ट जारी किया है. एक रिपोर्ट.
3: उड़ीसा में भारत मौसम विज्ञान विभाग का कहना है कि बंगाल की खाड़ी के उत्तरी हिस्सों और उससे सटे पश्चिम बंगाल बांग्लादेश तटों के ऊपर हवा के ऊपरी स्तर पर बने चक्रवाती परिसंचरण के कारण आज उत्तर पश्चिम बंगाल की खाड़ी और उससे सटे उत्तरी उड़ीसा तट पर कम दबाव का क्षेत्र बनने की संभावना है. बालेश्वर, केंदुझर और मयूरभंज जिलों के लिए आज सुबह तक ऑरेंज वार्निंग जारी की गई है और कुछ जगहों पर भारी से बहुत भारी बारिश होने की आशंका है. प्रकाश दास, आकाशवाणी समाचार, भुवनेश्वर.
1: दुबई में महिला एशिया कप T20 क्रिकेट प्रतियोगिता में श्रीलंका का सामना आज संयुक्त अरब अमीरात से होगा. मैच भारतीय समय अनुसार रात 8 बजे से खेला जाएगा. भारत का पहला मैच कल थाईलैंड से होगा. इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
4: दिस इज आकाशवाणी, द न्यूज रेड बाय शगुन चोपड़ा। Prime Minister Narendra Modi has left for his four-day visit to Uzbekistan and Kyrgyz Republic this morning. In his departure statement, Mr. Modi expressed confidence that his visit to Uzbekistan and the Kyrgyz Republic will strengthen India's strategic partnerships in Central Asia and deepen the civilizational connect with the region. He said that in recent years, India-Uzbekistan strategic partnership has seen significant advancement. The Prime Minister said that he is looking forward to having discussions with the President of Uzbekistan, Shavkat Mirziyoyev, on further deepening cooperation in trade and investment, digital connectivity, defense, energy, and on advancing the shared visions of Viksit Bharat and Uzbekistan. The Prime Minister said that at the invitation of President of the Kyrgyz Republic, Sadir Zapanov, he will travel to Bishkek to participate in the 26th SCO Summit. Mr. Modi said that he is looking forward to advancing India's vision for the region anchored in security, connectivity and opportunity, and to working with fellow members for a region free from the scourge of terrorism, separatism and extremism, which continue to threaten peace and stability in neighbourhood and beyond. There is considerable discussion about important decisions on cooperation in rare earth minerals during the Prime Minister's visit. In an interview with Akashwani News, Smita Pant, Indian ambassador to Uzbekistan, said that Uzbekistan is rich in natural resources and that Prime Minister Narendra Modi's visit to Tashkent will also discuss investment and technology transfer in the mining and rare earth minerals sector.
5: Several MOUs will be signed, concretizing specific areas of cooperation in the area of culture and many other areas. You will get to know in 2 days' time. There is also a strong focus by the leadership of both the countries. Uzbekistan is a resource-rich nation, and our requirements of critical minerals are huge. So I think both sides will also discuss the possibility of having some long-term supply arrangements.
4: The death toll from devastating flash floods in Nepal and Tibet has risen to 626 this morning, with over 2,000 people remain missing. Police had recovered 233 bodies in Chitwan, 158 in Nawalparasi East, 48 in Gorkha, 47 in Nawalparasi West, 45 in Dhading, 41 in Nuwakot, 31 in Tanahun and 13 in Rasuwa. Search and rescue operations are underway across the affected districts of the Himalayan nation. Officials said that the police are coordinating with residents and other agencies to locate missing people and assist those stranded by the floods. Rescued people are being taken from high-risk areas to safer locations. Additionally, the search and rescue officials are working to clear roads blocked by flood debris and landslides to reopen access and facilitate relief operations. The Ministry of External Affairs yesterday said that 320 Indian nationals remain uncontactable or are reportedly missing following the flash flood tragedy on Wednesday. External Affairs Ministry spokesperson Randhir Jaiswal said around 100 people of Indian origin holding other nationalities also remain uncontactable. Addressing the media in New Delhi, Mr. Jaiswal said 63 Indian nationals working at Trishuli 1 hydropower project were rescued from the affected area. Mr. Jaiswal said that on the Chinese side, around 400 Indian nationals are safe and in contact with their families. Mr. Jaiswal said that the government has set up a control room in the Ministry of External Affairs, which is working round the clock. Indraprastha Gas Limited has increased the price of compressed natural gas CNG by 3.89 rupees per kilogram. The new rate came into effect from this morning. Following the revision, CNG in the national capital will now cost 86.98 rupees per kilogram. In Gurugram, the revised price is 92.01 rupees per kilogram, while consumers in Ghaziabad and Noida will have to pay 95.59 rupees per kilogram. Prime Minister Narendra Modi today paid homage to the Indian hockey legend Major Dhyan Chand on the occasion of National Sports Day. In a social media post, Mr. Modi said Major Dhyan Chand's brilliance in Indian hockey continued to inspire generations. India's Velvan Senthil Kumar won the PSA Budapest Squash Open title in Hungary after defeating home favourite Balázs Farkas 3-0 in the final. He had an impressive run to the title, beating world number 18 and Asian Games gold medalist Ian Yao 3-0 in the quarterfinals before overcoming fellow Indian Veer Chotrani 3-2 in the thrilling semi-final. And that is the end of this news bulletin.
0: కేంద్రం సమయం 12:10. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ పూర్వ కార్యదర్శి శ్రీ కృత్తివెంటి శ్రీనివాసరావు గారితో గతంలో రికార్డు చేసిన పరిచయం కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ సమ్మిడి నాగమల్లేశ్వరరావు.
6: ఈరోజు 29 ఆగస్టు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సరిగ్గా 160 సంవత్సరాల క్రితం 1863 ఆగస్టు 29 గిడుగు రామ్మూర్తి గారు జన్మించారు. వారు తెలుగు భాషకు, మరీ ముఖ్యంగా తెలుగును వాడుక భాషగా తీర్చిదిద్దడానికి జీవితమంతా పాటుపడ్డారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారు తెలుగు భాషకు చేసినటువంటి ఒక గొప్ప కృషికి నిదర్శనంగా ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు విశేషించి హైదరాబాద్ నగరంలో ప్రముఖ సాంస్కృతిక కేంద్రమైన రవీంద్ర భారతిలో కేంద్ర సాహిత్య అకాడమీ వారు జాతీయ ఉద్యమంలో తెలుగు సాహిత్యం పాత్ర అనే అంశంపైన 2 రోజుల జాతీయ సదస్సును ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఆ సదస్సును ప్రారంభించడానికి న్యూఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిగా ఉన్నటువంటి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావు గారు ఈరోజు హైదరాబాద్ రావడం, మన విజ్ఞప్తి మేరకు వారు మన ఆకాశవాణి స్టూడియోకి రావడం కూడా జరిగింది. భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషకు జాతీయ స్థాయిలో లభిస్తున్నటువంటి ఆదరణ, తెలుగు భాషకు అందుతున్నటువంటి ప్రోత్సాహం మొదలైన అంశాలపైన మనకు వివరిస్తారని ఆశిస్తూ, నమస్కారం అండి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావు గారు.
7: నమస్కారం అండి.
6: మీరు దాదాపు 20 సంవత్సరాలుగా కేంద్ర సాహిత్య అకాడమీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీకి మీరు కార్యదర్శిగా ఉన్నారు. తెలుగువారు కేంద్ర సాహిత్య అకాడమీ అనేటటువంటి ఒక అతి పెద్ద జాతీయ సంస్థకు కార్యదర్శిగా నిర్వహణ బాధ్యతలు నిర్వహించడం అనేది తెలుగువారి అందరికీ కూడా గర్వకారణం. అదేవిధంగా తెలుగు భాషకు కూడా మీరు ఎంతో మేలు చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామ్మూర్తి పంతులు గారికి ఘనంగా నివాళి అర్పిస్తూ కేంద్ర సాహిత్య అకాడమీ ద్వారా జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.
7: ముందుగా శ్రోతలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు కూడా మన తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. అది కూడా మనందరికీ ఎంతో గర్వకారణం.
6: అవును సార్.
7: ఇక సాహిత్య అకాడమీకి వస్తే, సాహిత్య అకాడమీ దేశంలో ఉన్న 24 భాషల్లో పనిచేస్తుంది. దాంట్లో 22 భాషలు 8 షెడ్యూల్లో ఉన్నాయి. 2 భాషలు ఏంటంటే రాజస్థానీ, ఇంగ్లీష్. అవి కూడా సాహిత్య అకాడమీ రికగ్నైజ్ చేసి 24 భాషల్లో కార్యక్రమాలు చేయటం ఏంటి, అవార్డులు ఇవ్వటువంటి వేరువేరు ప్రక్రియలు అన్నీ చేస్తూ ఉన్నాం. దాంట్లో తెలుగు కూడా ఒకటి. 1954 మార్చి 12 స్థాపించబడిన సాహిత్య అకాడమీ అప్పటి నుంచి ఈ రోజు వరకు తెలుగుకు ఎంతో ఎనలేని కృషి చేసింది. వాటిల్లో పుస్తకాలు ప్రచురించడం అవనండి, కార్యక్రమాలు చేయటం అవనండి, అలాగే తెలుగు కవులు, తెలుగు రచయితలను ఆ ప్రాంతాల్లో కార్యక్రమాలు చేయటం అవనండి, అలాగే జాతీయ పరంగా పెద్ద పెద్ద నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్లో వాళ్ళని పిలవటం అవనండి, ఇలా ఎన్నో వేరు కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. ఇప్పటిదాకా దాదాపు 375 పుస్తకాలు తెలుగులో ప్రచురించబడ్డాయి. ఈ 375 పుస్తకాల్లో చాలా వరకు మన తెలుగు రచయితల మీద మోనోగ్రాఫ్స్, దాన్ని భారతీయ సాహిత్య నిర్మాతలు అండ్ మేకర్స్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ అనే సిరీస్, దాంట్లో సీనారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి ఎంతో మంది చాలా సంక్షిప్తంగా 100 పేజీల పుస్తకం, అది చాలా పాపులర్ సిరీస్ కూడాను. అలాగే మిగిలిన సాహిత్య అకాడమీ యాక్టివిటీస్ లో అన్నిటికన్నా ముఖ్యమైన యాక్టివిటీ ఏంటంటే అనువాదం, వేరే భాషల్లో నుంచి మన తెలుగులోకి అనువాదం, అలాగే మన తెలుగులో వచ్చిన పుస్తకాలను వేరే భాషల్లోకి అనువదించడం. ఇలా ఈ 375లో కొన్ని అనువాదాలు కూడా ఉన్నాయి. ఇలా ఎన్నో పుస్తకాలు ప్రచురించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం అవార్డులు ఇస్తూ ఉంటుంది సాహిత్య అకాడమీ పురస్కారాలు. దాంట్లో తెలుగు కూడా పురస్కారం, అలాగే యువ పురస్కారం, అలాగే బాల సాహిత్య పురస్కారం, అలాగే అనువాద పురస్కారం. అంటే ఒక భాష నుంచి ఇంకో భారతీయ భాషలోకి అనువాదం చేయడం వల్ల అనువాద పురస్కారం.
6: చాలా సంతోషం శ్రీనివాసరావు గారు. అనువాదం అంటే గుర్తొచ్చింది, ఈ మధ్య కాలంలో మీరు ఒక ప్రముఖ తెలుగు రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి నవలలు భారతీయ భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లో కూడా అనువాదం చేయించారని విన్నాం. దాని గురించి ఏదైనా సంక్షిప్తంగా చెప్పండి.
7: 2019లో బిష్కేక్ లో జరిగిన SCO సమ్మిట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 10 భారతీయ ప్రముఖ గ్రంథాలని SCO కంట్రీ లాంగ్వేజెస్ లో, అంటే ఆ భాషల్లో అనువదిస్తాం అని ఆయన బిష్కేక్ లో అనౌన్స్ చేశారు ప్రధానమంత్రి గారు. అంటే SCO కంట్రీ లాంగ్వేజెస్ ఏంటి అంటే, ఒకటి ఇంగ్లీషు, రెండోది చైనీస్ భాష, మూడోదేమో రష్యన్. ఈ మూడు భాషల్లో ఆ 10 ముఖ్యమైనటువంటి మోడర్న్ క్లాసిక్స్ లో ఒకటి తెలుగు కూడా తీసుకున్నారు. ఇల్లు అనే గ్రంథాన్ని
6: రాజశాస్త్రి
7: రాసిన నవల్ని రష్యన్ లాంగ్వేజ్ లోను, చైనీస్ లాంగ్వేజ్ లోను, అలాగే ఇంగ్లీష్ లోను మూడు భాషల్లో అనువదించి దాన్ని 2021 నవంబర్ లో ప్రధానమంత్రి గారి ద్వారా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అలాగే మన అప్పటి ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు ఆ 10 పుస్తకాలని మూడు భాషల్లోనూ రిలీజ్ చేయడం కూడా జరిగింది.
6: చాలా సంతోషం సార్. తెలుగు నుంచి ఇతర భాషల్లోకి వెళ్ళడం అనేది తెలుగు చేసుకున్నటువంటి ఒక భాగ్యంగా భావించాలి. తెలుగులో ఎంత గొప్ప సాహిత్యం ఉన్నా కేవలం తెలుగు వారికి పరిమితం అయిపోతే జాతీయ స్థాయిలో వారికి గుర్తింపు రావడం కష్టమవుతుంది. కేంద్ర సాహిత్య అకాడమీ ఈ విషయంలో అన్ని భాషలతో పాటు తెలుగు భాషకు ఇటువంటి ఒక సేవను అందించడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం సార్. తెలుగు వారందరికీ కూడా, మీరు తెలుగువారు అక్కడ ఉండడం కూడా మాకు చాలా గర్వకారణం. ప్రత్యేకంగా తెలుగులో మీరు భవిష్యత్తులో చేపడుతున్నటువంటి సాహిత్య అకాడమీ చేతిలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు కానీ వాటి గురించి ఏమైనా తెలియజేస్తారా?
7: ఈ సాహిత్య అకాడమీ ప్రాజెక్టులు అంటే కార్యక్రమాలు, ప్రచురణలు, ఇవి నిరంతరం జరిగే ప్రక్రియే. ఇవి కాకుండా ఎక్కువగా మేము ప్రోత్సహిస్తున్నది ఏంటంటే యువ రచయితలను కొంచెం ఎక్కువగా ప్రోత్సహించడం. ఎందుకంటే వాళ్లే పెద్ద పెద్ద రైటర్స్గా మేము ముందు తరాలు వాళ్ళకి తీసుకెళ్ళడం కోసం, వాళ్ళని ప్రోత్సహించడం కోసం యువ సాహితీ అని, ములాఖాత్ ప్రోగ్రామ్ అని, అలాగే నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. అవి కొంచెం ఎక్కువగా చేస్తున్నాం. సాహిత్య అకాడమీ ఒకటి ట్రావెల్ గ్రాంట్ అనే ఒక స్కీమ్ ఉంది యువ రచయితల కోసం. వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న రచయితలను కానీ అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్స్ విజిట్ చేసి అక్కడ ఉండే రచనల ప్రక్రియలు ఎలా ఉన్నాయి, ఏంటి, ఇటువంటి వాటిని కొంచెం అవగాహన పొందడం కోసం వచ్చిన తర్వాత వాళ్ళ ట్రావెలాగ్ లాగా రాయటం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి ఎలాగూ, ఏంటి అనుభవం, వాటి మీద రాయటం, దానికోసం ఒకటి. ఇంకోటి తెలుగులో మన వాళ్ళు ఎక్కువగా సాహిత్య అకాడమీ సర్వీస్ని ఎక్కువగా వాడుకోపోవటం అనే ఒకటి ఒక స్కీమ్ ఏంటంటే నవోదయ. నవోదయ స్కీమ్ ఏంటంటే యువ రచయితలు వాళ్ళ మొట్టమొదటి రచన ఒక కవితా సంకలనం అనండి, కథల సంపుటి అవనండి, లేకపోతే ఒక నవల, లేకపోతే ఒక క్రిటిసిజం కానీ, అలాగే ఒక మోడర్న్ ప్లే, వీటిలో ఏ ప్రక్రియ అయినా సరే వాళ్ళ మొట్టమొదటి పుస్తకం వాళ్ళు ఎవరు పబ్లిష్ చేసుకోలేకపోతుంటే సాహిత్య అకాడమీ ఒక సీనియర్ రైటర్ చేత చదివించి ఒకవేళ అది సాహిత్య అకాడమీ స్టాండర్డ్స్ లెవెల్గా ఉంటే సాహిత్య అకాడమీ పబ్లిష్ చేసి అది ఆ పుస్తకాలు సేల్ చేసి వాటి మీద వచ్చే 15% రాయల్టీ కూడా యువ రచయితలకు ఇస్తుంది. ఈ ప్రక్రియ ఒకటి మన తెలుగులో ఎక్కువగా వాడుకోవటం లేదు మన తెలుగు యువ రచయితలు. కానీ దీంట్లో ఒక కండిషన్ ఏంటంటే ఆ పుస్తకం మొట్టమొదటి పుస్తకం అయి ఉండాలి. సో ఈ ఆకాశవాణి ద్వారా ఇది కూడా వాళ్ళు
6: చాలా సంతోషం. మీరు అన్నట్టే ఇది చాలా మందికి పరిచయంలో లేని విషయం మీరు తెలియజేశారు. ఆకాశవాణి ద్వారా ప్రజాబాహుళ్యంలోకి ఈ విషయం వెళ్ళగలుగుతుంది. అదే సందర్భంలో యువ రచయితలు తమ తొలి ప్రచురణ తొలిసారి ప్రచురించుకోవడానికి కేంద్ర సాహిత్య అకాడమీ సహాయ సహకారాలు అందించడమే కాకుండా వారికి రాయల్టీ కూడా ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం.
7: మన తెలుగు వారందరూ మా సాహిత్య అకాడమీ బెంగళూరు కార్యాలయానికి వాళ్ళు సంప్రదించి వాళ్ళ మ్యాన్స్క్రిప్ట్లు పంపించుకోవచ్చు.
6: భారతీయ భాషల్లో హిందీ తర్వాత అత్యధిక ప్రజానీకం మాట్లాడే భాష తెలుగు భాష అని చెప్పుకుంటారు. ఇప్పుడు ప్రపంచంలో కొన్ని ప్రధానమైన భాషలు తప్ప మిగతా భాషలకు భవిష్యత్తు ఉండదేమో అనేటటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగు భాషకు ఉన్నటువంటి స్థానం ఏమిటి, తెలుగు భాష భవిష్యత్తులో ఎలా వెలుగొందగలుగుతుంది, తెలుగు తన ఖ్యాతిని ఎట్లా నిలుపుకోగలుగుతుంది అని మనం భావించవచ్చునంటారు శ్రీనివాసరావు గారు?
7: తెలుగు భాషా దినోత్సవం గిడుగు గారిని గుర్తు పెట్టుకుంటూ అదే రోజు ఈ విషయం మీరు అడగటం చాలా సమంజసం. మనది అతిపెద్ద తెలుగు భాష, మనకి తెలుగు భాషకి ఏమి ఢోకా అయితే లేదు. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే మన తెలుగు సాహిత్యం వేరే భాషల్లోకి అలాగే ప్రపంచ భాషల్లోకి ఎక్కువగా వెళ్ళటం లేదు. దానికి కారణం ఏంటి అంటే మంచి అనువాదకులు లేకపోవటం. మొన్న మధ్య మేము రాజమండ్రిలో నన్నయ్య సహస్రాబ్ది 1000 సంవత్సరాలది సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ నన్నయ్యది ఎన్ని భాషల్లోకి అనువాదమైంది, వారు రాసిన యాక్చువల్లీ ట్రాన్స్లేషన్ యాక్టివిటీ ఇన్ ఇండియా అన్నప్పుడు అనువాదం ప్రక్రియ జరగటం అంటేనే ఫస్ట్ నన్నయ్య గారి పేరు ఫస్ట్ తీసుకోవాలి మనం. ఎందుకంటే 1000 ఏళ్ల క్రితమే అనువాదం చేశారు. అంటే ట్రాన్స్లేషన్ యాక్టివిటీ ఇండియాలో అప్పటి నుంచే ఉంది. ఉమాశంకర్ జోషి గారు గుజరాతీ కవి, అలాగే సాహిత్య అకాడమీ అధ్యక్షులు, అలాగే విశ్వభారతి వైస్ ఛాన్సలర్ గా కూడా చేశారు. వారు అన్నారు ఎవ్రీ ఇండియన్ ఈజ్ ఏ బైలింగ్వల్ ఇఫ్ నాట్ ఏ ట్రైలింగ్వల్. ప్రతి భారతీయుడు కనీసం రెండు భాషలు తెలుసు. ఎవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళకి రెండు లేకపోతే మూడు భాషలు తప్పనిసరిగా వచ్చు. అటున్నప్పుడు అనువాదం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. ఆ అనువాదం అనేది ఎక్కువగా మన తెలుగు భాష నుంచి వేరే భాషల్లోకి కొంచెం తక్కువ వెళ్తుంది. దానివల్ల మన తెలుగు భాషలో వస్తున్నటువంటి మంచి సాహిత్యం సత్తా ఏంటో ప్రపంచవ్యాప్తంగా మనం చూపించుకోలేకపోతున్నాం. అదొకటి కొంచెం
6: తెలుగు నుంచి అనువాదాలు ఎంత బాగా జరిగితే తెలుగు భాష
7: అంత బాగా పెరుగుతుంది. మనం ఎక్కడున్నాం అనేది మనకి మనం చూసుకోవచ్చు.
6: ప్రాచీన భాషగా తెలుగు భారత ప్రభుత్వం చేత అధికారికంగా ప్రకటించబడి ఆ తర్వాత కొంతకాలం మైసూర్ నుంచి ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు నుంచి కూడా విశిష్ట భాష అధ్యయన కేంద్రం నిర్వహణ అవన్నీ జరుగుతున్నాయండి. తెలుగు ప్రాచీన సాహిత్యాన్ని మధ్యయుగాల తెలుగు భాషా సాహిత్యాలను పరిరక్షించి ముందు తరాలకు అందజేయడానికి ఎటువంటి ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు?
7: అంటే ఇది ప్రాచీన హోదా మనకి 2008లో భారత ప్రభుత్వం ఫస్ట్ టైం అనౌన్స్ చేసింది. దాని తర్వాత కొన్ని కరెక్ట్ కేసు తర్వాత అయిపోయి ఇప్పుడు మనకి పర్మనెంట్గా ఒక హోదా కలిగి

0: మీకు వచ్చింది. అలాగే మైసూరు నుంచి మనం నెల్లూరు కూడా మన సెంటర్ని తెచ్చుకున్నాం, అంతా చాలా సంతోషమైన విషయం. అయితే ఎంతవరకు ప్రాచీన సాహిత్యాన్ని మనం కాపాడుకోగలిగాం ఒకటి. రెండోది, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మన సాహిత్యాన్ని వేరే భాషల వాళ్ళకి అందేటట్లుగా ఆ ప్రాచీన సాహిత్య కేంద్రమే చేస్తే ఉండేది. ఇప్పుడు మన తమిళంలో వాళ్ళు తిరుక్కురల్, ఇలా ప్రాచీన సాహిత్యం ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ వేరే భాషల్లో రావటం కోసం వాళ్ళు ఎన్నో అనువాదాలు చేసి వర్క్షాప్స్ పెట్టి చేస్తున్నారు. అలాగే మన తెలుగు వాళ్ళు కూడా అది చేస్తే బాగుంటుంది. దానివల్ల ఏంటంటే మన ప్రాచీన సాహిత్యం దానికి ఉన్న స్తోమత ఏంటి అన్నది ఒక మణిపురి వాళ్ళు చదవచ్చు, ఒక కాశ్మీరీ వాళ్ళు చదవచ్చు, అప్పుడు మన తెలుగు భాషకున్న ప్రాధాన్యత అన్నది మనం తెలియజేసుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది. ఆ సెంటర్లో అది కూడా ఒక ప్రక్రియే, అది ఇంకా మొదలు పెట్టినట్టుగా అనిపించట్లేదు. వర్క్షాప్స్ పెట్టేంటి ఏదైనా కానీ అది కొంచెం ఫాస్ట్గా చేయాల్సిన ఎంతైనా అవసరం ఉంది.
1: 1954 స్థాపించినప్పటి నుంచి కూడా కేంద్ర సాహిత్య అకాడమీ ఇప్పటికీ కొన్ని వందల తెలుగు పుస్తకాలు ప్రచురించింది. ఇవి డిజిటలైజ్ కావడం, ఆన్లైన్లో లభ్యం కావడం అనేటటువంటి సదుపాయం ఎంతవరకు కలిగించగలిగింది అకాడమీ?
0: ఇంతవరకు ఏమి డిజిటైజేషన్ అయితే మేము ప్రచురించిన పుస్తకాలు అవ్వలేదండి. ఢిల్లీలో ఉన్న మా లైబ్రరీలో 250,000 పుస్తకాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు ఆన్లైన్ కేటలాగింగ్ చేయడం జరిగింది. అలాగే దాని డిజిటైజేషన్ ప్రక్రియ కూడా కొంచెం స్టార్ట్ అయింది. కొంచెం కాపీరైట్ ఇష్యూస్ ఇటువంటివి క్లియర్ అయిన తర్వాత సాహిత్య అకాడమీ ప్రచురణలు డిజిటైజేషన్ కూడా కొంచెం వేరే వేరే సంస్థల ద్వారా కొలాబరేషన్తో చేయడానికి స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఇంతవరకు చేయలేదు. కానీ ఆర్కేవల్ మెటీరియల్ అనే విషయం మటుకు సాహిత్య అకాడమీ దాదాపు 165 మంది రచయితల మీద డాక్యుమెంటరీస్ తయారు చేసి ఆర్కేవల్ మెటీరియల్ తయారు చేసి అట్టపెట్టింది. దాంట్లో మన తెలుగు వాళ్ళ కాళీపట్నం రామారావు గారి మీద, అలాగే భద్రిరాజ కృష్ణమూర్తి గారి మీద, కేతు విశ్వనాథ రెడ్డి గారి మీద, ఇలాగే ఇప్పుడు కొన్ని డాక్యుమెంటరీస్ వచ్చినాయి మన తెలుగు వాళ్ళవి. ఈ డాక్యుమెంటరీస్ అన్ని దూరదర్శన్ వాళ్ళతో మాకు MOU కూడా ఉంది. వాళ్ళు ఈ డాక్యుమెంటరీస్ని దూరదర్శన్ ద్వారా ప్రసారం కూడా చేస్తూ ఉంటారు. కానీ పుస్తకాలను డిజిటైజేషన్ చేయటం ఇంకా మొదలు పెట్టలేదు.
1: మీరు దూరదర్శన్తో కొలాబరేషన్ అన్నప్పుడు గుర్తొచ్చింది, ఆకాశవాణి సాహిత్య అకాడమీ కలిసి కూడా జానపద సాహిత్యాన్ని సంరక్షించడానికి ఒక ప్రాజెక్ట్ చేసినట్టుగా గుర్తు, అది వాస్తవమా సార్?
0: అది కరెక్ట్ అండి. అది దానికి కూడా MOU అయింది. అది ఏంటంటే మోస్ట్లీ అవి నార్త్ ఇండియన్ ఫోక్ సాంగ్స్, ఫోక్ లిటరేచరు అప్పట్లో ఉన్న ఆకాశవాణి రికార్డ్ చేసినవి వాళ్ళు మాకు ఇచ్చారు. దాన్ని ఇప్పుడు పుస్తకం రూపంలో తీసుకొచ్చి దాన్ని త్వరలో పబ్లికేషన్, ఒక 4-5 పుస్తకాలు అయితే ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్నాయి, త్వరలో వచ్చేస్తాయి కూడా.
1: అదేవిధంగా కేంద్ర సాహిత్య అకాడమీ ప్రధాన స్రవంతి 24 భాషల సాహిత్యాలకు ప్రోత్సాహం ఇస్తున్నట్టే చిన్న చిన్న భాషలు, ప్రధాన స్రవంతి భాషలకు అనుబంధంగా ఉన్న గిరిజన సమాజాల భాషల వాటి పరిరక్షణకు కూడా ఎంతో కృషి చేస్తోంది. సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మౌఖిక గిరిజన భాషా సంస్థ, వాటి కృషి గురించి, అదేవిధంగా తెలుగు ప్రాంతాల గిరిజన భాషలు, ముఖ్యంగా గోండు, కొలామి, కోయా, సవర మొదలైన భాషలకు సంబంధించినటువంటి సాహిత్యాన్ని ప్రచురించే ప్రణాళికలు ఏమైనా చేపట్టారా?
0: సాహిత్య అకాడమీ ముందు చెప్పినట్టుగానే 24 భాషల్లో అయితే రెగ్యులర్గా కార్యక్రమాలు, పుస్తకాలు పబ్లిషన్, ఇవి కాకుండా అన్రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ కానీ గిరిజన భాషలు, ట్రైబల్ లాంగ్వేజెస్ అని అంటూ ఉన్నాం, ఈ భాషల్లో కూడా నిరంతరం కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు 9 ఆగస్టు ఇంటర్నేషనల్ ఇండిజినస్ లాంగ్వేజ్ డే, ఆ రోజున మేము మొన్న భువనేశ్వర్లో దాదాపు 55 ట్రైబ్స్ నుంచి దాదాపు 60 ట్రైబల్ రైటర్స్ మీట్ పెట్టాం. అలాగే మీరు చెప్పినట్టు మన తెలుగు ప్రాంతాల గురించి అయితే కనుక అయితే మేము విజయవాడలో ఒకసారి ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు గిరిజన రచయితలతో ఒకటి పెట్టాం. అంత ముందర విశాఖపట్నం ఒకటి జరిగింది. ఇప్పుడు త్వరలోనే తెలంగాణ ఏరియాలో కూడా ఒకటి చేయాలని ఉద్దేశం ఉంది. ఇవి నిరంతరం చేస్తూ ఉంటాం. దీంట్లో కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే సాహిత్య అకాడమీ అవార్డులాగానే భాషా సమ్మాన్ అనే ఒక పురస్కారం ఇవ్వబడుతుంది. ప్రతి సంవత్సరం 4 గిరిజన భాషలు, అన్రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ అనండి, గిరిజన భాషలు అనండి, ఇప్పుడు దేశంలో దాదాపు 1000కు పైగా భాషలు ఉన్నాయి. ఇప్పుడు మన ఆంధ్రాలోనే చూసుంటే కోయా, బంజారా భాష, ఇలా ఎన్నో భాషలు ఉన్నాయి ప్రతి ప్రాంతంలోనూ. అలాగే మీరు తమిళనాడుకి వెళ్ళారంటే తోడా లాంగ్వేజ్ అని, నీలగిరి హిల్స్లో కొడవా లాంగ్వేజ్, అలాగే కొన్ని అన్రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్, అవి ట్రైబల్ లాంగ్వేజెస్ కాదు, తుళు లాంటి భాషలు, ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. వీటిని ప్రోత్సహించడం కోసం, ఈ భాషలను పరిరక్షించడం కోసం భాషా సమ్మాన్ అనే ఒక అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు ఈక్వల్ అమౌంట్ కానీ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. వాళ్ళలో చేస్తున్న కృషి చేస్తున్నటువంటి రచయితలు అవునండి, అలాగే రీసెర్చ్ స్కాలర్స్ అయినా వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ఇవి ఇచ్చే ముందర ఆ భాష మీద ఒక లాంగ్వేజ్ కన్వెన్షన్, భాషా సమ్మేళనం లాంటిది ఒకటి చేస్తాం. చేసిన తర్వాత ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఆ భాషకి మనం భాషా సమ్మానం ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే ఒక నిర్ణయానికి వచ్చి ఆ భాషకి భాషా సమ్మానం ఇవ్వడం. అలాగే ఇప్పటిదాకా దాదాపు 65 భాషలకి భాషా సమ్మానం ఇవ్వడం జరిగింది. దాంట్లో

0: మన ఆంధ్ర ఏరియాలో మాట్లాడేటువంటి బంజారా భాష కూడా ఉంది, అలాగే కర్ణాటకలో మాట్లాడినటువంటి కొడవ ఉంది, తుళు భాష ఉంది, అలాగే నార్త్ ఈస్ట్లో అనేకమైనటువంటి భాషలు. ఎందుకంటే కొన్ని కొన్ని నార్త్ ఈస్ట్లో ఖాసీ భాష, అది మేఘాలయ స్టేట్ లాంగ్వేజ్, మిజో భాష మిజోరాం స్టేట్ లాంగ్వేజ్, అలాగే కోక్బోరోక్ అది త్రిపుర స్టేట్ లాంగ్వేజ్, అలా చక్మా భాష త్రిపురలో సెకండ్ స్టేట్ లాంగ్వేజ్. కానీ అవి ట్రైబల్ లాంగ్వేజెస్ కింద వస్తాయి, అలాగే అన్రికగ్నైజ్డ్ లాంగ్వేజ్. వాటిని ప్రోత్సహించడం కోసం భాషా సమ్మాన్ ఇస్తూ ఉంటాం అండి.
1: మీరు కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిగా దేశమంతా సంచరిస్తూ మీరు చెప్తున్నట్టే 24 భాషల్లో మీరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే అకాడమీ అవార్డులతో పాటు భాషా సమ్మాన్ పురస్కారాలు, అకాడమీ ఫెలోషిప్ లాంటి అత్యున్నతమైన సాహిత్య పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు. అదేవిధంగా భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాల్లో భాగంగా సంవత్సర కాలం పైగా మీరు జాతీయోద్యమ సాహిత్యం పైన కూడా అన్ని భాషల్లోనూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ మొత్తం విస్తృతమైనటువంటి అవగాహన అధ్యయనం కలిగినటువంటి మీరు, ప్రత్యేకించి తెలుగు భాష సాహిత్యాల అభివృద్ధి కోసం 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఏదైనా సూచనలు చేయగలుగుతారా?
0: మంచి ప్రశ్న అండి. వ్యక్తిగతంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మన ఉభయ రాష్ట్రాల్లో ఎంతో ప్రాచుర్యం కలిగినటువంటి సాహిత్యాలు, అలాగే చాలా ప్రముఖులు అంటే మన విశ్వనాథ్ సత్యనారాయణ గారి దగ్గర నుంచి, దాశరథి గారి దగ్గర నుంచి ఎవరైనా ఉండండి, వాళ్ళు ఉన్న ఇళ్లని ఒక మ్యూజియం లాగా ప్రభుత్వాలు ఎవరన్నా టేక్ ఓవర్ తీసుకుని వాటిని డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. అది మన భారతదేశంలో మొత్తంలో నేను చూసింది ఏంటంటే, రచయితల ఇళ్లని ఒక మ్యూజియంస్ లాగా డెవలప్ చేయడం అనేది చేయలేకపోతున్నాం. అదొకటి చాలా బాధాకరమైన విషయం. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు విశ్వభారతి యూనివర్సిటీ వల్ల వారిది ఒకటి అయింది, అలాగే కర్ణాటకలో కువెంపు వాళ్ళది ఒకటి జరుగుతుంది, అలాగే తుంచన్ మెమోరియల్ అని ఒక మలయాళంలో, ఈ 2-3 తప్పించి ఇంకేమి నాకు ఎక్కువ కనబడలేదు. మన ఉభయ రాష్ట్రాలు, మన తెలుగు వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద రైటర్ ఉన్నారు. కాళీపట్నం మాస్టర్ గారు కళా నిలయం, ఆయన స్థాపించబడినటువంటి కథా నిలయం ఉందే కానీ కాళీపట్నం రామారావు గారు మీద ఒక మ్యూజియం లాంటిది, అలాగే విశ్వనాథ్ సత్యనారాయణ గారిది, అలాగే కాలోజీ గారు లాంటిది, ఇలాగే పెద్ద పెద్ద రచయితలు
1: ఉన్నారు.
0: ఈవెన్ మన ఆదికవి నన్నయ్య, నన్నయ్యది ఎక్కడ మ్యూజియం ఉంది? మనకి ప్రత్యేకించి ఒక మ్యూజియంగా పెట్టుకుంటే భావితరాల వాళ్ళకి మన సాహిత్యకారుల గురించి చెప్పడానికి మనకి బాగుంటుంది. అదొక ప్రభుత్వ పరంగా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది.
1: చక్కని సూచన చేశారండి. ప్రభుత్వ పరంగా ప్రముఖ కవులు రచయితలకు సంబంధించి వారి జ్ఞాపకాలను బదిలీపరచడానికి, భావితరాలకు ఆ కవులు రచయితల యొక్క ప్రాధాన్యతను తెలియజేయడానికి వీలుగా అవసరమైతే వారి నివాస గృహాలను లేదా విడిగా కూడా వారి పేరుతో మ్యూజియంలో అవి స్థాపించాలని శ్రీనివాసరావు గారు మంచి సూచన చేశారు. చాలా సంతోషం డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావు గారు ఈరోజు గిడుగు రామూర్తి గారి జయంతిని పురస్కరించుకుని తెలుగు వారంతా ఎంతో గర్వంగా జరుపుకుంటున్న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మీరు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రానికి విచ్చేసి భాషా సాహిత్యాల ప్రాధాన్యతను, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగుతో పాటు అనేక భారతీయ భాషలకు చేస్తున్నటువంటి సేవను, వాటి వివరాలను తెలియజేశారు. చాలా సంతోషం సార్. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ పూర్వ కార్యదర్శి శ్రీ కుర్తువెంటి శ్రీనివాసరావు గారితో గతంలో రికార్డు చేసిన పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సమ్మెట నాగమల్లేశ్వరరావు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తిఫిల్ కుమార్. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్ లకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. నేపాల్ లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 626 పెరిగింది. 2000 మంది పైగా గాలంతయ్యారు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్ లకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. తన పర్యటన మధ్య ఆసియాలో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేస్తుందని, ఈ ప్రాంతంతో నాగరికతా సంబంధాలు మరింతగా పెంపొందిస్తుందని మోదీ తన పర్యటనకు వెళ్లే ముందు చేసిన ప్రకటనలో విశ్వాసం వ్యక్తం చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ కనెక్టివిటీ, రక్షణ, ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై, అలాగే వికసిత్ భారత్, యాంగి ఉజ్బెకిస్తాన్ అనే ఉమ్మడి ఆసియాలను ముందుకు తీసుకెళ్లడంపై ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో చర్చలు జరపడానికి తాను ఎదురు చూస్తున్నానని ప్రధానమంత్రి తెలిపారు. రెండు దేశాలను కలిపి ఉంచే సన్నిహిత సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలకు నివాళులుగా నిలుస్తున్న టాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్ లోని శాస్త్రి మెమోరియల్, మహాత్మాగాంధీ సెంటర్ను కూడా తాను సందర్శిస్తానని మోడీ చెప్పారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సదీర్ జపరోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు తాను బిష్కెక్కు వెళ్తున్నానని ప్రధానమంత్రి తెలిపారు. తన కిర్గిజ్ రిపబ్లిక్ పర్యటన సందర్భంగా తాను అధ్యక్షుడు జపరోవ్, ఇతర ఎస్సీఓ నాయకులను కూడా కలుస్తానని, అలాగే 6వ ప్రపంచ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతానని ప్రధానమంత్రి తెలిపారు. ఉజ్బెకిస్తాన్లోని భారత రాయబారి స్మితా పంత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సంబంధాలు వేగంగా బలపడుతున్నాయని, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా అన్ని రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంపై చర్చ జరుగుతోందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య వ్యాపారం అనేక రేట్లు పెరిగిందని, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపరచడానికి, అడ్డంకులను తగ్గించడానికి ఇరు దేశాలు చర్చిస్తాయని ఆమె తెలిపారు.
1: Despite connectivity bottlenecks, India or Uzbekistan natural markets hain. Hum zyada niryat kar sakte hain. Hum equipment, machinery, textile machinery, chemical, dyes, surgical equipments, isko hum export kar sakte hain. Hum unse zyada import bhi kar sakte hain. Because ye resource rich nation hai. Stumbling block jo hai, wo hai connectivity. To isko leke dono leaders baat karenge, dekhenge ki kya kiya ja sakta hai.
0: నేపాల్, టిబెట్లలో సంభవించిన వినాశకరమైన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య ఉదయం నాటికి 626 పెరిగింది. 2000 మంది పైగా ఇప్పటికీ గల్లంతయ్యారు. నేపాల్లోని ప్రభావిత జిల్లాలంతటా గాలింపు, సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిని గుర్తించడానికి, వరదల్లో చిక్కుపోయిన వారికి సహాయం చేయడానికి పోలీసులు, స్థానికులు, ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిని అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదనంగా వరద శిథిలాలు, కొండ చర్యల కారణంగా మూసుకుపోయిన రహదారులపై అడ్డంకులను తొలగించి తిరిగి రాకపోకలు సాగించేందుకు సహాయ చర్యలను సులభతరం చేయడానికి గాలింపు, సహాయ చర్యలు అధికారులు కృషి చేస్తున్నారు. ఈ విపత్తు వల్ల ప్రభావితమైన భారత జాతీయుల కోసం సహాయక పునరావాస ఆచూకీ కనుగొనే సమాచారం లేదా సహాయం కోరుకునే పౌరులు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కంట్రోల్ రూమ్ను టెలిఫోన్ +91 11 23 08 87 18, +91 11 23 08 87 19, +91 11 23 01 2113, వాట్సాప్ నంబర్ +91 9968 29 1988, లేదా ఇమెయిల్ situationroom@meae.gov.in ద్వారా సంప్రదించవచ్చు. కాఠ్మండ్లోని భారత రాయబార కార్యాలయం +9779851316807, +9779709107500, +9779810326117, బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం +86 18514 284 905 ద్వారా, నిర్వహణలో ఉన్న ప్రత్యేక అత్యవసర సంప్రదింపు లైన్ ద్వారా కూడా మంత్రిత్వ శాఖ నిరంతర సమన్వయం కొనసాగిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్కు నివాళులర్పించారు. భారత హాకీలో మేజర్ ధ్యాన్చంద్ ప్రతిభ తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో మోదీ అన్నారు. క్రీడాభిమానులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వారి అంకితభావం, అభిరుచి, పట్టుదల దేశానికి గర్వకారణమని ప్రధానమంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hvdను ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ కు పుష్పాంజలి ఘటించారు. మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారని డాక్టర్ మాండవీయ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 1 అవర్ ఆన్ ది ఫీల్డ్ ప్లేయింగ్ ఫీల్డ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతి వారం కనీసం 1 గంట ఆట మైదానంలో గడిపి తమను తాము ఫిట్ గా ఆరోగ్యంగా ఉంచుకోవాలని డాక్టర్ మాండవీయ పిలుపునిచ్చారు.
2: మేజర్ ధ్యాన్చంద్ జీకి జన్మ జయంతి కుహం.

0: नेशनल स्पोर्ट्स डे के रूप में मनाते हैं। आज नेशनल स्पोर्ट्स डे के अवसर पर सारे देश में फिट इंडिया मूवमेंट को आगे बढ़ाने के लिए 1 घंटे खेल के मैदान में कार्यक्रम दिया है। मुझे खुशी है, मोदी जी के नेतृत्व में देश बदल रहा, देश आगे बढ़ रहा है, नया भारत का निर्माण हो रहा है।
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమ తెలుగు అనువాదాన్ని వినవచ్చు. భారత సైనిక అవసరాల కోసం జావెలిన్ ట్యాంక్ విధ్వంసక క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు భారత్ అమెరికాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. భుజంపై మోసుకుని పోగలిగే ఈ ఆయుధానికి భారత్ అధికారికంగా కొనుగోలుగా మారింది. అదే సమయంలో మన దేశంలో దీన్ని అంతిమంగా ఉమ్మడిగా ఉత్పత్తి చేయడం కోసం ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. జావెలిన్ కొనుగోలు కోసం భారత సైన్యం ఒక ఆసక్తి తెలుపుతూ అంగీకార పత్రంపై సంతకం చేసిందని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం కాన్సులేట్లు నిన్న ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ పరిణామాన్ని అమెరికా స్వాగతిస్తోందని కూడా రాయబారి కార్యాలయం పేర్కొంది. భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ మాట్లాడుతూ ఈ ఒప్పందం భారత సైన్యానికి అమెరికా అందిస్తున్న అపారమైన మద్దతుకు నిదర్శనమని, అలాగే ఇరు దేశాల రక్షణ పరిశ్రమలు కలిసి పనిచేయడానికి కొత్త అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు. పారిశ్రామిక ఉత్పత్తి సూచి ఐఐపి ప్రకారం దేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి ఈ ఏడాది జూలైలో వార్షిక ప్రాతిపదికన 6.7% పెరిగింది. సవరించిన జూన్ స్థాయి నుండి వృద్ధి వేగం తగ్గినప్పటికీ పారిశ్రామిక కార్యకలాపాలు ఆరోగ్యమైన వేగంతో ఉన్నాయని జూలై గణాంకాలు సూచిస్తున్నాయి. నిన్న విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం సూచీలో అత్యధిక వెయిటేజీ ఉన్న తయారీ రంగం 7.3% వృద్ధి చెందగా విద్యుత్ గ్యాస్ సరఫరా రంగం జూలైలో 8.7% వృద్ధిని నమోదు చేసింది. ఈరోజు వాయువు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉన్నందున ఒడిశా వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కొనసాగనున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఆదివారం వర్షాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున ఐఎండీ పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ కారణంగా రాబోయే 5 రోజుల పాటు ఒడిశా అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, సముద్రం అల్లకల్లోలంగా ఉండే పరిస్థితులు నెలకొన్నందున మత్స్యకారులను హెచ్చరించారు. ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల ప్రపంచ కప్ బెల్జియం నెదర్లాండ్స్ 2026లో చారిత్రాత్మక 5వ స్థానాన్ని సాధించినందుకు గాను భారత మహిళల హాకీ జట్టుకు హాకీ ఇండియా 50 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. గురువారం నాడు ఆమ్స్టెల్విన్లో జరిగిన 5వ 6వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో ప్రపంచ నంబర్ 5వ స్థానంలో ఉన్న జర్మనీపై 3-1 తేడాతో విజయం సాధించి సలీమా టిటేన్ సారథ్యంలోని భారత మహిళల హాకీ జట్టు ఈ ఘనతను సాధించింది. 1974లో జరిగిన టోలీ ఎడిషన్లో 4వ స్థానంలో నిలిచిన తర్వాత ఈ టోర్నమెంట్లో భారత్కు ఇదే అత్యుత్తమ ఫలితము. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 626 పెరిగింది. 2000 మందికి పైగా గల్లంతయ్యారు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:40 సూపర్ హిట్ సాంగ్స్ వింటారు. మరి ముందుగా శివ సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ బృందం పాడిన పాట

0: రాబోయే చందమామ సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. నిర్ణయం సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.
1: Announcing the departure of Vamsi and Geeta, flying to the universe of love in a short while from now. 9,

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. మారిన జీవనశైలి వల్ల వచ్చే కిడ్నీ వ్యాధుల నివారణకు ముందస్తు స్క్రీనింగ్ జాగ్రత్తలు అవసరమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, ప్రజలకు సరసమైన ధరలకే తగినంతగా లభించేలా చూస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి ధ్యాన్చంద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమద్ బేగ్ పార్టీ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేస్తూ ఆ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో ఫోన్లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను పలువురు ప్రముఖులు శుక్రవారం నాడు పరామర్శించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లపట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజో ఆయన కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా వారంతా ఆకాంక్షించారు. హైటెక్ సిటీలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన కిడ్నీ సింపోజియం 2026లో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత దశాబ్ద కాలంలో దేశ వైద్య రంగం అద్భుత ప్రగతి సాధించిందని, మెడికల్ కాలేజీలో సీట్లు, ఎయిమ్స్ ఆసుపత్రుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. మారిన జీవనశైలి వల్ల వచ్చే కిడ్నీ వ్యాధుల నివారణకు ముందస్తు స్క్రీనింగ్ జాగ్రత్తలు అవసరమన్నారు. ఆయుష్మాన్ భారత్ జాతీయ డయాలసిస్ ప్రోగ్రాం ద్వారా కోట్లాది మందికి ఉచిత వైద్యం అందుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్ను అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ మెడికల్ టూరిజం హబ్గా అభివర్ణిస్తూ అవయవ దానంపై అవగాహన పెరిగి ఇదొక ప్రజోద్యమంగా మారాలని ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ కేనేశ్వర స్వామివారిని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విపాది శ్రీనివాస్ దర్శించుకోగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్పెల్లింగ్ పొరపాట్లు సవరించుకోవడానికి, పేర్లు విస్మరించిన వారికి ఇది మంచి అవకాశమని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు భద్రంగా ఉండేలాగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్లో ఈవేళ జరిగిన మైనారిటీ మోర్చా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ డికే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ కాంగ్రెస్ మైనారిటీలను ఓటు బ్యాంకుగా చూస్తే మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో పెద్దపీట వేసిందన్నారు. ఎంఐఎం ఎమ్మెల్సీపై వచ్చిన ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ మౌనాన్ని వీడాలని కోరారు. తెలంగాణ డీజీపీ ఆఫీసులో జరిగిన అర్ధవార్షిక నేర సమీక్షలో డీజీపీ సివి ఆనంద్ మాట్లాడుతూ నేరాల మూలాలను అధ్యయనం చేసినప్పుడే నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. సాంకేతికతను విస్తృతంగా వాడుకోవాలని పిలుపునిచ్చారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో సగటు నేరాలు 7.15%, డ్రగ్స్ కేసులు 46.10%, రోడ్డు ప్రమాదాలు 9.48% పెరిగినట్లు ఆయన చెప్పారు. అయితే సైబర్ నేరాలు 13.29%, ఆర్థిక నేరాలు 13.28%, తీవ్ర నేరాలు 10.33% తగ్గాయని కూడా డీజీపీ వెల్లడించారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూనె పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన మార్కండేయ స్వామి శోభాయాత్రలో రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విపాది శ్రీనివాస్ పాల్గొన్నారు. చేనేత వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. నేతన్నలు రైతులకు అండగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఖాదీ దుస్తులు ధరించాలని, పోలీస్టర్ శాలువాల స్థానంలో ఖాదీ కండువాలు ప్రోత్సహించాలని కోరారు. ప్రభుత్వ విపాది శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేత కార్మికులు రుణమాఫీ చేశామని, స్థానిక వస్త్ర పరిశ్రమ అభివృద్దికి తోడ్పాటు అందిస్తూ మహిళలకు కోటి చీరలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్, దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు చక్కెర తగినంతగా లభించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ మధ్యకాలంలో ఎక్స్ మిల్ చక్కెర ధరలు సుమారు 20% తగ్గాయని, రీటైల్ చక్కెర ధరలు కూడా తగ్గడం ప్రారంభించాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. చక్కెర లభ్యత తగినంతగా ఉండడానికి దేశీయ మార్కెట్లో కృత్రిమ సరఫరా కొరత నివారించేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు తెలియజేసింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ఈవేళ జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి ధ్యాన్చంద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి ధ్యాన్చంద్ అందించిన సేవలను స్మరించుకున్న మంత్రి
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు గాయత్రి గోపిచంద్, ట్రిసా జాలీలను ప్రత్యేకంగా సత్కరించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని వెల్కమ్ బోర్డు నుండి ధ్యాన్చంద్ చౌరస్తా వరకు పురుషులకు 5 కిలోమీటర్ల రన్నింగ్ జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను జెండాతో ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, డిఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, డిఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా యువజన క్రీడల నిర్వహణాధికారి రమేష్, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. చంద్రభవన్ హోటల్ నుంచి ధ్యాన్చంద్ చౌరస్తా వరకు బాలికలకు 2 కిలోమీటర్ల రన్నింగ్ పోటీలు నిర్వహించారు. క్రీడా పాఠశాల విద్యార్థులు రాష్ట జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం గర్వకారణమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశీష అన్నారు. జిల్లాలో జాతీయ క్రీడా దినోత్సవం మేధర్ ధ్యాన్చంద్ జయంతి వేడుకలను ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఆదిలాబాద్, జయనాథ్, ఐటీడీఏ స్పోర్ట్స్ పాఠశాలలు విద్యతో పాటు క్రీడల్లోనూ రణిస్తూ రాష్ట జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వోన్నత పాఠశాల మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని మేజర్ ధ్యాన్చంద్ 121 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురుకృప స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలలు మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్రీడాజ్యోతి వెలిగించి పాఠశాల మైదానం నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజలు ప్రతిరోజు కొంత సమయం క్రీడలకు కేటాయించి శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు కారెంగుల రామయ్య సూచించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. యువజన క్రీడల శాఖ ఖేలో ఇండియా సెంటర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జనకపూర్లో గల క్రీడా మైదానంలో విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల క్రీడలను జిల్లా యువజన క్రీడల అధికారి అశ్వక్ అహ్మద్ ప్రారంభించారు. ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహమత్ బేగ్పై పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన పార్టీ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసినట్లు పార్టీ జాయింట్ సెక్రటరీ ఎస్ఏ హుస్సేన్ అన్వర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. మిర్జా రహమత్ బేగ్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా పత్రాన్ని వెంటనే శాసనమండలి చైర్మన్ కు సమర్పించాలని ఆదేశించారు. ఇటీవల బేగ్పై పలు ఆరోపణలు వచ్చాయి. అయితే పార్టీ నిర్ణయానికి కారణాలను ఎంఐఎం అధికారికంగా వెల్లడించలేదు. బ్యాంకింగ్ ఆర్థిక రంగాల్లో సైబర్ మోసాల నివారణకు ఐఐటీ హైదరాబాద్, బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన సైబర్ షీల్డ్ హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే ముగిసింది. దేశవ్యాప్తంగా వచ్చిన 2936 దరఖాస్తుల్లో 9 బృందాలు ఫినాలేకి ఎంపికయ్యాయి. ఏఐ ద్వారా మోసపూరితమైన యాప్లు, మాల్వేర్ల గుర్తింపు పోటీలో బెంగళూరుకు చెందిన IIIT విజయ్ బృందం ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలుచుకుంది. విజేతలకు మొత్తం 20 లక్షల రూపాయల నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను అధికారులు అందజేశారు. హైదరాబాద్లోని టీ వర్క్స్లో జెన్సీ ల్యాబ్స్ అనే సైబర్ సెక్యూరిటీ ఏఐ సంస్థను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వేళ ప్రారంభించారు. సైబర్ బెదిరింపులను అరికట్టడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సంస్థ సీఈఓ రవి పుత్త వారి బృందాన్ని ఎంపీ అభినందించారు. హైదరాబాద్ మెట్రో ఆన్లైన్ సేవల్లో ఈ రోజు ఉదయం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆన్లైన్ టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు ఇన్ అవుట్ గేట్ల వద్ద సెన్సార్లు పనిచేయకపోవడంతో స్కానింగ్ కాక స్టేషన్లోనే నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెట్రో అధికారులు, సాంకేతిక సిబ్బంది స్పందించి సమస్యను పరిష్కరించి సేవలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సామాజిక భద్రత పింఛన్ అందేలాగా విస్తృతంగా అవగాహన కల్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్లో చేయూత సామాజిక భద్రత పింఛన్లకు సంబంధించిన అవగాహన పోస్టర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆవిష్కరించారు. కొత్తగా పింఛన్లు పొందేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేలాగా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆమె సూచించారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నది పుష్కరాలను పురస్కరించుకుని భద్రాచలంలో పుష్కర ఘాట్ల నిర్మాణం పనులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. స్నాన ఘట్టాలు, పుష్కర ఘాట్ల నిర్మాణానికి 46.65 కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నారు. ఇంటింటికి ఇందిరమ్మ ఆటోమేటిక్ కుట్టు మిషన్ పథకం కింద ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీకి అర్హులైన బీసీ మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకాల ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేశారు. నిర్మల్ జిల్లాలో పెండింగ్లో ఉన్న భూ సమస్యల దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ప్రవేశ్ మిశ్ర అధికారులను ఆదేశించారు. తహసీల్దార్తో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశేషాలు మరొకసారి. మారిన జీవనశైలి వల్ల వచ్చే కిడ్నీ వ్యాధుల నివారణకు ముందస్తు స్క్రీనింగ్ జాగ్రత్తలు అవసరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తెలంగాణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. దేశంలో చక్కెర కొరత లేదని, ప్రజలకు సరసమైన ధరలకే తగినంత లభించేలా చూస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవం జరిగింది. ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:21. షో టైంకి స్వాగతం. ఇంట్రెస్టింగ్ గేమ్ షో టైంలో మీరు కూడా నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి అనుకుంటే 0402324082 ఈ నెంబర్ నోట్ చేసుకోండి. ఇక మరి ఈనాటి మొదటి ప్రశ్న, హలో బ్రదర్ సినిమాకి ఆ పేరు కంటే ముందు ఇంకో పేరు పెడదాం అనుకున్నారు దర్శక నిర్మాతలు, ఆ పేరేంటి? హలో బ్రదర్ సినిమా పేరు అది కాకుండా ఇంకో పేరు పెడదాం అనుకున్నారు ముందుగా దర్శక నిర్మాతలు, ఆ సినిమా ఆ పేరేంటి? ఆన్సర్ తెలిస్తే 0402324082 నెంబర్కి వాట్సాప్ చేయండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి షో టైం వింటున్నారు. సమయం 1:29. మరి హలో బ్రదర్ సినిమాకి ఆ పేరు కంటే ముందు ఇంకో పేరు అనుకున్నారని అనుకున్నాం కదా, మరి ఆ పేరు ఏంటి అంటే ఎవరు కరెక్ట్ ఆన్సర్ పంపించలేదు. ఆ పేరు ఇద్దరు బ్రదర్స్, ఆ ఇద్దరు బ్రదర్స్ అని పెడదాం అనుకుని తర్వాత హలో బ్రదర్ అని మార్చారనమాట. ఇదే ఆన్సర్. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మరి తర్వాత ప్రశ్న వినాలి అనుకుంటే ముందుగా పాట వినండి.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:35 షో టైం వింటున్నారు. మరి షో టైంలో తర్వాత ప్రశ్న. మన దేశంలో వచ్చిన తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు. అయితే ఈ సినిమాకి మోసగాళ్లకు మోసగాడు కాకుండా ఇంకో పేరు పెడదాం అనుకున్నారు. ఆ పేరు ఏంటి? మోసగాళ్లకు మోసగాడు సినిమా పేరు, ఇంకో పేరు అనుకున్నారు ముందుగా దర్శక నిర్మాతలు. ఆ సినిమా పేరేంటి? ఆన్సర్ తెలిస్తే 04023240852 నెంబర్కి వాట్సాప్ చేయండి.

మోసగాళ్లకు మోసగాడు సినిమాకి ఆ పేరు కంటే ముందు ఇంకో పేరు అనుకున్నారు అని చెప్పాను కదా, మరి ఆన్సర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. గట్టన్న రానక్క హుజూరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ధనరా సునీత ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి. నిజామాబాద్ జిల్లా తలారాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్ విజయలక్ష్మి సాయి కిరణ్ వైష్ణవి సాయి చరణ్ సాయి కుమార్ గారు వెంకటేష్ నందిపేట నుంచి. నెక్స్ట్ కాంచన కిట్టు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేసర మండలి నుంచి బండికృష్ణ గౌడ్. నెక్స్ట్ మురళి యశోద నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి. కస్తూర్ రాముడు చౌటుప్పల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారండి. బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనికా బాలు, మాధురి మయూరి హుజూరాబాద్ నుంచి, చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి స్వరూప సాయి. నెక్స్ట్ ఇంకా తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్తి ఉపేంద్రాచారి, శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, జయలక్ష్మి ఫ్రం ఖైరతాబాద్, ప్రేమనాథ్ కళావతి ఫ్రం ఆర్మూర్, పుట్టపాడు నుంచి భవానీ వెంకట్, సిహెచ్ విజయ్ కుమార్ చందానగర్ నుంచి, గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కనకారావు గారు పెడన నుంచి. నెక్స్ట్ భూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత, అప్పలరాజు గారు పెడన నుంచి, డోర్నాల సుదర్శన్ అంకుశాపురం నుంచి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి, చోడవరపు సాయిమన్విత గీతానగర్ హైదరాబాద్ నుంచి, బెల్లంపల్లి నుంచి డాక్టర్ వెంకన్న గారు, బొమ్మదేని లక్ష్మీనారాయణ గారు కరెక్ట్ ఆన్సర్, చింతల్ హైదరాబాద్ నుంచి స్రవంతి సుశీల్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పంతారు శ్రీనివాసరావు గారు మోరుపల్లి నుంచి, నమ్మల్ నుంచి పున్న వెంకటేశం గారు, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, నిర్మల్ జిల్లా నుంచి మేరా సాయిలు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. కల్వకుర్తి నాగర్కర్నూలు జిల్లా నుంచి నేదిమిరి కళ్యాణచారి, చిలకా నారాయణ అనసూయ, చింతా శ్రీనివాస్ షాపల్లి నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ. నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఉన్నారా? కౌకూరు నుంచి ద్రోణంరాజు సూర్యశ్రీ గారు, ఆదిపు సంతోష్ కుమార్ గారు ఫ్రం బెల్లంపల్లి, డోడాల బాలరాజు గారు. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పోలపల్లి శ్రీనివాస్, రాకేష్ ఫరీద్ ఫ్రం నందిపేట్, ఆర్మూర్ నుంచి రాధ, దమ్మూజ్ వెంకటాచారి వరలక్ష్మి, చక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్. ఓకే, ఇందాక ప్రశ్నకు ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండి. ఇంకా ఈ సినిమా పేరు అదృష్ట రేఖ అనుకున్నారు ముందు, కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు సినిమాకి ముందు ఆరుద్ర గారిని దర్శకత్వం వహించమన్నారు, కానీ తర్వాత వేరే దర్శకులు మారి అదృష్ట రేఖ అనే సినిమాని పెట్టారు. ఇది ఆన్సర్. ఇంకా వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 1:48 ఇక తర్వాత ప్రశ్న. హీరో కృష్ణ సినిమా పరిశ్రమకు వచ్చిన తొలి రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావుకి మిత్రుల్లో ఒక్కడిగా ఒక చిన్న పాత్ర పోషించారు. ఆ సినిమా పేరేంటి? హీరో కృష్ణ సినిమా పరిశ్రమకు వచ్చిన తొలి రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావుకి మిత్రుల్లో ఒకరిగా చిన్న పాత్ర పోషించారు. ఆ సినిమా పేరేంటి? ఆన్సర్ తెలిస్తే 04023240852 నెంబర్కి వాట్సాప్ చేయండి.

మరి హీరో కృష్ణ అక్కినేని నాగేశ్వరరావు గారి మిత్రుల్లో ఒకటిగా పాత్ర పోషించిన సినిమాను అడిగాను కదా, ఆన్సర్స్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మరిహరి యశోద జానకీరాజు, యువరాజారెడ్డి హుజూరాబాద్ నుంచి, కనకారావు గారి పెడల నుంచి, పెదాంబల్పేట నుంచి గుండంబా దాస్, నెక్స్ట్ నందిపేట నుంచి వెంకటేష్ గారు రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. బుజ్జి హుడా కాలనీ హైదరాబాద్ నుంచి, ఆర్మూర్ నుంచి రాధ, ఆదిప్ సంతోష్ కుమార్ ఫ్రమ్ బెల్లంపల్లి, చోడూరు బ్రహ్మాదేవి గారు, డోర్నల బాలరాజు, డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుంచి, పుణ్య వెంకటేశం హేమలత, భుదాన్ పుచ్చంపల్లి నుంచి భోగ మార్కండే అనిత, పాలెం పోలయ్య గారు, చిరకా నారాయణ అనసూయ, మౌనిక బాలు బిఎన్రెడ్డి నగర్ నుంచి, దివాకర్ ఫ్రమ్ ఉమ్మడ, చింతా శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి, తోట సంతోష్ నిజామాబాద్ నుంచి, నాగభూషణ్ రావు గారు మహారాష్ట నుంచి, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కొంతమంది ఉండిపోయారు. నిజామాబాద్ జిల్లా తలారాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్ విజయలక్ష్మి, పుట్టపాక నుంచి భవానీ వెంకట్, కస్తూరి రాముడు గారు చోటుపల్లి నుంచి, నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి రమ్మోజు వెంకటాచార్య వరలక్ష్మి, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ, నిర్మల్ జిల్లా ఎడ్బీడ్ నుంచి సాయిలు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్, చిత్తూరు నుంచి నరేందర్రెడ్డి స్వరూప, కల్వకుర్తి నోండి రాంగ్ ఆన్సర్. ఇంకా ఎవరైనా ఉన్నారా ఒక్కసారి చూద్దాం. చిలుకా నారాయణ గారు, అనసూయ గారు, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపురం నుంచి, సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటి అంటే, కులగోత్రాలు సినిమాలో నాగేశ్వరరావు మిత్రుల్లో ఒకరిగా చిన్న పాత్ర పోషించారు. అప్పలరాజు గారు పెడల నుంచి, డోర్నాల బాలరాజు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి, ఆదిప్ సంతోష్ కుమార్ గజ్వేల్ నుంచి, సేర్ల వెంకటేష్, నెక్స్ట్ పుణ్య వెంకటేశం గారు హేమలత, హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి, బొమ్మదేవి లక్ష్మీనారాయణ గారు, భూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే, వీరందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. డోర్నాల బాలరాజు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఒక్కసారి చూద్దాం. మీరందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారండి కులగోత్రాలు సినిమా అని. మరి ఆకాశవాణి సమయం 1:55 కావస్తుంది, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2:15 శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. సమాజంలో మహిళ ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా లేదా తన ప్రపంచంలో తను ప్రశాంతంగా బతుకుతున్నా ఆమెను తక్కువ చేసి చూపించడానికి కొందరు వాడే పాత ఆయుధం ఆమె వేసుకునే బట్టలు. తాజాగా తమిళనాడుకు చెందిన ఒక యువ మంత్రి, మలేషియాకు చెందిన ఒక అమ్మాయి విషయంలో ఇదే జరిగింది. ఒక చిన్న తప్పుడు వీడియో ఇద్దరు మహిళల జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది, వారు దాన్ని భయంతో కాకుండా ధైర్యంతో ఎలా ఎదుర్కొన్నారు తెలుసుకుందాం ఈ శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి సమయం 2:26. గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో విపరీతంగా హల్చల్ చేస్తుంది. ఒక నల్లటి పొట్టి దుస్తులు వేసుకున్న ఒక మహిళ కారు దిగుతున్న దృశ్యం అది. ఆ వీడియోలన్నది తమిళనాడుకు చెందిన ఒక యువ మంత్రి అంటూ కొందరు రాజకీయ ప్రత్యర్థులు ట్రోలింగ్ ప్రారంభించారు. ఇలాంటి బట్టలతో పెట్టుబడులు తెస్తారంటూ వెటకారం చేశారు. కానీ అసలు నిజమేంటంటే ఆ వీడియోలోనిది ఆ మంత్రి కాదు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మలేషియాకు చెందిన ఒక సాధారణ మహిళ. ఆమె చెప్పిన ప్రకారం ఆ వీడియోని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు తెలియకుండా తీసి ఇంటర్నెట్లో పెట్టి దానికి తమిళనాడు మంత్రి పేరును తగిలించి తప్పుడు ప్రచారం చేశారు. ఒక అమాయకురాలి ప్రైవసీని తొంగిలించి దాన్ని రాజకీయ ఆయుధంగా మార్చారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 2:36. ఒక మహిళ వీడియోని ఇంకో మహిళ పేరుకు తగిలించి సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్న వీడియో గురించి చెప్పుకుంటున్నాం కదా. అయితే ఈ వివాదాన్ని ఆ ఇద్దరు మహిళలు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ముందుగా మలేషియా యువతి జాతీయ మీడియాతో మాట్లాడుతూ, మా కొలీగ్ వీడియో పంపితే జోక్ అనుకున్నా, కానీ అది సీరియస్ అయింది. నా ఇన్బాక్స్ నిండా బూతులు, వల్గర్ కామెంట్స్, బెదిరింపులు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి నేను భయపడుతున్నా. ఆఫీస్కి వెళ్లాలనుకున్నా భయపడుతున్నాను. అయినా సరే నేను నా డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోను అని తేల్చెప్పారు. ఈ విషయంపై ఆమె మలేషియా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారట. ఇంకోవైపు తమిళనాడు మంత్రి కూడా చాలా ధీటుగా స్పందించారు. మరేమన్నారో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి భారతి.

ఇక వైరల్ వీడియోకి సంబంధించి తమిళనాడు మంత్రి ఏమంటున్నారంటే, ఆ వీడియో అనేది నేను కాదు, కానీ ఒకవేళ నేనే అయినా అందులో తప్పేముంది, ఒక మహిళ ఏం వేసుకోవాలో మీరు డిసైడ్ చేస్తారా, ఇది పురుషాధిక్య సమాజపు సంకుచిత ఆలోచన అంటూ ఎదురుదాడి చేశారు. అంతేకాదు తన పోలికల వల్ల అనవసరంగా వివాదంలోకి లాగబడిన మలేషియా యువతికి క్షమాపణలు చెప్పారు. నన్ను క్షమించు సోదరి, నువ్వు ఆ దుస్తుల్లో చాలా అందంగా ఉన్నావు, నీకు నచ్చినట్లుగా నువ్వు జీవించు అంటూ ఆమెకు అండగా నిలిచారు. ఇలా బట్టల ఆధారంగా జరిగే మానసిక దాడులు ఆగాలంటే ముందుగా సమాజంలో మార్పు రావాలి. ఒక మహిళ క్యారెక్టర్ని బట్టి, ఆమెది ఆమె వేసుకునే దుస్తుల్ని బట్టి జడ్జ్ చేసే వికృతమైన ఆలోచన విధానాన్ని వీడాలి అంటున్నారు వీళ్ళు.

ఆకాశవాణి స్టూడియోస్లో 2:53 శక్తిశీలి వింటున్నారు. మరి ఇక ఇలాంటి వేధింపులు ఎదురైనప్పుడు మహిళలు అస్సలు భయపడకూడదు అంటున్నారు. వీరిద్దరిలాగానే గొంతు విప్పి ధైర్యంగా ప్రశ్నించాలి. ఏమైనా తేడా ఉంటే ఫిర్యాదు కూడా చేయాలి. మౌనంగా ఉంటే ఇలాంటి టోలర్లు మరింత రెచ్చిపోతారు అంటున్నారు. ఈ సంఘటన ఇంటర్నెట్ వాడుతున్న ప్రతి మహిళా భద్రత ముప్పుకు ఒక ఉదాహరణ. అయినా సరే ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించకుండా కేవలం వ్యూస్ కోసం ఇలాంటి పనులు చేయడం చాలా తప్పు. అయితే ఇలాంటి వాటికి భయపడకుండా సమాధానం ఇచ్చారు చూడండి. ఈ తమిళనాడు మంత్రి కావచ్చు, మలేషియా అమ్మాయి కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇంకెవరైనా ఇలాంటి ప్రమాదాలు ఎదురైనా సరే భయపడకుండా ఫిర్యాదు అయినా చేయండి, లేకపోతే ఎవరికైనా చెప్పుకోండి అని చెప్తున్నారు. ఇది ఈనాటి శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851052కి లేదా హైదరాబాద్ వాటర్ డాట్ జీఓవి డాట్ ఇన్ని సంప్రదించండి. మీకు

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపోత మధురం ఆలోచనామృతాలని

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలయంలో సమయం 5 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాలు
1: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, నిలయంలో సమయం 5 గంటలు.

ఈ పూట కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో. అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా పసందైన పాటలు కోరే కార్యక్రమం అభిరుచి.

కార్యక్రమంలో మొదటగా వినబోయే పాట మంచివాడు చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుండి భరత్లాల్ పరదేశీ, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజ్, నందిని, లక్ష్మి, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, హనుమాన్ లోత్, కోలపురి రాజు, స్వరూప, శివరాణి, భారతి, భరత్, వీరందరి కోసం ఈ పాట.

0: కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
0: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
0: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై అభిరుచి కార్యక్రమం. అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్, సరస్వతీనగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అదేవిధంగా మరొక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమ సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా

క్లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టో సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. మీకు నచ్చిన పాట మా అభిరుచి కార్యక్రమంలో వినాలనుకుంటే మీరు రాయండి పోస్ట్ కార్డ్. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్. మరొకసారి అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట భద్రాచలం చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వెల్లెల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూలక్ష్మి, జాప భూమేశ్వర్, పారపల్లి శ్రీశాంక్, బండి కిషోర్, దాసరి రాజేశ్వర్, లలిత, శ్రీనిధి, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగునర్సయ్య, పద్మ, మహశ్రీ, బాస నరేందర్, శ్యామల, భారతి, వీరందరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.

0: దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మలు. ఈ దేవాలయాలు మనలో భక్తి చైతన్యంతో పాటు మనోవికాసాన్ని పెంపొందిస్తాయి.
1: దేవాలయం ఎంత ప్రాచీనమైనదైతే అంత మహిమాన్వితమైనదని భావిస్తాం. అయితే ఇటువంటి మహిమాన్వితమైన దేవాలయాల్ని సందర్శించాలని మనందరికీ ఎంతో ఆసక్తి.
0: మరి వాటి కోసం ఎంతో దూర ప్రాంతాలకు కూడా వెళ్తుంటాం. అలాంటిది వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎంతో దూరం ప్రయాణించకుండానే మన ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో ఎన్నో మహిమాన్విత దేవాలయాలను ప్రాచీన దేవాలయాలను సందర్శించవచ్చు.
1: అలాంటి ప్రాచీన మహిమాన్వితమైన దేవాలయాల విశేషాలను అందించే కార్యక్రమం మన ఆలయాలు
0: ప్రతి శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమం వినండి, తరించండి.

శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 31వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయజ్యోతి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అదేవిధంగా మరొక గమనిక. ఈ నెల 31వ తేదీ సోమవారం ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

మరొక గమనిక. ఈ నెల 31వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలిలవాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండె వ్యాధులు, గుండె కవాటాలలో సమస్యల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ గారు తగిన సలహాలు, సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై అభిరుచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట పెళ్లి పందిరి చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసిరామ రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహన్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ వీరందరి కోసం ఈ పాట.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయన

0: మరి లోకల్లో ఎన్ని రంగులున్నాయి, అవి ఎలా ఉంటాయి?
1: బుగ్గ మీద వెచ్చని సిగ్గు,

0: శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర.

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
1: మరి ఆకాశాన్ని నిజామాబాద్లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880కి కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట స్వర్ణకమలం చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడుకల గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, లత, అనన్య వీరందరి కోసం ఈ పాట.

ఇంతటితో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30. ఇప్పుడు మీరు వింటారు లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు.

0: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు. ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
3: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్ అన్ని అయిపోయాయి.
1: బడ్జెట్ రెడీ అయిందా?
3: 5,000 మిగిలాయి.
1: కొత్త చీర తీసుకుంటావా?
3: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే, ఇక వెళ్ళమ్మా.
4: ఆర్బీఐ అంటోంది,
1: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
5: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 6 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
9: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
10: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
11: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
12: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
13: శ్రోతలు,
0: మీరు వింటున్నారు లలిత సంగీత కార్యక్రమం.

మీరు ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:45. ఇప్పుడు మీరు వింటారు సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం. మీరు వింటున్న ఈ పాట వందే మాతరం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

0: శ్రోతలు, మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
1: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: ఇప్పుడు అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్పై అభ్యంతరాలు, క్లెయిమ్ల గడువును పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. రాష్ట్రంలో వివాదరహిత భూములన్నింటినీ ఏడాదిలోగా సర్వే చేసి రైతులకు పట్టాలిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బ్యాగ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశీ ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్పై అభ్యంతరాలు, క్లెయిమ్ల గడువును మరో 4 వారాలు పొడిగించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు లేఖ రాశారు. రాష్ట్రంలో సుమారు 73 లక్షల ఎంట్రీలు ఏఎస్డీడీ కేటగిరీలో నమోదయ్యాయని, అందులో 45 లక్షల మంది వరకు శాశ్వతంగా తరలిపోయినట్లు వర్గీకరించారని ముఖ్యమంత్రి చెప్పారు. అర్హులెవరూ తమ ఓటు హక్కు కోల్పోకూడదని, దీనికోసం అభ్యంతరాల సమర్పణ గడువును మరో 4 వారాలు పొడిగించాలని కోరారు. గ్రామసభల్లో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలను చదివి వినిపించాలని, పట్టణ ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియలో ఎన్నికల కమిషన్కు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026పై రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నోటీసుల పంపిణీ, విచారణల నిర్వహణపై ఆయన కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రతి నోటీసును పీఎల్ఓలు వ్యక్తిగతంగా అందజేసి రసీదు తీసుకోవాలని, విచారణకు 2 రోజుల ముందే ఓటర్ల గుర్తు చేయాలని సూచించారు. నో మ్యాపింగ్, తప్పుల జాబితాతో పాటు దరఖాస్తులు, అభ్యంతరాల వివరాలను వారానికి ఒకసారి రాజకీయ పార్టీలకు అందించాలన్నారు. ప్రక్రియ మొత్తాన్ని పారదర్శకంగా నమోదు చేయాలని సీఈఓ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో వివాదరహిత భూములన్నింటినీ ఏడాదిలోపుగా సర్వే చేసి రైతులకు పట్టాలిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మద్దిరాల మండలాల్లోని 15 గ్రామాల పరిధిలో 1061 మంది రైతులకు 1044 ఎకరాల పట్టాదారు పాస్ పుస్తకాలను రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, భూభారతి చట్టం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని, మొదటి విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. పట్టాలుంటేనే రైతులకు రైతు భరోసా, బీమా వంటి సంక్షేమ ఫలాలు అందుతాయని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ పనితీరులో స్పష్టమైన మార్పు రావాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, పార్టీలో వర్గపోరు నష్టం చేస్తుందని, క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పెన్షన్లు, రైతు భరోసా హామీలను తక్షణమే అమలు చేయాలని, వివాదాస్పద 22A నిబంధనను వెంటనే రద్దు చేయాలని కూడా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని

0: సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణానికి ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. వేద పండితులు ప్రజల అభిప్రాయాల ప్రకారం పనులు చేపడతామన్నారు. అలాగే గోదావరి పుష్కరాల కోసం నియోజకవర్గానికి 117 కోట్లు కేటాయించామని, మరో 40 కోట్ల రూపాయలు రోడ్లు ఘాట్ల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు. తెలంగాణ ఇన్ సర్వీస్ టీచర్లకు నిర్వహించే టీజీ టెట్ 2026 పరీక్షల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. సెప్టెంబర్ 8-9 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత విధానంలో 42 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. మొత్తం 24983 మంది ఉపాధ్యాయులు హాజరవుతున్నారు. సెప్టెంబర్ 8 పేపర్ 1, పేపర్ 2, 9 రెండో విడత పేపర్ 2 పరీక్షలుంటాయి. పూర్తి వివరాలకు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ను చూడవచ్చు. పాలిటెక్నిక్ ను ఇంజనీరింగ్ విద్యలోనే ఉంచాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాష్ట ప్రభుత్వాన్ని కోరారు. జీవో 97తో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్ పై వచ్చిన తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలపై సీబీఐ విచారణ లేదా కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ రాష్ట ప్రధాన అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఈరోజు హైదరాబాద్ లో మాట్లాడుతూ, రెహమత్ బేగ్ ను క్రమశిక్షణ రాహిత్యం కింద ఎంఐఎం పార్టీ నుంచి తొలగించడం మాత్రమే సరిపోదని, అది న్యాయం అనిపించుకోదని అన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మహిళలు మైనర్ల భద్రతను పణంగా పెట్టవద్దని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. బ్లాక్ మెయిలింగ్ ఆరోపణలు వస్తున్న వివాదాస్పద వీడియో మూలాలతో పాటు గతంలో నమోదైన పాక్సో కేసులను కూడా సమగ్రంగా విచారించాలన్నారు. ఎలాంటి రాజకీయం జోక్యం లేకుండా కాలపరిమితితో కూడిన పారదర్శక విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. తెలంగాణను ప్రపంచ స్థాయి గాల్ఫ్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఇందులో భాగంగా షామీర్పేట సమీపంలోని జవహర్ నగర్ లో 130 ఎకరాల్లోను, అలాగే కృష్ణానది తీరంలోని సోమశిలలో పీపీపీ విధానంలో అంతర్జాతీయ గాల్ఫ్ కోర్సులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గోల్కొండలో నిర్వహించిన 12వ తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ టోర్నీ మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్టంలో పర్యాటకం క్రీడల ప్రచారానికి దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సేవలు వినియోగించుకోనున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారం అయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశీ ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమాల పరంపరలో ఇది 137వ సంచిక. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో కూడా ప్రధానమంత్రి ప్రసంగం ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదాన్ని వినవచ్చు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను ఓటు బ్యాంకుగానే వాడుకుందని, మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా వారి సాధికారత కృషి చేస్తోందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. మహబూబ్ నగర్ మైనారిటీ మోర్చా సమావేశంలో మాట్లాడుతూ ఆయన కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.
1: నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అప్పీజ్మెంట్ ఫర్ నన్, జస్టిస్ ఫర్ ఆల్, ఎవరికి బుజ్జగింపు తనం లేదు, అందరినీ సమానంగా చూడాలనే ఆలోచనతో సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ సబ్ కా ప్రయాస్ ఈ సూత్రంతో ప్రభుత్వం నడుస్తుంది.
0: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ సెప్టెంబర్ 26-29 వరకు రాష్ట స్థాయి కబడ్డీ పోటీ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్ ఆకాశవాణి ప్రతినిధులతో మాట్లాడుతూ తెలియజేశారు.
2: 1358 మందితో ఈ క్రీడలు నడపడానికి కోసం జిల్లా కబడ్డీ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు ముందుకు వచ్చి రాష్ట స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వాహకుల్ని తీసుకున్నప్పుడు క్రీడలను ప్రోత్సహించే క్రమంలో క్రీడల్లో ప్రతిభ గల వారిని గుర్తించి జాతీయ స్థాయిలో ఆడే విధంగా ముందుకు వెళ్ళడం కోసం క్రీడల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి పోటీలు అత్యవసరం.
0: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా ఇవాళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మహిళా పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ జిల్లా డిఆర్డీఓ విజయలక్ష్మి సూచించారు. కలెక్టరేట్ లో మహిళా సంఘాల సమావేశంలో ఆమె మాట్లాడారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో వనపర్తి జిల్లా వీపనగండ్లకు చెందిన పుట్ట శ్వేత చిక్కుకోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మాన్సరోవర్ యాత్రకు వెళ్లిన ఆమె ఆచూకీ లభ్యం కావడం లేదని అధికారులు తెలియజేశారు. జీఎన్ఎస్ఎస్ రోవర్ విధానంతో ఖచ్చితమైన భూ రికార్డు లభిస్తాయని ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత తెలియజేశారు. దహేగాంలో జరుగుతున్న రీసర్వేను ఆమె పరిశీలించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జనగామ కలెక్టరేట్లో మేజర్ ధ్యాన్చంద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆయనకు నివాళులర్పించారు. భారీగా పన్ను బకాయిలున్న డిఫాల్టర్లపై ఆర్ఆర్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రేటర్ వరంగల్ బల్దియా కమిషనర్ టి వెంకన్న అధికారులను ఆదేశించారు. అర్హులెవరూ ఓటు హక్కు కోల్పోవద్దని, ఎస్ఐఆర్ నోటీసుల సమగ్ర పరిశీలనలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఈరోజు సూచించారు. మహబూబాబాద్ లో ఇన్ఛార్జ్ మంత్రి సమీక్ష ఉన్నందువల్ల ఎల్లుండి జనగామ జిల్లా స్థాయి ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సమయం 6:20. ఇప్పుడు సంస్కృతంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి ఢిల్లీ
4: ఆదౌ ముఖ్యవార్తాః. ప్రధానమంత్రిణః మోదినః మధ్య ఏషియా ప్రవాసః ప్రారబ్ధః. ఉజ్బెకిస్తాన్ కిర్గిజ్ దేశాభ్యాం సహ ద్విపక్షీయ వార్తాయాః రూపరేఖా చ సజ్జీకృతా. భారతం స్వసభ్యతాయాః సామర్థ్యస్య చ బలేన జగతి గౌరవస్థానం ప్రాప్నోతి ఇతి రాజ్నాథ్ సింహస్య వక్తవ్యం. నేపాలే హృదయ విదారక ప్లావే హతానాం సంఖ్యా 26.5% యావత్ అభవత్. భారతీయ దళేన ఆపత్ ఉద్ధార కార్యాణి చ తీవ్రీకృతాని. అమెరికీ రాష్ట్రపతినా డొనాల్డ్ ట్రంప్ ఇత్యనేన వెనెజ్వలా దేశేన సహ తైల సంధేహే మహతీ ఘోషణా విహితా. ఒడిషా రాజ్యే శని రవివాసరయోః అతివృష్టిపరా నారంగ వర్ణీయ సంచేతనా. అపి చ హాకీ నిపుణం మేజర్ ధ్యానచందం సంస్మృత్య దేశే అద్య క్రీడా దివస ఆయోజ్యతే. ప్రధానమంత్రిణా మోదినా మేజర్ ధ్యానచంద్ వర్యాయ శ్రద్ధాంజలి అర్పితా. క్రీడకానాం సమర్పణస్య చ భూరిశః ప్రశంసా కృతా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ప్రాతః ఉజ్బెకిస్తాన్ కిర్గిజ్ గణరాజ్యస్య చ చతుర్దివసీయ యాత్రాయై ప్రస్థితవాన్. శ్రీమోదినా ప్రస్థానాత్ ప్రాక్భణితం యత్ ఏతస్యాః యాత్రాయాః ఉభయోర్దేశయోర్మధ్యే భారతస్య రణనీతిక పరస్పరతా సంపృక్తతా చ దృఢయిష్యతే. ప్రధానమంత్రిణా ప్రోక్తం యత్ అసౌ ఉజ్బెకిస్తానీయ రాష్ట్రపతినా షఫ్కత్ మిర్జియోయేఫ్ వర్యేణ సాకం వ్యాపార నివేశ డిజిటల్ సంపర్క్ రక్ష్యా ఊర్జా క్షేత్రే సహయోగం వివర్ధయితుం చర్చాం విధాస్యతి. ఏతేన సహైవ వికసిత భారత దిశి అపి సంభాషణం భవిష్యతి. ఉజ్బెకిస్తానే భారతస్య రాజదూతేన స్మితా పంతేన ఆకాశవాణ్యా సహ విశిష్టే సాక్షాత్కార్య భణితం యత్ ఉజ్బెకిస్తానే ప్రాకృతిక సంసాధనానాం భండారో విద్యతే. తయా ప్రోక్తం యత్ ఉభయోః దేశయోః మధ్యె నివేశ మహత్వపూర్ణ ఖనిజ క్షేత్రాణాం హస్తాంతరణే చర్చా అపి సంభావ్యతే. రక్షామంత్రి రాజ్నాథ్ సింహః అద్య ఉక్తవాన్ యత్ భారతం కేవలం అర్థవ్యవస్థారూపేణ న అపితు స్వీయ సభ్యత సంస్కృతి సామర్థ్యేన ఆత్మవిశ్వాసేన చ వికసిత రాష్ట్రరూపేణ ఉదితమస్తి. లఖనౌ నగరె బాబాసాహెబ్ భీమరావ అంబేడ్కర్ విశ్వవిద్యాలయస్య ఏకాదశే దీక్షాంత సమారోహే భాషమాణః శ్రీసింహః ఉక్తవాన్ యత్ యదా భారతదేశః కిమపి వదతి తదా సంపూర్ణః విశ్వః శృణోతి. అసౌ భణితవాన్ యత్ నవభారతస్య మహాన్ పరివర్తనం ఇదమస్తి యత్ దేశః న కేవలం వైశ్విక నియమాన్ అనుసరతి అపి తు తేషాం నిర్మాణే అపి యోగదానం దదాతి. నేపాలదేశే జలపూర విభీషికాయాం మృతకానాం సంఖ్యా 26.5% ద్విసహస్రాధిక జనాశ్చ విలుప్తాః సూచ్యంతి. ఆరక్షిదళేన 33.2% శవాః చితవాన జనపదె అధిగతాః. పశ్చిమ నవలపారాసి క్షేత్రే 48.1% గోరఖాయాం 48 శవాః అధిగతాః. ఏతదతిరిచ్య బహుషు క్షేత్రేషు బహవః మృతావశేషాః సంప్రాప్తాః. హిమాలయ క్షేత్రే ప్రభావితేషు జనపదేషు సహాయోద్ధార కార్యాణి ద్రుతగత్యా ప్రచలంతి. విదేశ మంత్రాలయేన సూచితం యత్ 20+30 భారతీయ నాగరికాః సాంప్రతమపి విలుప్తాః. विदेश मन्त्रालयस्य प्रवक्त्रा रणधीर जायसवालेन नवदिल्ल्यां वार्ताहरैः सह संलपन् प्रोक्तवान् यत् भारतीय मूलस्य आहत्य शताधिकाः जनाः अधुना अपि सम्पर्कविहीनाः सन्ति। अत्रान्तरे नेपाल प्राधिकरणेन ऊनत्रिंशदुत्तर द्विशत अज्ञात शवाः अपि अधिगताः।

0: ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్పై జానపద సంగీత కార్యక్రమం. అదేవిధంగా రంగస్థలి కార్యక్రమంలో శ్రీరామరాజ్యం బుర్రకథ వినిపిస్తారు శ్రీ ఆర్ ప్రభాకర్ బృందం వారు.
3: విష్ణుం చతుర్భుజం

0: ఏ కొబ్బరి శిప్ప
1: ఆయన,
0: మనం ఇప్పుడు కథ ఏం చెప్తున్నాం రా?
2: మనం ఈరోజు శ్రీరామరాజ్యం యొక్క ప్రకటన చెప్తున్నాం.
0: వినుడు.

0: కొబ్బరి బండము
1: ఏంద్రా ఏనుగుతుండము
0: నాయన ఇంకా ఎలా ఉందిరా
2: మనం ఈరోజు
1: ఈరోజు
2: శ్రీరామ లక్ష్మణుని యొక్క బుర్రకథను నవరసావరితంగా శృతి లయలతో చెప్పు మునితిం సోదర ఇట్టి కథను వినేవారుగా చూసేవారుగా ఏ విధంగా వినాలంటే
0: ఏ విధంగా వినాలంటే నన్ను అడుగు చెప్తాను
1: ఏ విధంగా వినాలరా నాయన
0: కళ్ళు మూసుకొని పండ్లిగిలిచ్చి ఒరే నరాలు
1: మిగబట్టినాలరా అలా ఇంటి ఎలా అర్థమవుతుందిరా
0: మరి ఇంకా ఎలా వినాలి
1: శ్రద్ధగా భక్తితో వినాలి నాయన
2: శ్రీరామచంద్రమూర్తి తండ్రి మాటను ఆనందించి 14 సంవత్సరాలు వనవాసము చేసి
0: నాయన
2: రావణసురుణ్ణి సంహరించాడు
1: రావణ
2: సంహార తదనంతరం
1: సీతకు
2: అగ్నిపరీక్ష ప్రవేశపెట్టాడు
1: శ్రీరామచంద్రమూర్తి
0: నాయన
2: అగ్నికి ఆవుతి కాలేకుండా మా పతివ్రత శిరోమణిగా నిరూపించుకున్న
1: సీతామహాలక్ష్మి
2: సీతమ్మ యొక్క పాతివ్రత్యాన్ని మెచ్చుకున్నటువంటి
1: శ్రీరామచంద్రమూర్తి
2: నాయన సీతను
1: తీసుకుని
2: చిన్నగా అయోధ్యకు చేరుకున్నాడు సార్ ఇంకా అయోధ్య రాజ్యమాలకు మంచి శుభ సందర్భన నేను ఆ పట్టాభిషక్తుడై ఇక రాజ్య పరిపాలన చేస్తున్నాడు
1: మరి ఇలా చేస్తున్నాడు నాయన రాముడు
2: ఇక రాముని రాజ్యం రాముని పరిపాలనలో ప్రజలంతా ఏ విధంగా సుఖంగా జీవిస్తున్నారు
1: మరి

0: ఏంట్రా జిలేబీ
1: ఆయన, రాముని రాజ్యం ఎలా ఉందిరా?
0: రాముని రాజ్యం ఎలా ఉన్నదంటే నిజముగా ఆ స్వర్గమే భూమి దిగి తీర్చినట్లుగా భూమిని ఒక భూతాల స్వర్గం లాగా మార్చాడు రాముడు. అన్ని జాతుల వారికి, అన్ని వర్ణాల వారికి ఒకే భాగంలో జనరంజకంగా చక్కగా చల్లగా ప్రజలందరినైనా కంటికి రెప్పలా కాపాడుతున్నాడు ఆ శ్రీరామచంద్రమూర్తి. ఇక రాముని గురించి చెప్పాలంటే ధర్మములో కాని, అర్థములో కాని, కామములో కాని, మోక్షములో కాని, అంటే ధర్మార్థ కామ మోక్షం నుంచి వాడు పురాణ పురుషోత్తముడు రాముడు. అందుకే నాయన ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుతున్నారు రాముడు.
2: రాముని రాజ్యంలో ప్రజలకు అందరూ సమష్టి పరిపాలనతో జీవిస్తున్నారయ్యా. రాముని రాజ్యంలో ముఖ్యంగా విద్య,
1: విద్య,
2: వైద్యం, వైద్యం, నైనా వనరులు నిర్మించి రైతులకు గాని ప్రజలకు గాని అన్ని విధాలుగా కాపాడుతున్నాడయ్యా. రాముని రాజ్యంలో ప్రత్యేకమైన ఆయుర్వేదిక శాలలు ఏర్పాటు చేసి,
1: ఆయుర్వేదిక శాలలు ఏర్పాటు చేసి
2: ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారు. రాముని రాజ్యంలో రోగిస్తూ అంటూ లేరు, రోగాలను బారిన పడి ఎవరు చనిపోలేదయ్యా రాముని పరిపాలనలో. అంతేకాకుండా విద్య వివేకం అందిస్తుంది కనుక ప్రత్యేకమైన సాంస్కృతిక పాఠశాలలు ఏర్పాటు చేసి నేను విద్యను అందించాడయ్యా. రాముని రాజ్యంలో ప్రజలందరూ చదువుకున్న
1: వాళ్ళే.
2: అవునాయన చదువు రాని వారంటూ లేరు, అంతా సకల శాస్త్ర కోవిదులే, వేద వేద పారంగతులే. అయినప్పటికీ ఎవరికి విద్యామదం కించత మాత్రం లేదు రసోదర. రాముని పరిపాలన అంతా విద్యావంతులే, అంతా బుద్ధిమంతులే. అంతేకాకుండా నాయన ఇంకా రైతుకు ఎక్క ప్రాధాన్యత ఇచ్చా
0: రాముడు.
2: నాయన
1: ఏమి
2: ఇక ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్యనటువంటి వ్రతాలని చేబుని నాలుగు పాదాలను ధర్మాన్ని స్థాపితం చేసి జనరంజకముగా ప్రజలను కంటికి రెప్ప కాపాడుతూ పరిపాలిస్తున్నాడు
1: శ్రీరామచంద్రుడు.
2: ఇక శ్రీరామచంద్రమూర్తికి చెప్పాలంటే ఎంత వర్ణించినా తక్కువే
0: కదా.
2: నాయన ఒక్క ముక్కలో చెప్పాలంటే రాముని రాజ్యంలో, రాముని పరిపాలనలో పండగలకు పబ్బాలకు దాన ధర్మాలు చేద్దాం అంటే యాచించే యాచకులు లేదట సోదరా. ఎంత గొప్ప మాట
0: ఏంటి,
1: పండగలు చేస్తుంటే ఎవరైనా భిక్షగా లక్షగా లక్షుంటే ఆయన ఇప్పుడు దాన ధర్మాలు చేద్దామంటే ఆయన ఒక్కరు కూడా కనిపించలేదట రాముని రాజ్యంలో.
2: యాచకులు
1: యాచకులు కానీ ఇప్పుడు ఆయన బస్ స్టాండ్కి వెళ్తే చాలు, అమ్మా పైసే అమ్మ వయసే ఎగుతుంటారు.
2: ఇక భూమి ఏ స్వర్గంగా పరిపాలిస్తున్నాడయ్యా పాలతారు.

0: ఏంట్రా పువ్వులు
1: నాయన, మరి చాకలివాడలో ఏమి కూడా జరుగుతుందిరా?
2: చాకలివాడలో ఒక విచిత్రమంటి గొడవ.
3: రాముల పరిపాలనలో ప్రత్యేకమైనటువంటి గూఢాచారాలను
2: ఏర్పాటు చేసి
3: గూఢాచారాల ద్వారా ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకుని
1: రాముడు
3: తగిన వర్ణనలు సమకూరుస్తూ పరిపాలిస్తున్నాడు.
2: రాముడు
3: ఒకనాడు భద్రుడైనటువంటి గూఢాచారి ప్రజల యొక్క కష్ట సుఖాలను
1: తెలుసుకోగోరి
3: అయోధ్య లోపల మారు వేషం వేసుకుని
2: పట్టణం
3: రాత్రి పట్టణం అంతా
2: తిరుగుతూ
3: ఒక చాకలి పీటకు వచ్చాడు.
1: ఒక చాకలి వాడకు వచ్చాడు భద్రుడు.
3: అట్టి సమయం బురే
2: అక్కడ ఏం జరుగుతుంది?
3: ఆ చాకలి పీట ఒక విచిత్రమైన గొడవ జరుగుతుంది.
0: చాకలి తిప్పాడు నీది.

0: కావాలా ఎల్లి పోపిల్లి.
1: ఒరే కొబ్బరి బొండము
2: ఏంద్రా ఏనుగు తొండము
1: నాయన, ఇక సాకలి వాడలో ఒక విచిత్రమైన గొడవ ఇలా జరుగుతుందిరా.
2: సాకలిని తిప్పడు, బాగా మత్తు తాగి తాగిన మైకంలో ఉండి
1: తప్ప తాగి
2: తన భార్యనైనా గొడ్డును వదినట్టు వస్తున్నారా. సురిగాలితో మాట్లాడుచుండగా నా కళ్ళారా చూసా.
3: ఏమే
2: పరపురుషునితో పర్యాసమాడతావటే, నేనేమన్నా పిచ్చోందనుకున్నా ఎర్రేననుకున్నా. గా ఏడాది లంకలో పరపంచనున్న భార్యను తెచ్చుకుని ఏలు కొడుచుండగా ఎర్రే శ్రీరామచంద్రులాగా నన్ను కొడుచున్నావే అంటూ రాముని నిందిస్తూ నైనా తన భార్యను గొడ్డును వాదినట్టు వస్తున్నాడు.
1: విన్నావురా, సాగర్ తిప్పడు తన భార్యనే కొట్టింది కొట్టగా మరి రాముణ్ణి నిందిస్తూ కొట్టాడట.
2: పక్కనే భద్రుడు విన్నా పట పట పట పందుగురికి మన కంత్రి తీసాల చాకలి తిప్పిన యొక్క నైనా ఖడ్గంతో ముక్కలు ముక్కగా నరికి పారవే.
1: కానీ నరికాడా?
2: నరకలేదు.
1: ఓహో
2: ఎందుకని?
1: ఎందుకని?
2: నేనైతే నరుస్తు.
1: ఎందుకని తెలుసా? నేనైతే నరుస్తుంటి.
2: ఎందుకని?
1: ఎందుకనంటే డాక్టర్ ఆయన ఒక పిల్లవాడికి సూదిద్దామని సూ తీసిండు అనుకో, వాడు కింద మీద కొట్టుకున్న సూదిచ్చిందాకా వదిలిపెట్టాడు.
2: కంపల్సరీ ఇవ్వాల్సింది.
1: అలాంటిది ఏమన్నది కూడా
2: ఏ అరాత లేదు. ప్రభులు అనుమతి లేని
1: అనుమతి లేని
2: నైనా ప్రభులు అనుమతి లేని పిల్లలు ఏది చేయరా. అధికారం నాకు
1: లేదు.
2: ఈ విషయం ఆ శ్రీరామ చక్రవర్తికి చెప్పి చాకలి తిప్పనికి తగిన దండన శిక్ష విధించడం చూస్తానని నేను మౌనంగా దీనంగా ఇంటికి చేరుకున్నాడు.
1: ఆ భద్రుని గూఢాచారి ఇంటికి చేరుకున్నాడు.
2: ఉదయం శ్రీరామ చక్రవర్తి ప్రత్యేకమైన గూఢాచారులతో సభా కార్యక్రమాన్ని ఏర్పాటు
1: చేశాడు.
2: అది నిండు సభ. గూఢాచారుల వైపు చూసినటువంటి ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి గూఢాచార నా దేశంలో నా పరిపాలనలో నా ప్రజలందరూ సుఖంగా జీవిస్తున్నారు, లేకపోతే ఏమైనా కొరతలతో బాధపడుతున్నారా చెప్పండి అంటూ గర్జిస్తూ పలికాడయ్యా. రాముడు వచ్చిన వారందరూ సమాధానం చెప్పారు, కానీ మరి ఎవరు చెప్పలేదు నాయన. భద్రుని గూఢాచారి మౌనంగా దీనంగా కూర్చుని ఉన్నాడు. ఆ భద్రుని వైపు చూసినటువంటి రాముడు, ఏమిటయ్యా నీ మౌనానికి కారణం ఏమిటి? నీ సందేశం ఏందో సభాముఖంగా ఇప్పు చెప్పు.
3: ప్రభు శ్రీ రామచంద్రమూర్తి,
1: ఏమని
3: చెప్పంటావయ్యా?
1: ఏమి జరిగిందిరా?
3: ఎవడో చాకలవాడు తాగిన మైకంలో ఉండి తన భార్యను గొడ్డును వాదినట్టు వాదినదే కాకుండా ఏమిటి గా ప్రపంచం నా భార్యను తెచ్చుకొని వేణుకుంటున్నాడుగా వెళ్ళి శ్రీరామచంద్రమూర్తి లాగా నన్ను అనుకుంటున్నావే అంటూ ప్రభు నిన్ను నిందించాలంటే
2: ఈ విధంగా చెప్పగానే ఆ శ్రీరామచంద్రమూర్తి ఒక్కసారిగా కిన్నుడైపోయా. శ్రీరామచంద్రమూర్తి యొక్క మోముక్కలా వీణమైపోయాది.
3: చూడాలా వీణంగా అయిపోయాది రాముడిది.
2: ఆ తమ్ముడైనటువంటి లక్ష్మణుని పిలిపించుకొని
1: పిలిపించుకుని
2: సోదర లక్ష్మణ
3: సూర్యవంశముకు
4: చంద్రీ పోనీయ.

0: పువ్వులు
1: నాయన, మరిగా శ్రీరామచంద్రుడు మరి లక్ష్మణుడితో ఏమంటున్నాడు?
2: నాయన సోదర లక్ష్మణ,
1: ఏమి
2: మా సూర్యవంశానికి కరువిని వెరగనటువంటి అపవాదం వచ్చింది. ఎవరి వల్లనే కాదు, మీ వదిన సీత వల్ల వచ్చింది. తక్షణమే సీతను అడిగి లోపల విడిచి రాపోరా సోదరా అన్నాడయ్యా. అప్పుడు లక్ష్మణుడు, అయ్యయ్యో

0: అన్నా శ్రీరామచంద్రమూర్తి, నిన్ను శూలాలాకరపతేవు సీతామలక్ష్మి అడవి పాలు చేస్తే రఘువంశం నిర్వంశమైపోతుందన్నా అంటూ ఏడుస్తున్నా. కన్నీటి దారిలో పుట్టుబడి ఆ జాలవర్తు రాముని పాదపద్మాలు కడిగాడు ఆ యొక్క లక్ష్మణుడు. సదా లక్ష్మణ, మీ ఊరిలో ఎవరైనా రాజ్య పరిపాలన చేయండి, నేనే అడవికి వెళ్తా, లేదా అదే నీ ఖడ్గముతో నా శిరస్సును ఎక్కడి నుంచంటూ అమ్మునికి తలవంచాడు. చేయను లేక లక్ష్మణుడు ఖడ్గాని కింద పారవేసి సీతమ్మను అడవి పాలు చేయడానికి సంసిద్ధుడయ్యాడయ్యా
1: లక్ష్మణుడు.
0: ఇక రథం సంసిద్ధమయ్యి
1: రథం సంసిద్ధమైపోయాడు.
0: రథంలో కూర్చొని
1: రథంలో సీతామ లక్ష్మణుడు కూర్చొని ఉన్నారు. ఇక రథం మరి ఇలా పోతున్నారు నైనా మరి.

మీకు అందజేశారు. ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కంది దేశంలో రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. కంది పంట ప్రపంచవ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 882 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్ 0.32 మెట్రిక్ టన్నులు, టాంజానియా 0.16 మెట్రిక్ టన్నులు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్నులతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.15 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలు ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాల్చు గుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకు నేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వేరుబుడి పిల్లలో ఉండి వాతావరణంలో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు ఎర్రచెలక, నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి

ఇటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది ఒకటి అంటారు. వానాకాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7 నుండి 8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇక WRGE 93 ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంటకాలము 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7 నుండి 8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది పెసర మినుము సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:7 రేషియోలో విత్తుకోవాలి. అలాగే పచ్చితో కంది విత్తుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుసలో విత్తుకోవాలి. తర్వాత ఎరువులను ఏ విధంగా మనము ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదిన్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల DAP వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెండిమితాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫిర్ 300 మిల్లీలీటర్ ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్పీథైల్ 5% ఈసి 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్వి జాపాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక నీటి తడుల విషయానికి వస్తే వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు గాన అవకాశం ఉన్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తడులు ఇస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంట కోత విషయానికి వస్తే కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 ఈసి 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బూచిట్ శాసించకుండా కాపాడవచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోతానంతరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్ళుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి యంత్రంతో కానీ మనుషుల ద్వారా కానీ నూర్పిడి చేయవచ్చు. పశువులతో తొక్కించి ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయవచ్చు. మనుషుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టలేము గనక చెక్క బల్లలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్ల పొడుగు చిగుర్లు తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు, మారుకా మచ్చల పురుగు సకాలమును నివారించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్పు బోజల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ విధంగా వానాకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ మన శాస్త్రవేత్తలు ఈ వివరాలు మీకు అందించారు.

0: మరింత
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. ప్రసార వివరాలు వినే ముందు ఈ వాణిజ్య ప్రకటనలు విందాం.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

0: 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారం చేస్తున్న వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న వివరాలు తెలుసుకుందాం. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుత యాసంగి పంటల ఎంపిక యాజమాన్యంపై సూచనల గురించి ప్రొఫెసర్ జయశంకర్పల్లి వ్యవసాయ విశ్వవిద్యాలయం డాక్టర్ శేఖర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ సామశివరావు కన్రాతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 సినీ గీతాల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా ఇష్టమైన పాటలు కోరే కార్యక్రమం అభిరుచి వింటారు. 8:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 ఈనాటి మా నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ఇక రేపు ఉదయం ప్రసారం కానున్న వివరాలు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం మరియు క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధ కార్యక్రమంలో జ్వానేశ్వర్ గారిచే హితోక్తులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం వింటారు. ఇంకా ఇదే కార్యక్రమంలో 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అదేవిధంగా ఇదే కార్యక్రమంలో డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ హై హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం కూడా వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 బాలభారతి కార్యక్రమంలో రెయిన్బో స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హృదయం అనే తలుపులు తెరిచే రాగం హృదయ రాగాల కార్యక్రమం 1 గంట పాటు మిమ్మల్ని అలరిస్తుంది. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ సందేశం పంపించవలసిన మా నంబర్ 8462245066. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:55 మన్ కీ బాత్ గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం
1: నుంచి. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ చేరుకున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో 2 దేశాల మధ్య వ్యాపారం అనేక రెట్లు పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ద్వారా 2 దేశాలకు వ్యాపార అవకాశాలు మరింతగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. సుమారు 100 కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో ఉజ్బెకిస్తాన్కు చెందిన టాప్10 వ్యాపార భాగస్వాములలో భారత్ కూడా ఒకటిగా ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో ఈ మొత్తాన్ని రెట్టింపు చేయాలని 2 దేశాలు భావిస్తున్నాయి. భారత్ నుంచి ఎగుమతయ్యే ప్రధాన వస్తువుల్లో ఫార్మాసిటికల్ ఉత్పత్తులు, యాంత్రిక పరికరాలు, వాహనాల విడిభాగాలు, సేవలు, శీతలీకరించిన గేదె మాంసం, ఆప్టికల్ సాధన పరికరాలు, మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఉజ్బెకిస్తాన్ నుంచి భారతదేశం దిగుమతి చేసుకునే వాటిలో ప్రధానంగా పళ్ళు, కూరగాయల ఉత్పత్తులు, ఎరువులు, సారాలు మొదలైన ఉన్నాయి. ఆకాశవాణితో మాట్లాడుతూ ఉజ్బెకిస్తాన్ వాణిజ్య పరిశ్రమల మండలి చైర్మన్ సలహాదారు అలీ షార్పైకోఫ్ రాబోయే సంవత్సరాల్లో 2 దేశాలు తమ వ్యాపారాన్ని రెట్టింపు చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని, ఈ రంగాలు ప్రధానంగా ఆరోగ్యం, ఫార్మా, ఐటీ, వ్యవసాయానికి సంబంధించి ఉన్నాయని గుర్తించామని చెప్పారు. ఉజ్బెకిస్తాన్లోని భారత రాయబారి స్మితా పంత్ ఆకాశవాణికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ 2 దేశాలు కనెక్టివిటీ సమస్యపై కూడా చర్చిస్తాయని చెప్పారు. భారత్ కేవలం ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మాత్రమే కాకుండా తన నాగరికత, వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసం ఉన్న దేశంగా ఆవిర్భవించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లక్నోలోని బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం 11వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈనాడు భారత్ మాట్లాడుతుంటే ప్రపంచం ఆలకిస్తోందని, నవ భారతదేశంలో జరిగిన అతిపెద్ద మార్పు దేశం ఇకపై కేవలం ప్రపంచ షరతులు అనుసరించడం లేదని, నిబంధనలు రూపొందించడంలో కూడా తన వంతు పాత్ర పోషిస్తోందని రక్షణ మంత్రి అన్నారు. కేవలం డిగ్రీలు పెంచడమే కాకుండా దేశ నిర్మాణమే విశ్వవిద్యాలయాల ప్రధాన ధ్యేయంగా ఉండాలని రక్షణ మంత్రి చెప్పారు. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ఆదర్శాలకు కట్టుబడి దేశ నిర్మాణంపై మక్కువ ఉన్న యువతను విద్యా సంస్థలు తీర్చిదిద్దాలని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. గత 12 నెలల్లో భారతదేశంలో విద్య నాణ్యత, అందుబాటు, అందరికీ విజయవంత అంశాల్లో మెరుగుదల కనిపిస్తోందని కూడా రక్షణ మంత్రి చెప్పారు.
2: రిసర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ పహలేకే కంపారిజన్ మే దో గుణా హో గయా. 34 ఇయర్స్ మే పహలీ బార్ హమ్నే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ బనాయి హై. శిక్షా కే క్షేత్ర మే హుయే బదలావో ఔర్ అచ్చీ పాలసీస్ కా యే పరిణామ్ హై కి ఆజ్ దేశ్ కే నౌజవాన్ స్టార్టప్స్ ఖడే కర్ రహే, యూనికార్న్ కంపనియాన్ బనా రహే. 2015 మే హమ్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ మే 81వే స్థాన్ పర్ థే. హమ్నే అబ్ 38వే స్థాన్ పర్ అప్ని పహుంచ్ హాసిల్ కర్ లీ హై.
1: పరిశోధన అభివృద్ది రంగంలో వ్యయం రెట్టింపైందని, 34 ఏళ్ల తర్వాత నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేశామని కూడా రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో జరిగిన ఒక ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. భారత్ సాధిస్తున్న విస్తృత వృద్ధి, సంస్కరణలు ఊపందుకున్న తీరు, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులకు లభిస్తున్న విస్తృత అవకాశాల గురించి ఆమె సమావేశంలో వివరించారు. భారత్ తయారీ రంగం దేశం కోసం, ప్రపంచం కోసం మాన్యుఫ్యాక్చర్ అనే నినాదం ఈ సమావేశంలో ప్రధానంగా నిలిచింది. తయారీ రంగం కృత్రిమ మేధస్సు, డిజిటల్ టెక్నాలజీ, ఆర్థిక సేవలు, మౌలిక వసతులు, ఫుడ్ ప్రాసెసింగ్, రక్షణ రంగం, అధునాతన సాంకేతికతలు వంటి వివిధ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరిగాయి. ఈ ఏడాది జులై నాటికి పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద 115 లక్షల హెక్టర్లకు పైగా సాగు భూమిని మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలియజేసింది. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పొలం స్థాయిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం జనవరి 2006లో సూక్ష్మ సేద్యం కోసం కేంద్ర ఆధ్వర్యంలో అమలయ్యే పథకంగా ప్రారంభమైంది. 2015-16 నుంచి 2021-22 వరకు దీన్ని అధికారికంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్ గా మార్చి ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో ప్రధాన భాగంగా అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద సూక్ష్మ సేద్య వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడానికి లబ్దిదారులకు గరిష్టంగా 5 హెక్టర్ల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. చిన్న సన్నకారు రైతులకు 55%, ఇతర రైతులకు 45% ఆర్థిక సాయం ఉంటుంది. గత 3 ఏళ్లలో 8,123 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర సహాయాన్ని ఈ పథకం కింద విడుదల చేశారు. పంటల ఉత్పాదకతను పెంచడానికి, రైతుల ఆదాయాన్ని వృద్ధి చేయడానికి ఈ పథకం ఖచ్చితమైన నీటి నిర్వహణను ప్రోత్సహిస్తోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో బుధవారం నాడు సంభవించిన ఆకస్మిక వరదల తర్వాత ఇంతవరకు 88 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియాలో ఈ విషయం తెలియజేస్తూ 287 మంది భారతీయ పౌరులు ఆచూకీ లేకుండా పోయారని చెప్పారు. ఇతర జాతీయతలు కలిగి ఉన్న సుమారు 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా గల్లంతైనట్లు ఆయన చెప్పారు. రసువాలోని ఒక జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి 4 భారతీయ పౌరులను ఈ రోజు రక్షించినట్లు జైస్వాల్ వెల్లడించారు. ఈ రోజు చైనా నుంచి 120 మంది భారతీయ పౌరులు నేపాల్లోకి ప్రవేశించినట్లు కూడా ఆయన తెలియజేశారు. మృతదేహాలను గుర్తించేందుకు డిఎన్ఏ నమూనాల విశ్లేషణలో సహాయం చేసేందుకు భారత్ నుంచి 6 ఫోరెన్సిక్ నిపుణుల బృందాలు ఈ రోజు ఖాట్మండు చేరుకుంటాయి. టన్నెల్ రెస్క్యూ రికాగ్నిజెన్స్ కోసం ప్రత్యేక సాంకేతిక బృందం నిన్న ఖాట్మండు చేరుకుని ప్రభావిత ప్రాంతాల్లో సొరంగాల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు పని ప్రారంభించింది. వారి సిఫారసులు, సూచనల ఆధారంగా పరికరాలతో కూడిన ప్రత్యేక టన్నెల్ రెస్క్యూ బృందం భారత్ నుంచి ఈ రోజు నేపాల్ చేరుకుంటోందని చెప్పారు. లక్నోలో విలేకరులతో మాట్లాడుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, నేపాల్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని చెప్పారు. నేపాల్కు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్దంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం, భారీ విధ్వంసం జరగడం పట్ల భారత ప్రభుత్వం చూపిన స్పందన, అందించిన సహాయంపై నేపాల్ అధ్యకుడు రామచంద్ర పోదల్ ఈరోజు రాష్టపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 616కు చేరింది. వందలాది మంది ఇంకా ఆచూకీ లేకుండా ఉన్నారు. బోటేకోషి నదిలో సంభవించిన వరదల కారణంగా దక్షిణ చిత్రవన్ జిల్లాలో లభ్యమైన ఎలాంటి గుర్తింపు తెలియని, ఎవరూ క్లెయిమ్ చేయని 229 మృతదేహాలను ఖననం చేయాలని నేపాల్ అధికారులు నిర్ణయించారు. మృతదేహాలు పాడైపోతుండడం, అలాగే ఇన్ఫెక్షన్ ముప్పుందనే ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం గర్వించదగిన గొప్ప క్రీడాకారులు ఒకరైన మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. భారత్ గొప్ప క్రీడా వారసత్వాన్ని కీర్తిస్తూ క్రీడలను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసుకునేలాగా ఈ దినోత్సవం ప్రోత్సహిస్తుంది. నివాళి, ఆట, కదలిక అనే నినాదాలతో 2026 జాతీయ క్రీడా దినోత్సవాన్ని 3 రోజుల పాటు దేశవ్యాప్త ప్రచార కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏక్ ఘంటా ఖేల్ కే మైదాన్ మే అనే పిలుపుతో ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ ప్రచారంలో భాగంగా క్రికెట్ మ్యాచ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, ఫిట్గా ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ వారానికి కనీసం 1 గంట పాటు ఆటల మైదానంలో గడపాలని పిలుపునిచ్చారు. సమృద్ది గల దేశాన్ని నిర్మించడానికి ఆరోగ్యకరమైన యువత సమాజం అత్యంత ఆవశ్యకమని మన్సుఖ్ మాండవ్య చెప్పారు.
3: आज नेशनल स्पोर्ट्स डे के अवसर पर सारे देश में फिट इंडिया मूवमेंट को आगे बढ़ाने के लिए 1 घंटे खेल के मैदान में कार्यक्रम दिया है. आज सुबह से मुझे सूचना मिल रही है, लाखों की संख्या हर गली में मैदान में देश के युवा 1 घंटे के लिए खेलने के लिए आए हैं. मुझे खुशी है, मोदी जी के नेतृत्व में देश बदल रहा.
1: వస్త్ర పరిశోధన సంఘాల సమన్వయ కమిటీ 2 సమావేశం ఇవాళ న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి వస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం షమీరావు అధ్యక్షత వహించినట్లు టెక్స్టైల్ మినిస్ట్రీ సోషల్ మీడియా పోస్టులో తెలియజేసింది. వస్త్ర పరిశోధన వ్యవస్థకు సంబంధించిన కీలక విషయాలు చర్చించేందుకు, సంఘాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఒక వేదికపైకి సభ్యులను తీసుకువచ్చింది. విశేషాలు మరొకసారి. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ చేరుకున్నారు. భారత్ తన నాగరిక వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఇప్పటి వరకు 88 మంది భారతీయ పౌరులను వరద ప్రాంతాల నుంచి రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈరోజు మేజర్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 12:15 కావస్తుంది. ఇప్పుడు కిసాన్ వాణి ఉంది.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కిసానవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కిసానవాణి కార్యక్రమంలో ప్రస్తుతం వచ్చే ఏసంగి పంటల ఎంపిక యాజమాన్యంపై సూచనలు అందించడానికి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ సహాయ ఆచార్యులు డాక్టర్ శేఖర్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ శేఖర్ గారు నమస్కారం అండి.
7: నమస్కారం.
6: ఏసంగిలో ప్రధాన అపరాలు ఏమున్నాయి?
7: ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో చూసినట్లయితే, ఏదైతే వానాకాలం సాగు తదనంతరం చేపట్టాల్సినటువంటి యాసంగి పంటల్లో ప్రధానంగా పప్పు దినుసుల్లో చూసినట్లయితే, తెలంగాణలో గత యాసంగి సీజన్లో గమనించినట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో శనగ పంట, తదనంతరం పెసర, మినుము, బొబ్బెర, అలాగే కొద్దిపాటి విస్తీర్ణంలో యాసంగి కంది కూడా సాగైంది. ప్రస్తుతం వానాకాలంలో కొంత తక్కువ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో నమోదైనవి. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా కొంత యాసంగికి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే, ప్రధానంగా శనగ మరియు పెసర, మినుము అనేవి అపరాలలో చాలా ముఖ్యమైనటువంటి పంటలు. ఇవి తెలంగాణలో వచ్చే సీజన్లో కూడా ఎక్కువ విస్తీర్ణంలో ఈ వానాకాలంలో సాగు చేసినటువంటి పంటల అనంతరం కొంత తేమ అందుబాటులో ఉన్నట్లయితే, చాలా తక్కువ నీటి వనరున్నా కూడా ఇటువంటి అపరాలను సాగు చేసుకోవడానికి చాలా అనుకూలమైనవి.
6: యాసంగిలో అపరాలు విత్తుకునే అనుకూలమైన సమయం ఏది?
7: ప్రధానంగా వానాకాలం పంటలు కోసిన తర్వాత సాధ్యమైనంత వరకు మనకు ఆ అవశేష తేమపై కూడా సాగు చేసుకునేటువంటి అపరాలు ఉన్నాయి కాబట్టి, రైతులు వాటి యొక్క నీటి లభ్యత మరియు అవశేష తేమపై సాగు చేసుకోగలిగినట్లయితే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 31 వరకు మనకు యాసంగి అపరాలు సాగు చేసుకోవడానికి, అలాగే విత్తనాలు విత్తుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా పరిగణించబడి మనము రైతులకి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సీజన్లో కొంత అవశేష తేమపై సాగు చేసేటువంటి రైతులు వానాకాలం సాగు అనంతరం కొంత కోత అనేది అక్టోబర్ వరకు జరిగినా కూడా సిఫారసు చేసినటువంటి రకాలు అక్టోబర్ తర్వాత అవశేష తేమపై సాగు చేసుకున్నట్లయితే కొంత నవంబర్ వరకు కూడా వేసుకునేటువంటి కొన్ని రకాలను సూచించబడుతుంది. కాబట్టి రైతులు వారి యొక్క నీటి లభ్యత, అలాగే నల్లరేగడి భూములు అయితే నీటి లభ్యత అవశేష తేమపై సాగు చేసుకున్నట్లయితే వీలైనంత వరకు కొంత ఆలస్యంగా అయినా కూడా, ఎందుకంటే వానాకాలం పంట కోత ఆలస్యమైతే యాసంగికి సంబంధించిన కొన్ని రకాలైనటువంటి ఎంపిక చేసేటువంటి రకాలను నవంబర్ వరకు కూడా విత్తుకునేటువంటి అవకాశం ఉంది.
6: అపరాల సాగుకు ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయి?
7: ముఖ్యంగా అపరాల సాగుకు ఈ నీరు నిల్వ లేనటువంటి, చౌడు లేనటువంటి భూములు అనుకూలంగా ఉంటాయి. అవి తేలికపాటి ఎర్రచెలక నేలలైతేనేమి, అలాగే బరువైనటువంటి నల్లరేగడి నేలలైతేనేమి, ఈ నేలల్లో ఏదైతే నీటి లభ్యత ఉండి అలాగే చౌడు లేనటువంటి, నీరు నిల్వ ఉండకుండా ఉండేటువంటి నేలలు ఈ అపరాలకు సాగుకు చాలా అనుకూలమైనవి. ప్రధానంగా ఏదైతే వరి సాగు అనంతరం కొన్ని ప్రాంతాల్లో ఈ నీరు నిల్వ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది, అటువంటి పరిస్థితుల్లో అపరాల సాగుకు అంత అనుకూలంగా ఉండవు. కాబట్టి రైతులు తదనంతరం కూడా నీరు నిల్వ ఉండేటువంటి భూముల్లో అపరాలు కాకుండా వారికి అనుకూలమైనటువంటి పంటలు మార్కెట్ సౌలభ్యం రీత్యా వారు ఎంచుకునే అవకాశం ఉంది. ప్రధానంగా అపరాల్లో నీరు నిల్వ ఉండకుండా, అలాగే చౌడు నేలలు లేనివి చూసి వారు విత్తుకునేటువంటి సౌలభ్యం కొరకు వారు చూసుకోవాలి. ప్రధానంగా ఇటువంటి నేలలు ఉన్నట్లయితే వాటిని అపరాల సాగుకు అనుకూలం కాదు.
6: ఇప్పుడు ఏసంగిలో పంట మార్పిడిలో అపరాల ప్రాముఖ్యత ఎలా ఉంటుంది?
7: ముఖ్యంగా గత యాసంగి నీ అనుభవాలను గమనించి ఇప్పుడు వచ్చేటువంటి యాసంగి కాలంలో కూడా పప్పుదినుసులకి అపరాల పేరుతో పిలువబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి పప్పుదినుసుల్లో కూడా మనకు డిమాండ్ ఎక్కువగా ఉంది. చాలా వరకు మనకు అవసరం రీత్యా వివిధ రాష్ట్రాల నుంచి మనము ఇక్కడ మార్కెటింగ్ చేస్తా ఉన్నారు. కాబట్టి రైతులు ఇక్కడ ఉండేటువంటి సాగు చేసేటువంటి రైతులు ఈ అపరాల్లో ప్రధానంగా వివిధ పంటల్లో కూడా గత క్యాబినెట్ మీటింగ్ లో కూడా కేంద్ర ప్రభుత్వము మినిమం సపోర్ట్ ప్రైజ్ అనే రీత్యా కొన్ని పంటలకి అపరాలలో ఈ మద్దతు ధర పెరిగింది. కొన్ని పంటల్లో చూసినట్లయితే ముఖ్యంగా పెసర, మినుము అలాగే శనగ వీటికి సంబంధించి కొంత ఎక్కువ మొత్తంలో కూడా మనకి ఈ మద్దతు ధర అనేది కొంత వరకు పెరిగింది. దాన్ని గమనించి వారికి ఉండేటువంటి మార్కెటింగ్ సదుపాయాన్ని అనుసరించి మనకు అపరాలు సాగు చేసుకున్నట్లయితే తక్కువ పెట్టుబడితో రైతులు నికరాదాయం పెంచుకునేటువంటి సౌలభ్యం కూడా ఉంది. కాబట్టి వచ్చే యాసంగి సీజన్ లో కూడా ఈ పప్పు దినుసులో ప్రాముఖ్యత అలాగే డిమాండ్ కూడా ఇంత గత సంవత్సరాల మాదిరిగానే ఉంటుందని తెలియజేస్తూ వాటికి మంచి మార్కెటింగ్ సౌలభ్యం ఉన్న ప్రాంతాల్లో కూడా రైతులు ఈ అపరాలు సాగు చేయాల్సిందిగా సూచించడం జరుగుతుంది.
8: రైతులకు ఎక్కువగా ఉపయోగమైంది, ప్రధానమైంది మద్దతు ధర అపరాల్లో ఎలా ఉంటుంది?
7: మద్దతు ధరలో ముఖ్యంగా చూసినట్లయితే ప్రతి సంవత్సరము వానాకాలం పంటలకు అలాగే యాసంగి పంటలకు కేంద్ర ప్రభుత్వము ఏదైతే క్యాబినెట్ మీటింగ్ లో అప్రూవ్ చేయబడి సీజన్ కి ముందుగానే వాటి యొక్క మద్దతు ధరలను వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేస్తుంది. అలాగే ఈ రాబోయేటువంటి యాసంగి సీజన్ లో కూడా రైతులు ఈ మద్దతు ధరలను వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకొని ఉన్నారని భావిస్తూ ముఖ్యంగా ఈ పప్పు దినుసులు అయితేనేమి అలాగే నూనె గింజ పంటల్లోకి మద్దతు ధర పెంచినట్లుగా రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ మద్దతు ధర పెరిగినటువంటి పప్పు దినుసులు అలాగే నూనె గింజ పంటలను సాగుకు ఈ ప్రస్తుత యాసంగి కాలం కూడా చాలా అనుకూలమైనది. ఈ రకంగా మనకు ప్రతి సంవత్సరము కూడా వానాకాలం పంటలకు యాసంగి పంటలకి ఈ మద్దతు ధర అనేది కేంద్ర ప్రభుత్వం రివైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాటిని అనుసరించి రైతులు కూడా సాగుకు ముందుకు వస్తున్నారు. ఈ యాసంగి సీజన్ లో కూడా పప్పు దినుసులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు కూడా ఎక్కువ మొత్తంలో ఈ పప్పు దినుసులను సాగు చేసినట్లయితే వాళ్ళ నికరాదాయం ఖచ్చితంగా పెరిగే అవకాశం కూడా ఉంది.

0: తెలంగాణలో విస్తీర్ణ పరంగా అపరాల సాగు ఎలా ఉంటుంది?
1: ప్రధానంగా తెలంగాణలో చూసినట్లయితే వరి ప్రధానమైనటువంటి పంట. ఎక్కువ విస్తీర్ణంలో ఈ వానాకాలంలో కూడా చూసినట్లయితే వానాకాలంలో విస్తీర్ణ పరంగా ప్రధానంగా వరి ఎక్కువ మొత్తంలో సాగైంది. అలాగే తదనంతరం ప్రతి కూడా ఎక్కువ మొత్తంలో విత్తనం విత్తినప్పుడు మనం గమనించినటువంటి రిపోర్ట్స్ ప్రకారం కూడా చూసినట్లయితే రెండో పంటగా అత్యధిక విస్తీర్ణంలో సాగైన పంట ప్రత్తి. కాబట్టి ఈ రెండు పంటలలోనూ వానాకాలం సాగు చేసిన తదనంతరం యాసంగిలో కూడా అపరాలను సాగు చేసుకున్నటువంటి సౌలభ్యం ఉంటుంది. అలాగే వానాకాలంలో వరికి ప్రత్యామ్నాయంగా కూడా ఈ అపరాలు సాగు చేసుకున్నట్లయితే రైతులకు లాభదాయకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి యాసంగిలో వానాకాలం చేసినటువంటి సాగైనటువంటి పంటలలో తదనంతరం కూడా అపరాలు ఎంపిక చేసుకున్నట్లయితే కొంత రైతులకు ఉపయోగంగా ఉండే అవకాశం ఉంది.
2: డాక్టర్ శేఖర్ గారు, అపరాల్లో నూతన రకాలు ఏమైనా ఉన్నాయా? వాటి వివరాలు రైతులకు తెలియజేయండి.
1: ముఖ్యంగా అపరాలలో పరిశోధనల ద్వారా రైతుల యొక్క అనుభవాలను తీసుకొని వివిధ రకాలైనటువంటి అపరాలు సాగులో ఉన్నాయి. వాటిలో కూడా ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విడుదల కాబడినటువంటి మేలైనటువంటి రకాలు వివిధ పంటల్లో కూడా రూపొందించడం జరిగింది. మరియు ఆ రకాలలో ప్రధానంగా చూసినట్లయితే పెసర, మినుము, కంది ఈ మూడు పంటల్లో కూడా ఎక్కువ ప్రాముఖ్యత పొందినటువంటి రకాలు. దాంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఈ కాలానికి కూడా రైతులకు ఉపయోగంగా ఉండేటువంటి రకాలను గమనించినట్లయితే పెసరలో ఈ యాదాద్రి అనే రకము ఎక్కువ విస్తీర్ణంలో కూడా సాగవుతున్నట్టుగా సమాచారం ఉంది. ఎందుకంటే ఇది యాంత్రీకరణలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది, యంత్రాలతో కోసేటువంటి సౌలభ్యం ఉన్నది. అలాగే మినుము పంటల్లో గమనించినట్లయితే మధుర రకాలు ముఖ్యంగా MBG 1070 అనే రకం కూడా ఈ సీజన్ లో రైతులు ఎంపిక చేసుకున్నట్లయితే దిగుబడి పెంచుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే గత సంవత్సరాలలో రైతుల అనుభవాలను గమనించినట్లయితే ముఖ్యంగా యాసంగిలో కూడా కంది సాగు చేయడానికి రైతులు మొగ్గు చూపుతా ఉన్నారు. దానికి వివిధ కారణాలను ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మార్కెట్ డిమాండ్ రీత్యా అలాగే రైతులకు మార్కెట్లో లభించే ధర అనుసరించి రైతులు కూడా యాసంగి కందిని సాగు చేయడానికి మొగ్గు చూపుతా ఉన్నారు. దానికి కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విడుదల కాబడినటువంటి మేలైనటువంటి కంది రకాలు కూడా ఉన్నాయి. వాటిని ప్రధానంగా వరంగల్ పరిశోధన కేంద్రం నుంచి విడుదల కాబడినటువంటి రకాలు, అలాగే తాండూరు పరిశోధన కేంద్రం నుంచి విడుదలైనటువంటి మేలైనటువంటి నూతన రకాలను ఎంపిక చేసుకుని సాగు చేసుకున్నట్లయితే యాసంగిలో కూడా మంచి దిగుబడులు తీసుకున్నటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది.
2: యాంత్రీకరణకు అనుకూల రకాలంటే ఏంటవి? వాటి లక్షణాలు తెలియజేయండి.
1: ప్రధానంగా ఏ సీజన్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ప్రధానమైన సమస్య కూలీల కొరత. ఈ కూలీలు సకాలంలో దొరకకపోవడము, అలాగే ఏదైతే కూలీలకు ఇచ్చేటువంటి రేట్ వేజెస్ అని అంటారు అవి కూడా పెరగడము, అలాగే సకాలంలో వారు అందుబాటులో లేకుండా ఉండడం గమనిస్తున్నాం. ముఖ్యంగా వరి సాగు చేసేటువంటి ప్రాంతాల్లో సకాలంలో నాట్లు వేయలేని పరిస్థితిలో ఉండి అలాగే కూలీలు దొరకక ఇబ్బంది పడినటువంటి రైతాంగాన్ని మనం గమనిస్తా ఉన్నాం. అయితే ఈ అపరాల సాగులో కూడా అటువంటి పరిస్థితి గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఉండేది. ముఖ్యంగా కోత సమయము మరియు కోత అనంతరం చేయాల్సిన అటువంటి పనులకు ఎక్కువ మొత్తంలో కూలీలు అవసరమయ్యేటువంటి పరిస్థితి ఉండింది. కానీ గత 3-4 సంవత్సరాల నుంచి రైతాంగం యొక్క అనుభవాలను మనం గమనించినట్లయితే ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విడుదల కాబడినటువంటి నూతన రకాల యొక్క లక్షణాలను కూడా గమనించినట్లయితే వాటిని కోతకు మిషన్ల ద్వారా అంటే యాంత్రీకరణకు అనుకూలమైనటువంటి రకాలను కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి రూపొందించి వాటిని రైతాంగానికి అందించడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో చూసుకున్నట్లయితే ఈ పెసరలో రకాలు అవి వాటిలో ప్రధానంగా ఉండేటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా రిలీజ్ కాబడినటువంటి రకాలను మనకు ఈ కోత యంత్రాల ద్వారా ఏదైతే వరికి వాడేటువంటి కోత యంత్రాలనే ఈ అపరాలలో ముఖ్యంగా పెసర లాంటి పంటల్ని కూడా మిషన్లతో కోసేటువంటి సౌలభ్యం ఉన్నటువంటి రకాలున్నాయి. ప్రధానంగా దాంట్లో గమనించినట్లయితే ఈ యాదాద్రి అనే రకం కూడా ఎక్కువ మొత్తంలో రైతులు మొగ్గు చూపుతా ఉన్నారు సాగుకి. కాబట్టి ఆ రకాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే దాంట్లో పూత కాత అనేది పైకి ఎక్కువగా ఉంటుంది నేలకు అంటకుండా. అటువంటి రకాలను మనం ఎంపిక చేసుకున్నట్లయితే వరిలో వాడేటువంటి ఈ కోత యంత్రాలను ఇటువంటి పప్పు దినుసుల్లో కూడా మనం వాడి వాటిని ఎటువంటి కూలీలను మనం తీసుకోని అవసరం లేదు. ఆ కూలీలకు బదులుగా కేవలం యంత్రాల ద్వారానే మనం కోత కోసేటువంటి సౌలభ్యం ఉంది కాబట్టి ఇటువంటి రకాలు యాంత్రీకరణకు అందుబాటులో ఉండేటువంటి రకాల ద్వారా సాగు చేసినట్లయితే మనకు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది.
2: అపరాల్లో విత్తన శుద్ధి యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
1: ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. రైతుల స్థాయిలో కూడా చాలా సంవత్సరాల నుంచి శాస్త్రవేత్తలైనా వ్యవసాయాధికారులైనా కూడా ఈ విత్తన శుద్ధి గురించి చాలా వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రధానంగా భూమిలో ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి తెగుళ్ళు, అలాగే కొన్ని ప్రాంతాల్లో సహజంగా నేలల్లో విస్తరించినటువంటి తెగుళ్ళు, ముఖ్యంగా ఎండు తెగుళ్ళు లాంటి సమస్యలు ఉన్నప్పుడు ప్రధానంగా మనకు కొన్ని రకాలైనటువంటి తెగుళ్ళను నివారించేటువంటి కల్చర్స్, ముఖ్యంగా ఈ ల్యాబ్స్ ద్వారా అందించేటువంటి ట్రైకోడర్మా గాని సూడోమోనాస్ లాంటివంటి వాటిని వాడుకున్నట్లయితే వాటిని మనం నేలలో సహజంగా ఉండేటువంటి తెగుళ్లను కూడా కొంతవరకు నివారించేటువంటి అవకాశం ఉంది. తదనంతరం నేల తయారీ తర్వాత ఎంపిక చేసినటువంటి రకాలు, ముఖ్యంగా ఈ రకాలను కూడా చీడపీడలను తట్టుకునేటువంటి రకాలు కూడా ఎంపిక చేసుకున్నట్లయితే మనకు పైపాటుగా వాడేటువంటి కీటక నాశనులు కానీ శిలీంద్ర నాశనులు కానీ వాడకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎంపిక చేసేటువంటి విత్తనాలు కూడా చీడపీడలను తట్టుకునేటువంటి రకాలు మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని మాత్రమే ఎంపిక చేసుకొని ఒకవేళ వాటిలో కూడా మనకు ఈ చీడపీడలను నివారించడానికి మొదటి దశగా వచ్చేటువంటి చీడపీడలను నివారించడానికి ఈ విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైన అంశం. దానికి దగ్గరలో ఉన్నటువంటి మీరు తెగుళ్ళు నివారించేటువంటి విత్తన శుద్ధి, ముఖ్యంగా క్యాప్టాన్ అనేటువంటి పొడి మందుని మనము విత్తన శుద్ధికి వాడుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ చీడపీడల నివారణకు మొదటి దశగా వాడేటువంటి అంటే చిగురించిన తర్వాత వాడేటువంటి కొన్ని తేలిక పాటి చాలా తక్కువ ఖర్చుతో ఉండేటువంటి కీటకనాశనులు కూడా మనకు సిఫార్సు చేయడం జరిగింది. కాబట్టి విత్తన శుద్ధి ఏదైతే చేసుకుంటామో విత్తనాన్ని మనం శుద్ధి చేసుకున్న తర్వాత దాదాపుగా 20-30 రోజుల వరకు ఎటువంటి తెగుళ్లు రాకుండా ఉండేటువంటి మనకు అవకాశం ఉంది. కాబట్టి రైతులు కంపల్సరీగా ముఖ్యంగా ఈ విత్తన శుద్ధి అనేది చేపట్టాల్సిందిగా మరొకసారి తెలియజేస్తున్నాము. దీనివల్ల మొదటి దశగా మనం వాడేటువంటి శిలీంద్ర నాశనులు కానీ అలాగే కీటక నాశనులు కానీ ఎటువంటివి పైపాటుగా వాడకుండా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి విత్తన శుద్ధి ఖచ్చితంగా రైతాంగం వాళ్ళు చేయాల్సినటువంటి ముఖ్యమైన పనుల్లో ఈ అపరాల్లో కూడా విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైన అంశం.

0: డాక్టర్ శేఖర్ గారు, ఇప్పుడు ఈ అపరాల్లో రైజోబియం ప్రాముఖ్యత ఏమిటంటారు?
1: ముఖ్యంగా ఈ అపరాలలో సహజంగా మన నీళ్ళల్లో గమనించినట్లయితే ఈ నత్రజని స్థిరీకరణ అనే ఒక రకమైన చర్య ఉంటుంది. ముఖ్యంగా నీళ్ళలో జరిగేటువంటి ఈ చర్యల్లో ముఖ్యంగా ఈ నత్రజని స్థిరీకరించే బ్యాక్టీరియా, ఇది సహజంగా పప్పు దినుసుల్లో ఉండేటువంటి లక్షణము. అది మనం ఎంపిక చేసుకున్నటువంటి ఎటువంటి అపరాలైనా కూడా, ముఖ్యంగా పెసర, మినుము, కంది, శనగ లాంటి పంటల్లో సహజంగా నత్రజని స్థిరీకరణ అనేది జరుగుతుంది. కానీ మనము విత్తనానికి కూడా ఈ పంటను బట్టి వాటి యొక్క పంటల్లో కూడా వివిధ రకాలైనటువంటి ఒక నత్రజని స్థిరీకరించేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. అది నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అని చెప్తాము, నత్రజని స్థిరీకరించే బ్యాక్టీరియా. దాన్ని సహజంగా ఉండేటువంటి బ్యాక్టీరియాతో పాటు మనకు ఈ పైపాటుగా కూడా రైజోబియం అనే కల్చర్ని మనము విత్తనాలకి పట్టించినట్లయితే దాని ద్వారా సహజంగా ఈ నత్రజని స్థిరీకరించేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో మొక్కలు కూడా నత్రజని స్థిరీకరించి మనము ఈ నత్రజని పైపాటుగా వాడేటువంటి నత్రజని తగ్గించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ రైజోబియం వివిధ పంటల్లో వివిధ రకాలైనటువంటి రైజోబియం స్పీసీస్ కూడా రైతులకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆ యొక్క రైజోబియం కల్చర్ని, ఆ యొక్క పంటలను బట్టి రైజోబియాన్ని విత్తనంకి పట్టించి మొదటి దశగా పైపాటుగా వాడేటువంటి కొంతవరకు నత్రజని ఎరువులను కూడా తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నత్రజనిలో ముఖ్యంగా స్థిరీకరించడానికి రైజోబియం కల్చర్ చాలా ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియల్ కల్చర్.
0: చివరిగా ఈ అపరాల సాగులో ఎరువుల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: ముఖ్యంగా

0: ఎకరాల సాగుకు యాసంగి చాలా అనుకూలమైనటువంటి కాలం. యాసంగిలో మనం గమనించినట్లయితే రైతులు వానాకాలం పంట కోసిన తర్వాత యాసంగి పంటలు విత్తుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది. అటువంటి సమయంలో ముఖ్యంగా ఈ పశువుల పెంట వాడకం అనేది మన ప్రాంతంలో చాలా తక్కువ, అది వాడేటువంటి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే సమయాభావం వల్ల వాళ్ళు రైతులు అందరూ కూడా యాసంగి పంటల్ని వానాకాలం పంట కోత అనంతరం తొందరగానే విత్తుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా ఈ ఎరువుల యాజమాన్యంలో చూసుకున్నట్లయితే మొదటగా ఈ పప్పు దినుసుల్లో భాస్వరానికి సంబంధించిన ఎరువులు మనకు సిఫార్సు మేరకు నేల యొక్క పరిస్థితిని బట్టి మట్టి పరీక్ష ద్వారా తెలుసుకొని దానికి సిఫార్సు మోతాదులో మాత్రమే ఎరువులు వాడాల్సిందిగా రైతాంగానికి సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా భాస్వరం లాంటి ఎరువులు భూమిలోనే అడుగులోనే వేయాల్సిందిగా రైతులకు సూచన. కొన్ని ప్రాంతాల్లో ఈ భాస్వరానికి సంబంధించిన ఎరువులను పైపాటుగా వేయడం అనేది గమనించాము. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో కూడా భాస్వరానికి సంబంధించిన ఎరువులన్నీ కూడా మనం దుక్కిలోనే వేయాల్సిందిగా రైతాంగానికి సూచన. ముఖ్యంగా ఈ అపరాలలో కూడా గమనించినట్లయితే వాటికి కూడా నత్రజని, భాస్వరం, పొటాష్ అవసరము. వివిధ నేలల్లో వాటి యొక్క మట్టి పరీక్ష ఆధారంగా సిఫార్సు చేసి మోతాదు వాడాల్సిందిగా రైతాంగానికి సూచన. ఎవరైతే ఈ సహజంగా నత్రజని స్థిరీకరించేటువంటి లక్షణాలు ఈ పప్పు దినుసులకు అపరాలకు ఉన్నాయి కాబట్టి ఈ రైజోబియం కల్చర్ లాంటివి విత్తనానికి పట్టించి వాడినట్లయితే కొంత రైతాంగం సహజంగా ఉండేటువంటి నత్రజనితో పాటు భూమిలో స్థిరీకరించబడి కొంత పైపాటుగా వేసేటువంటి మొదటి దఫాగా వేసేటువంటి ఎరువుల మోతాదును కూడా చాలా వరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. అది నేలను బట్టి, పంట యొక్క విస్తీర్ణాన్ని బట్టి, అప్పుడు ఉండేటువంటి నేలలో ఉండేటువంటి పోషకాల లభ్యతను బట్టి రైతులు వాటి యొక్క పోషకాల యొక్క ఎంత మొత్తంలో పోషకాలను అనే విషయం ఆధారపడి ఉంటుంది.
1: డాక్టర్ శేఖర్ గారు, మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి ప్రస్తుతం వచ్చే యాసంగి పంటల ఎంపిక యాజమాన్యంపై సూచనలు అందించినందుకు ధన్యవాదాలండి.
0: నమస్కారం.
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहा,
3: पर हम तो सब यही डाले हैं।
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
3: ठीक है भाई, मैं भी आज के जैविक खेती शुरू करूँगा।
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
1: ఇంతవరకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఉన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వినబడింది.
5: అక్క చూడు,
6: హ్యాపీ బర్త్డే రా,
5: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
6: ఎప్పుడు షాపింగే.
5: నాకు తెలుసుమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
7: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
8: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
9: నాకు తెలుసు కదా,
8: ఆర్బీఐ అంటుంది
10: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
1: శ్రోతలు చిత్రసీమ ఉంటున్నారు. ఇప్పుడు వినండి జయం ముందే రా చిత్రం కోసం కుమార్ సాను, స్వర్ణలత పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం వన్యమిత్రం శ్రీనివాస్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: చిత్రసీమలో ఇప్పుడు నుండి ఎవరెస్ట్ సుబ్రహ్మణ్యం చిత్రం కోసం సెంథిల్ రిహిత పాడిన పాట, సంగీతం రాధన్, సాహిత్యం అనంత్ శ్రీరామ్.

కార్యక్రమంలో మొదటిగా వినబోయే పాట ఆఖరి పోరాటం చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కొరుట్ల నుండి బింగి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, బింగి సత్యనారాయణ, రమ్య, శ్రీవేణి, మెట్పల్లి కే రాఘవచారి, సూర్యకళ, భాగ్యవీర్చారి వీరందరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.

శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. మీకు నచ్చిన పాట మా అభిరుచి కార్యక్రమంలో వినాలనుకుంటే మీరు రాయండి పోస్ట్ కార్డు. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట జీవన పోరాటం చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నావనంది గ్రామం నుంచి శ్రీరామ, వసంత, భారతి, లాస్య, సాత్విక, శ్రీరామ, హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, హార్దిక్ చారి, శ్రీకాంత్ చారి, శ్రీనివాస్ చారి, సన్నీ చారి, డాక్టర్ భాగ్యశీర్ చారి వీరందరి కోసం ఈ పాట.

0: శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. ఇప్పుడు విన్నాం వాణిజ్య ప్రకటనలు.
1: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: సెల్ 9440004837.
3: డాక్టర్ ఏ వనిత,
4: కంటి పైపొర కొలిక మండలి ఆపరేషన్.
3: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
4: మోతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
3: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
4: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
1: రెమాండ్ షాప్,
3: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
1: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
3: ఏకైక కంపెనీ షోరూమ్
1: ద రెమాండ్ షాప్,
3: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.
5: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి, నిజామాబాద్.
6: ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7 గంటల 15 నిమిషాలకు మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి.

శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట కోడెనాగు చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్, వీరందరి కోసం ఈ పాట.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: మరి ఆకాశాన్ని నిజామాబాద్లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880కి కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

మీరు వింటున్న ఈ పాట భక్త తుకారాం చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు తిమ్మాపూర్ నుండి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, వేదవతి, వినోద్, భూమేశ్వర్, భూలక్ష్మి.

0: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై జానపద సంగీత కార్యక్రమం. ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటనలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
5: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
6: డ్రైవర్ అన్నా జరా పైలం పైలం డ్రైవర్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మంజయక్కి కేక పెడితే కంచ మేకలు చుట్టూ జారి మీ అల్లరికి ఆలేక దూడ పొలలకొచ్చి ఒదిగిపోతాయి వాలిపోయిన

లక్ష్మమ్మా. కోడి కూతకు ముందే లేచి పేడ నీళ్లు కలిపి చల్లి ముచ్చటలికే ముక్కు లేచి

ఇంతటితో జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. నిలయముల సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అదేవిధంగా 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే